ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.

అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ. ఇన్ని అర్థాలు పెట్టారండి, సరే అక్కడతో వదిలిపెట్టేశాను ఇంకా. సుముఖ ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్కదంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి రెండు దంతాలు ఉంటాయి, ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకుండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చెయ్యవలసి వచ్చింది. వ్యాసుల వారు నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన నేను మధ్యలో ఆపను, నీ చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే, అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన. మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం రెండు దంతాలు ఉంచుకునందం కాదు. ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి రెండు దంతాలు లేకుండా ఒక దంతమే ఉన్నా మహానుభావ నువ్వు ఇంత త్యాగం చేశావు అని. ఏకదంతశ్చ, ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించిన వాడా, పంచమవేద రచన యందు సాయపడిన వాడా లేదు. ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి, గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు, దానికి పడిపోయాడు ఆయన. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించినవాడు కనుక ఏకదంతశ్చ. కాబట్టి ఇప్పుడు సుముఖశ్చైకదంతశ్చ కపిలో, కపిలో అంటే ఎర్రటి వర్ణమున్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు. ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అనాలంటే డల్ రెడ్ అనొచ్చు. బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు, కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని, చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? అంటే ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నెత్తుటితో తడిశారు. ఆ నెత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలః. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు. ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి, ఈశ్వరుడికి కర్మయందు దోషమేముండదు. ఆయన లోకం కోసం

ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్థుడు, పరమశివుడిలాగా గజముఖాసుర సంహారం చేసిన తరువాత ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు. నిజంగా వస్తుందా? ఏం రాదు. కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు ఈయన కూడా ఒకనొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు. మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు కపిల స్వరూపంతో. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. గజకర్ణకః అంటే ఏనుగు యొక్క చెవులు. అదేమిటండి, ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు, కాబట్టి ఏనుగు ముఖం ఉన్నవాడికి పిల్లి చెవులు ఎందుకు ఉంటాయి? అలా ఎందుకు చెప్పడం అంటే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ చెవులు మీకు కనపడవు. ఎందుకు కనపడవో తెలుసా? మొసలి పిల్లల్లా ఉంటాయి, అందుకే మకర కుండలాలు అంటారు వాటిని. ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు. మీరు ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళండి, మకర కుండలాలని ఇక్కడ పెట్టుకో, దేవతాస్వరూపాలు ఈ చెవులు ఇలా కప్పేస్తాయి. కప్పేస్తే మీరు చూడండి, మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి, పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు, మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పిందని. ఏ దేవతాస్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది, ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన చెవులకి ఎప్పుడూ ఆభరణం పెట్టరు. ఆయన చెవుల్ని మకర కుండలాలతో కప్పడం కుదరదు. ఇది గజకర్ణకః, అందుకని స్తోత్రం చేశారు. ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులున్నవాడివి. ఎందుకో తెలుసా? మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతుంటాయి కూడా, అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణకః, అటువంటి చెవులున్నవాడా నీకు నమస్కారం. కాబట్టి చాలు, మీరు ప్రధానమైన విషయాన్ని తెలుసుకుంటుండే, లేకపోతే పదహారనామాలు ఎక్కడవుతాయి, నేను ఎక్కడో అయిపోతుంటాను మధ్యలో, ఏదో నామం దగ్గర పరవశం వస్తున్నా, నామం ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. లంబోదరస్య, లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట. నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి? లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది. మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు, లేకపోతే ఉండ్రాళ్ళు అంటే గుండ్రంగా ఉంటాయి, లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగే. అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లోకంలో ఈశ్వర స్వరూపాలు సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి తినవు, తీసుకో, దేవతలు తీసుకోరు. మీరు ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు, వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు, ఓసారి చూస్తారు ఆ పదార్థం వంక. వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత, వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు, ఇలా చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్నీ తీసేసుకుని మడతలు ఎట్టేసుకుని దాచేసుకోక్కర్లేదు, చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏముండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు, ప్రసాదం అవుతుంది. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పిడిచే తింటాడు, ఆయన ఒక్కడే. నాకు మోదక ప్రియ ఆయన మహ, మీ ఇంట్లో కాస్త కొబ్బరి మధుర పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలియదు.

తెలుసా, నా చేతితో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా, నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను. ఓటి తిన్నాను, ఇంకోటి తినడానికి కూడా పట్టుకున్నాను. ఇలా ఎంతమంది పెట్టినా తింటూ ఉంటాను, పట్టుకుంటూ ఉంటాను, ఇంకా తింటూ ఉంటాను. అంటే మీరు వండి పెట్టినది తినేటటువంటి అత్యంత సౌలభ్యం ఉన్న స్వరూపం లోకంలో వినాయకుడు ఒక్కడే. ఇది ఆయన పూర్ణత్వం, ఆయన ప్రేమ. పైకి మనిషి ఉంటే ప్రేమ కనపడుతుందండి, ప్రేమ కనపడదు. మీరు అందుకే చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, తీపికి అంటే అనురాగమునకు ప్రేమకు ఎప్పుడూ కూడా గుండె ఈశ్వరుడి విషయంలో చెప్తారు, కడుపు లౌకికం విషయంలో చెప్తారు. కన్నతల్లండి, కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు, అంతేని గుండె తీపి ఎక్కడికి పోతుంది అనరు, కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు. చూడండి, కడుపారనివ్వాని కన్న తల్లి అంటారు. ఆవిడ కడుపంతా ఎంత ప్రేమో పిచ్చి తల్లి అంటారు. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. నేను ఎవరు, నేను పరుషమైనటువంటి భాష ఉపయోగించడం నా ఉద్దేశ్యం కాదు. అసలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు, అలా నిందించకూడదు. మన వాళ్ళు మీ అమ్మ కడుపు మాడా అంటుంటారు. అంటారా అంద్రా, అలా అనొచ్చా, నీ అమ్మ కడుపు మాడా అంటారు. అది తిట్టని మీరు అనుకుంటారు, కోపం వస్తే తిట్టు రూపంలో ఆశీర్వచనం చెయ్యి, తప్ప నోటి వెంట మాత్రం తిట్టకో. నీ అమ్మ కడుపు మాడా అంటే ఏమిటో తెలుసా అండి, మీ అమ్మగారు బహుసంతానవతి అయి నీకు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ఆవిడ 10 మందికి తల్లి అయి, మీ నాన్నగారు ఆవిడికి 11వ సంతానమై వివాహ మంత్రంలో అడుగుతారు, భర్త 11వ సంతానం అవుతాడు, ఆవిడ అలా కాపాడుతుంది ఆఖరణ. అందుకని మీ ఇల్లు సంతోషంతో ప్రేమతో ఆనందంగా 10 మందితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అమ్మగారు 10 మంది బిడ్డల్ని కని పిల్లల కోసం ఆవిడ పచ్చం చేస్తారు, పచ్చం చేసి కడుపు మార్చుకుంటుంది అమ్మ పిల్లల కోసం. పిల్లాడికి ఎవరికో పిల్లాడికి జ్వరం వస్తుంది, మొదట ఉపవాసం ఉండేది ఎవరంటే అమ్మే. పిల్లాడికి జ్వరంగా ఉంది, 3 సోమవారాలు చేస్తానంటుంది అమ్మ. అలా చేయకపోతే ఈ శరీరాలు ఉన్నాయండి, ఇన్ని రోజులు కడుపు మార్చుకుందో ఆ తల్లి, అందువల్ల కదా ఇవాళ ఈ శరీరం నిలబడింది. మీ అమ్మ కడుపు మాడా అంటే మీ అమ్మగారు 10 కాలాలు కడుపు తీపితో అలా వర్ధిల్లుగాక అన్నదే తప్ప తిట్టినట్టుండి మీకు ఆశీర్వచనం చెయ్యాలి తప్ప కోపం వచ్చినా నోటి వెంట పరుషవాక్యం రాకూడదు. పరుషవాక్యంలా అభివృద్ధిని సూచించాలి. అందుకే పెంట కుప్పలా పెరుగుతున్నాడంటారు. పెంట కుప్పలా పెరుగుతున్నాడంటే ఏంటది, అసహ్యంగా ఉంది కదా, అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, చంద్రబింబంలా ఉన్నాడన్నారు అనుకోండి, దృష్టి తగులుతుందేమో అని ఏదో పెంట కుప్పలా పెరుగుతున్నాడు ఏంటంటారు. అందుకే మనకి సంప్రదాయంలో పిల్లలు లేక బతికితే వీడు బతికాడేట అని ఎవరైనా అంటారేమో అని పెంటయ్యా అని పేరెట్టుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆ పేరెట్టుకోవడం అంటే, అమ్మో ఇంకోసారి కనురాపు తగిలి నా బిడ్డ నాకు దక్కడేమో అన్న బెంగతో, అంత నీచమైన పేరుతోనన్నా పిలుస్తాను కానీ వాడు నాకు దక్కితే చాలంటుంది. అందుకే లోకంలో అమ్మ లాంటి వ్యక్తి ఇంకా సృష్టిలో ఉండదు. ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడో చూడలేరు, అమ్మయే ఈశ్వరుడు అంతే, అమ్మయే భగవానుడు, తండ్రియే భగవానుడు. అందుకే కదండి రామాయణంలో రామచంద్రమూర్తి అన్ని మాటలంటారు, కౌసల్యా లోకభర్తారం శిశువేయం మనస్విని తమ్మమార్థం సుఖం పృచ్చ శిరసా చ అభివాదయ అంటుంది సీతమ్మ సుందరకాండలో, వస్తోందిగా విందురు గాని. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు, ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం ఉండడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు, ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు, పూర్ణమైపోయిందంటారు. పూర్ణమధ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు, అన్నీ ఉన్నవాడు, అన్నీ ఉన్నవాడు, మన ఎందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఒకటి ఉంది, కానీ నేను అది చెప్పను, అది అనవసరం కూడా, దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు, ఇది పెట్టుకోవడమే ఉత్తమం ఇప్పుడు కూడా. వికటో అంటే

హాస్యస్ఫోరకముగా ఉండేవాడు అని. కానీ అలా అనొచ్చా? హాస్యస్ఫోరకంగా ఉండడం ఏమిటి అంటే, విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి, అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, పిల్లవాడికి ఒక లక్షణం ఉంటుంది, ఇప్పుడే కోపం వస్తుంది, ఇప్పుడే మర్చిపోతాడు. మీరు చూడండి, పిల్లలు ఏదో ఇవ్వలేదని కోప్పడిపోయి ఏడిచేసి ఇలా ఎర్రగా ముఖం పెట్టేస్తారు, అంతే. 10 నిమిషాలు అవ్వదు, మీరు వాడిని ఎత్తుకుని ఇలా తీసుకెళ్ళి, చూడు కాకి, నాన్న కాకే అంటే వాడు మర్చిపోయి కాకి అంటాడు మీతో. ఇప్పుడు కోపడతాడు, అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఇది ఉందో. అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరేదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే, ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు. అది గణపతి యందు బాగా తత్వంలో ప్రకాశిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు, ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు. ఎందుకనో తెలుసా అండి? ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది. వినాయకుడు చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర ఇవ్వాలని అడిగాడు. అడిగితే ఆ యజమాని అన్నాడు, ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఇందుకయా మాటలు, ఓ చెరుక్కర్ర పిల్లాడికి ఇవ్వడానికి, చూడవా ఎంత ముద్దుగా ఉన్నాడో, ఓ చెరుక్కర్ర అడిగితే అన్న అబద్ధాలు చెప్తావని. అబద్ధాలు కాదండి, నిజం, నా చెరుకు అటువంటిదే, పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది, అందుకే ఇవ్వలేదన్నాడు. ఆహా అని ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. మర్నాడు అతనికి దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్ ఎడతాయి శాంపిల్స్. వెళ్ళినప్పుడు అది చప్పగా ఉంది అని రిజల్ట్ వచ్చింది, రిజెక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ, మాకు వద్ది చెరుకు అంది. అతను తెల్లబోయాడు. నిన్న ఒక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను, అందుకే చప్పగా అయిపోయింది, ఇదేటి చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి? వెంటనే అతను ఏం చేశాడంటే ఓ 10 చెరుక్కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం. పిల్లాడు కనపడలేదు, వినాయకుడు గుడి కనపడింది, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమో అని అంటే టెస్ట్ చేయండి అన్నాడు. తీయటి రసం వచ్చింది. ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ. ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? ఉపాసన చేస్తే అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మీరు ఇంక కిందకి పడిపోవడం తథ్యమని మీ కర్మ ఫలితం మీకు వచ్చేసి మీరు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వినాయకుడి కాళ్ళు కానీ పట్టుకున్నారనుకోండి, ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాధని గబగబగబగబా అనుభవింపచేసి చాదని లాగినట్టు లాగేస్తాడు పైకి. మళ్ళీ లాగేసి మిమ్మల్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు. అది గణపతి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది. కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు, మహావిద్వాంసుడు, భగవాన్ రమణుల శిష్యులు. ఆయన ఒకనొకప్పుడు కాశీ పట్టణంలో వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని గణపతి ముని తండ్రి గారు కూర్చుని ఉపాసన చేస్తుంటే ఆయనకి అకస్మాత్తుగా గణపతి విగ్రహంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద చేతులు వేసి ఆయన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇదేమిటి ఇలా అనిపిస్తోంది, నాకు ఎవరో పిల్లవాడు పాకి వచ్చి నా తొడ మీద చేతులేసి చూస్తున్నట్లుంది అని కళ్ళు తెరిచి చూశారు. నాకు గణపతి అనుగ్రహంతో గణపతి కొడుగ్గా పుడుతున్నారు అని నిర్ణయం చేసుకుని నాకు పురిటి మైలు వచ్చిందని ఆయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు టెలిగ్రామ్లు అవి ఏం లేవు, ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకంటే ఆయన యాత్రలో ఉన్నారు, ఎక్కడికి ఇస్తారు టెలిగ్రాము? వెళ్ళిపోతే ఆయనకి ధ్యానంలో ఎప్పుడు తొడ మీద ఒక పిల్లవాడు చేయవేసినట్టు అనిపించిందో అదే ముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆయనే మహావిద్వాంసుడయ్యాడు. కావ్యకంఠ గణపతి ముని అని మంత్రద్రష్ట అయ్యారు ఆయన. చిట్ట చివరి అవతార పరిసమాప్తి కూడా అలాగే చేశారు. తెలియక ఖర్గపూర్ అనుకుంటాను గణపతి నవరాత్రులకు ఆయన వెడితే సాక్షాత్ వినాయకుడు లాంటి వారిని కూర్చోబెట్టి ఆయనకే గణపతి పూజ చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు అర్చకుడు పొరపాటున. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అన్నాడు.

మని అంటే మూర్తిని కదిపేస్తాం కదా, అంతే ఆయన శరీరం వదిలేశారు. మంత్రభాగం మంత్రభాగమేనండి, దాని శక్తి చూపిస్తుంది. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు, మహానుభావుడు వినాయకుడు. కాబట్టి వికటో, ఆయన చేసే పనులు హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు. ఆయన చేసే పనులు ఇట్రైలాగా అనిపిస్తుంది, కానీ చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసేది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, ఇందాక అన్నా కదా శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ గారు శ్రీ మహావిష్ణువు. ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చింది, వినాయకుడి పుట్టినరోజు వస్తే వినాయకుడు మేనమామని పిలిచారు. మేనమామ అత్తయ్య వెళ్ళారు, లక్ష్మీదేవి నారాయణుడు ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికని. అన్నీ అక్కడ పెట్టి ఒరే నాన్న నీకు తెచ్చానరా అని చూపిస్తుంటే, ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పక్కన ఎట్టుకున్నాడు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, గుడుక్కుని నోట్లో పడేసుకున్నాడు. ఏముందండి ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేశాడు. అయ్యబాబోయ్ నా చక్రం ఏదన్నాడు, మింగేశాను మామయ్య అన్నాడు. అయ్యబాబోయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా, ఇచ్చేయరా ఇచ్చేయరా ఇచ్చేయరా అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు, ఎలా వీడి కడుపులోంచి తేవడం అని. వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడు ఆయన. అదో విచిత్రం, మిగిలిన దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడు ఆయన. వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. గుంజీలు తీశారు, తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయాడు. అమ్మయ్య చాలరా బాబు అని కడుక్కుని తీసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే, శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది, హాస్యస్ఫోరకంగా ఉండి అనుగ్రహిస్తారు. మీరు చూడండి ఈ లోకానికి ఆయన ఎంత ఉపకారం చేశారో తెలుసా? గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అనుగ్రహమే. రావణాసురుడు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోతుంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి అందాక నేను పట్టుకుంటాను, బరువుగా అనిపిస్తే మూడు మాటలు పిలుస్తాను, రాకపోతే కిందెట్టేస్తానన్నాడు. ఖచ్చితంగా సంధ్యావనంలో అర్ఘ్యమిచ్చే వ్యాలిటీకి రావణ రావణ రావణ అని కింద పెట్టేశారు. ఒక్క మొట్టిగా కొడితే సొట్టడిపోయిందండి, ఇప్పటికీ గోకర్ణ క్షేత్రంలో సొట్టపడిపోయి ఉంటారు మహానుభావుడు. హాస్యస్ఫోరకంగా ఉంటుంది ఆయన చేసే పని, కానీ గోకర్ణ క్షేత్రం వచ్చింది. అలాగే విభీషణుడు రంగనాథుడిని పట్టుకెళ్ళిపోతున్నాడు. మా నాన్నగారికి చిదంబరంలో నటరాజు అని పేరు, మా నాన్నగారు నాట్యం చేస్తారని. పాపం మా మామయ్యకే రాజన్న పేరుతో క్షేత్రం లేదని ఆయన మామయ్య కోసం ఏం చేశారో తెలుసా? విభీషణుడి దగ్గరికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేయాలనిపించింది విభీషణుడికి. బ్రహ్మచారి రూపంలో కనబడ్డారు. ఒరే నాయన కొంచెం ఇది పట్టుకుంటావా, ఈ రంగనాథుడి మూర్తిని నేను కావేరీలో స్నానం చేసొస్తా అన్నారు. బరువుగా అనిపిస్తే పిలుస్తాను వచ్చేయాలన్నారు. అలాగేనన్నారు. ఆయన స్నానానికి వెళ్ళారు, ఈయన మూడు మాటలు పిలిచి అక్కడ ఎట్టేశారు. మా నాన్నగారు నటరాజు అయితే మా మేనమావ రంగరాజు అని శ్రీరంగనాథుడిగా అక్కడ తీసుకొచ్చి పెట్టినవారు వినాయకుడే. అంత గొప్ప వైష్ణవ క్షేత్రం వినాయకుడి వల్లే వచ్చింది. కాబట్టి ఇక్కడ చిదంబరం ఉంటే అక్కడ శ్రీరంగాన్ని తెచ్చినవాడు మా స్వామి వినాయకుడే. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య, ఆయన చేసేవి హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ చాలా మహోపకారాలు చేస్తుంటారు. ద్రవిడ దేశానికి నది లేదు, వాళ్ళు దాహార్తితో కొట్టుకుపోయేవారు. ద్రవిడ దేశంలో ఉన్న భక్తులందరూ గణపతిని ఆరాధన చేశారు వినాయకుడిని. మీకు నీళ్ళు ఇస్తానన్నారు ఆయన. అగస్త్య మహర్షి యొక్క కమండలంలోకి నదీ జలాలు ఉండేవి, గంగానదిలాగా. కాబట్టి ఆ కమండలం కింద కాని పడిందో పెద్ద నది ప్రవహిస్తుంది. ఆయన ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఉపాసన చేస్తున్నారు అగస్త్య మహర్షి. ఈయన విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశారు. అప్పుడు పుట్టింది కావేరీ నది. కావేరీ నది అగస్త్య మహర్షి యొక్క కమండలంలోంచి వచ్చింది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో తమిళనాడులో మా అభివృద్ధి అంతా వినాయకుడి భిక్షని చెప్పుకుంటారు వాళ్ళు. కావేరీ నది ఉంది కాబట్టి మేము అన్నం తింటున్నాం అంటారు. వినాయకుడి భిక్షని మీకు అందుకే ఎక్కడ చూసినా వినాయకుడు గుళ్ళు ఉంటాయి ఆ తమిళనాడు అంతా. కాబట్టి ఆయన కాకి రూపంలో పడేసి బ్రహ్మచారి రూపంలో పారిపోతున్నారు. నా కమండలం కింద పడేశావు, నదీ ప్రవాహం కింద నీరంతా ఇంత గొప్ప నీరు వెళ్ళిపోయిందని అగస్త్య మహర్షి కూడా పొట్టిగా ఉంటారు. ఆయన ఈ బ్రహ్మచారిని పట్టుకుందామని పరిగెత్తారు. పరిగెడితే కొంత దూరం పరిగెత్తిచ్చి వినాయక రూపంలో సాక్షాత్కరించారు. అగస్త్య మహర్షి అయ్యయ్యయ్యయ్యో, ఇంత చదువుకున్నాను ఇంత తపస్సు చేశాను, లోకోపకారానికి కాకి రూపంలో నా కమండలం పడగొడితే బ్రహ్మచారి రూపంలో కనబడితే బ్రహ్మచారిని కొట్టబోయాను.
ఆవేశ

0: లోని ఎందుకు నా బుద్ధి ఇది తెలుసుకోలేకపోయినా అయ్యయ్యో అని ఇలా ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి ఎంత తప్పు ఆయన పట్ల చేసినా గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా ఇలా ఇలా అంటే ఆయన సంతోషిస్తారు, తప్పులు మన్నిస్తారు. అందుకు వచ్చాయండి ఇవన్నీ, ఉత్తినే వచ్చాయనుకుంటున్నారా? వికటో హాస్య స్ఫోరకంగా ఉన్నట్టుంటాయి ఆయన చేసే పనులు, కానీ ఆయన చాలా గొప్పగా అనుగ్రహిస్తారు. మీరు ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి ఇలా ఇలా ఇలా ఇలా అంటే రక్షించడం, గుంజీలు తీస్తే రక్షించడం అలా ఉండదు. ఆయన దగ్గర ఏమీ అనక్కర్లేదు, వెళ్ళి ఇలా ఇలా కొట్టుకుని మూడు గుంజీలు తీసేస్తే చాలు, ఆయన అన్ని తప్పులు క్షమించి నేను ఉన్నాను లేరా నీ వెంటంట. ఇప్పుడే వికటో సరే ఇంకా దాన్ని అక్కడతో వదిలేస్తాను.
1: సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజు. ఇంకా సగం కూడా అవ్వలేదు.
0: ఏమండి ఎంత ఒక వాక్యంలో పూర్తి చేసేస్తాను 16, అది పెద్ద విశేషమే ఉంది. వికటో విఘ్నరాజు వినాయక, విఘ్నరాజు వినాయకుడు అని రెండు పేర్లు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి విషయాన్ని, ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఉన్నారనుకోండి, ఒకే దేవాలయ ప్రాంగణంలో ఇద్దరు వినాయకులు ఇక్కడ ఉన్నారు, అలాగే ఉంటే ఒకరు విఘ్నరాజువు ఒకరు వినాయకుడు. మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు, ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు. విఘ్నరాజు వినాయకుడు సమాన స్థాయిలో పూజలు అందుకుంటారు ఇప్పుడు. ఎందుకో తెలుసా అండి? ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు, ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు. విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు, విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు. అదేమిటంటే కల్పించడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి? మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు. ఏదో మీరు చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి, ఒక పెద్ద లారీ ఒకటి అడ్డొస్తుంది. అమ్మ బాబోయ్ ఇప్పుడు ఈ లారీ వెళ్తుందా మనం పెడతామా అనుకుంటాం, 10 హారన్లు కొట్టేస్తాం, ఆ లారీ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళిపోతారు. చాలా పెద్ద ఉపద్రవాన్ని చిన్న ప్రతిబంధకంగా చేసి తీసేస్తాడు ఆయన. ఆయన విఘ్నరాజు. మీకు ఆ కల్పించినటువంటిది విఘ్నరాజు స్వరూపం, మీ పాపాన్ని తీసేసి విఘ్నాన్ని తీసేసేది వినాయక స్వరూపం కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? లోకాన్ని పాడు చేయాలని, మిమ్మల్ని వ్యక్తి స్థాయిలో మిమ్మల్ని పాడు చేయాలని, విశాల పరిధిలో దేశాన్ని పాడు చేయాలని ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలకి విఘ్నం కల్పించి మిమ్మల్ని రక్షించేవాడు విఘ్నరాజు. ఆ రక్షణ పరిపూర్ణం చేసి మీకున్నది మీకుంచి మిమ్మల్ని కాపాడేవాడు వినాయకుడు. అందుకని ఒక దేవాలయంలో ఇద్దరుంటే చాలా గొప్ప విషయం. ఇద్దరికీ నమస్కారం చేయడం, ఇద్దరికీ పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు గుర్తు చేస్తాడు తప్పు జరిగిందని. నేను ఇన్ని ఉదాహరణలన్నీ చెప్పను, ఏదో ఒకటి చెప్తాను చూడండి. వెల్లూరు అని ఉంది ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో, తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఆ వెల్లూరు దగ్గర షేన్పెక్కమ్మ అని ఒక ఊరు, ఆ ఊర్లో 11 మంది వినాయకులు భూమి లోపలికి ఉన్నారు, వాళ్ళు పైకి రాలేదు. ఏకాదశ రుద్రుల్లాగా ఏకాదశ వినాయకులు స్వయంభూ 11 మంది. ఒకనకొకప్పుడు మరాఠాకి చెందినటువంటి ఒక రాజు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఒక రాత్రి వేళ వెళ్ళిపోతుంటే ఆయన రథం తాలూకా ఇరుసు విరిగిపోయి ఆగిపోయింది. అరెరే ఇంత రాత్రి వేళ రథం ఇరుసి విరిగిపోయింది ఏమిటి అని కిందకి దిగితే కాళ్ళకి తడిగా తగిలింది ఏదో. ఏమిటి కాళ్ళకి తడిగా తగిలింది అని దీపం తెప్పించి చూశాడు, నెత్తుటి మడుగు ఉంది. ఆయనకి అర్థం కాలేదు, నెత్తుటి మడుగు ఏమీ కనపట్టలేదు, ఇరుసు విరిగిపోయింది. ఏమిటి ఇలా జరిగింది అని ఆ పక్కనే తెల్లవారితే కానీ మరి వచ్చి బాగు చేయరు కదండి ఊరు బయట పడుకున్నాడే. ఆయనకి కళ్ళో వినాయకుడు వచ్చారు. వచ్చి ఇక్కడే భూమి లోపల తల ఒక్కటి కొద్దిగా పైకుండేటట్టుగా 11 స్వరూపాలతో నేనున్నాను, ఎన్నడూ ఎవ్వరూ వెళ్ళని మార్గంలో నువ్వు వెడుతూ నీ రథ చక్రం నా తల మీదకెక్కింది, నా తల చిట్లి నిత్తురు కారింది. జరిగిన పొరపాటు జరిగింది, అందుకే రథం ఇరుసి విరిగిపోయింది. నీవు రాజువు కనుక ఈ 11 మంది మూర్తులకి దేవాలయం కట్టు, కానీ మూర్తులు మాత్రం లోపలకే ఉంటాయి, తలలు కనపడతూ

అని చెప్పారు. ఇక్కడ దేవాలయం కట్టారు. ఆ షేన్ పెక్కం ప్రత్యేకించి కంచికామకోటి పీఠాధిపతులుగా ఉండేవారు. నడిచే దేవుడని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారికి చాలా పట్టు. ఆయనకి ఆ వినాయకుడికి నేను కొబ్బరికాయలు కొట్టి వెడతాను అని సంకల్పం చేసుకున్నారు. ఎప్పుడు ఆయన అటువైపుగా వెళ్ళిపోతూ ఆయన ముందు వెళ్ళిపోతున్నారు నడిచి. వెనకాతల ఇప్పుడు కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న జయేంద్ర సరస్వతి, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు విజయవాడలోనే ఉన్నారు ఆయన, జయేంద్ర సరస్వతి స్వామి వారు వెనకాల ఏనుగు మీద వస్తున్నారు. పరమాచార్య స్వామి వారి షేన్ పెక్కను దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఆ దేవాలయం దగ్గర దాకా వచ్చేటప్పటికీ జయేంద్ర సరస్వతి స్వామి వారికి ఏనుక్కి వెర్రిక్కింది. అది ఎవరి మాట వినకుండా వెర్రి ఎక్కి, అది ఎవ్వరి మాట వినకుండా గిర్ర గిర్ర గిర్ర గిర్ర తిరుగుతోంది. ఏనుగు అలా తిరగబడినా, ఏనుగు వ్యగ్రతన పొందినా ఏదో విషయాన్ని సూచిస్తోందని గుర్తు. అప్పుడు పట్టుకోలేకపోయారు ఆ ఏనుగుని ఎవ్వరు, అందరూ భయపడిపోయారు. పైనేమో స్వామివారు ఉన్నారు. ఏ ప్రమాదం జరుగుతుందో అని ముందుకెళ్ళిపోయిన పరమాచార్య స్వామివారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి స్వామి ఇలా జరిగిందన్నారు. ఏం చెయ్యం, ఏనుగుని ఏం చేసినా ఆగట్లేదు, పైనున్న జయేంద్ర సరస్వతికి ప్రమాదం జరుగుతుందేమో, పడిపోతారేమో అని, తొండంతో లాగేస్తుందేమో అని భయపడుతున్నామని. అంటే ఆయన అన్నారు, నా వల్ల అపరాధం జరిగింది, నేను ఇటువైపు వెడుతూ షేన్ పెక్కంలో కొబ్బరికాయలు కొట్టి వెడతాను అనుకున్నాను, మరిచిపోయాను అని వెనక్కి వచ్చి ఏనుగుని ఎవ్వరూ ఏం చేయకుండా అలా వదిలేయండి అన్నారు. అది అలా గిర్ర గిర్ర తిరుగుతోంది. ఆయన వచ్చి నిలబడి కొబ్బరికాయలు కొట్టారు, 16 కొబ్బరికాయలు అంతే. ఆ ఏనుగు స్వస్థత పొంది మామూలుగా నడిచింది.

0: FM 90.4.
1: ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. ఈ వీడియోలో బలమైన ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గాని, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గాని అడగాలి. దక్షిణ బెనిన్లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
2: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
1: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని

0: ఈ నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజు వివరిస్తున్నట్లుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
1: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం, కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
0: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా వేస్తాడు. కోమేకి చెందిన మార్టిన్ సోసూలా, మీరు కూడా కంపోస్ట్ని గానీ ఆవు పేడని గానీ అలాంటి ఎరువులు ఇంకేమైనా గానీ వాడవచ్చు.
1: నేను గబ్బిలాల గొద్దలను వాడతాను. వాటిని విత్తనాలకు పూస్తే మొలకలు బాగా వస్తాయి. గొద్దల్లో పోషకాలు ఎక్కువ కాబట్టి ఆ మొలకలు చాలా బలంగా ఉంటాయి. పైగా ఆ గొద్దల వల్ల పొలంలో కలుపు మొక్కలు పెరగవు. ఆవు పేడలో ఒకసారి ఉండే కలుపు మొక్కల విత్తనాల వల్ల మీరు నాటే విత్తనాలకి సమస్య రావచ్చు. అందుకే గబ్బిలాల గొద్దల కోసం వెతుకుతాను.
0: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది, కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు. వాటి వల్ల పొడవుగా, పల్చగా, బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి, కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్లీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా, సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు కొట్టుకుపోవు.
1: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు. పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు
2: చేయగలవు.
0: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి, కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసలని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు, కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇదివరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
1: విత్తనాల పాదుని చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక, ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్ళలో తడుపుతాం.
0: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని

త్వరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి, జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని, తాటాకులు గాని, ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు, జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే ఆరోగ్యమైన మంచి ఉత్పాదకత గల పంటకి ప్రారంభం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ MBBS DNB MS న్యూరో సర్జరీ, బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి MBBS MS MCH సర్జికల్ అంకాలజీ, FI MAS క్యాన్సర్ సర్జన్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, JP రోడ్, భీమవరం.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం.
2: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు

0: అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: ఒక గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: ఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: మరికొద్ది క్షణాల్లో ఆయుష్మాన్ భవ కార్యక్రమాన్ని వింటారు.

0: Vishnu FM 90.4.
1: హాయ్ హలో లిజనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు ఆయుష్మాన్ బావ. మరి ఈ రోజు ఆయుష్మాన్ బావ కార్యక్రమంలో ఒక కొత్త విషయంతో అయితే మీ ముందుకు వచ్చానండి. మరి లేట్ చేయకుండా ఆ విషయం గురించి అయితే తెలుసుకుందాం. మన నోరు పెద్దగా తెరిచి ఒకసారి అద్దంలో చూసుకుంటే గొంతులో కింద వైపున కొండ నాలుకకు ఇరువైపులా రెండు చిన్న చిన్న గోళీలు లాంటివి కనబడతాయి. ఒకసారి చూడండి, అవే టాన్సిల్స్. వీటికి కాస్త వెనకాలుగా అంగిలి పైవైపున ఉంటుంది ఎడినాయిడ్స్. బయటకు కనపడదు కానీ ఇది కూడా టాన్సిల్స్ లాంటిదే. ఇవి గొంతులో మనకు రక్షణగా నిలిచే నిర్మాణాలు. రోగ నిరోధక వ్యవస్థలో భాగంగా మన గొంతులో గస్తీ కాస్తుంటే లింప్ కణజాలు ఇవి. ఆహారం ద్వారా లేదా మనం పిలిచే గాలి ద్వారా గొంతులో ప్రవేశించే సూక్ష్మక్రిముల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరిస్తుండటం, వాటితో పోరాడడం, వాటి నిర్వీర్యం చేయడానికి మనకు రోగ నిరోధక వ్యవస్థకు సహకరించడం వీటి పని. అయితే శత్రువులతో తలపడి ఈ క్రమంలో కొన్నిసార్లు ఇవే బలహీనపడి ఇన్ఫెక్షన్ బారిన పడతాయి. దీంతో అవి వాయటం, గొంతు నొప్పి, గుటక మింగడం కష్టంగా తయారవటం, జ్వరం, తదితర బాధలన్నీ బయలుదేరుతాయి. ఇవన్నీ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్కు గురయ్యాయని చెప్పే సంకేతాలు. ఈ బాధలకు తోడు వీటి నుంచి ఇన్ఫెక్షన్లు ఒంట్లోని మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉంటుంది. అందుకే టాన్సిల్స్ అడెనాయిడ్స్కు సంబంధించిన సమస్యల విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదు. టాన్సిల్స్ అడెనాయిడ్స్ గొంతులో వేర్వేరు ప్రదేశాలు ఉన్నా ఇవి ఒక రకానికి చెందినవే. వీటిలో టాన్సిల్స్ జీవితాంతం ఉంటాయి. కాకపోతే వయసు పెరిగిన తర్వాత వీటి సైజు కొంతమేర తగ్గొచ్చు. అది అడెనాయిడ్స్ 3 నుంచి 6 ఏళ్ల వయసులో బాగా పెద్ద సైజుకు పెరిగి ఆ తర్వాత కుంచుకుపోవడం మొదలవుతాయి. 12 నుంచి 13 ఏళ్ల వయసు వచ్చేసరికి చాలా మందిలో పూర్తిగా కుంచిపోతాయి కూడా. యుక్త వయసు వచ్చేసరికి పూర్తిగా దృశ్యమవుతాయి. అందుకే అడెనాయిడ్స్ ఇవ్వడం వంటి సమస్యల్లో చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ఇక టాన్సిల్స్ వాయటం, వాటికి ఇన్ఫెక్షన్ రావటం అన్నది ఏ వయసులోనైనా రావచ్చు. కానీ ఇది కూడా పిల్లల్లోనే ఎక్కువగా కనపడుతుంది. ముఖ్యంగా బడిలోనూ, ఆటల్లోనూ, ఇతరుల నుంచి వీరికి బ్యాక్టీరియా, వైరస్లు వంటివి తేలిగ్గా సంక్రమించి గొంతు నొప్పితో బాధలు మొదలవుతాయి. ఇలా స్ట్రెప్టోకాకస్ వంటి బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంటుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ టాన్సిల్స్ అడెనాయిడ్స్ అనేవి ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనల్ని జబ్బుల నుంచి కాపాడుతాయి. వీటికి ఇన్ఫెక్షన్ వస్తే వీటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇలా అరుదుగా కొందరికి కీళ్లు, గుండె కావటాలు వంటి వాటిని కూడా దెబ్బతీసే ప్రమాదకరమైన రుమాటిక్ జ్వరం రావచ్చు. కిడ్నీలకు కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. కొందరికి కడుపులోని లింఫ్ కణజాలం వాచి కడుపు నొప్పి వంటివి వస్తాయి. అందువల్ల టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లు తేలిగ్గా తీసుకోవడం తగదు. అలాగే అడెనాయిడ్ వాపు వల్ల ముక్కు నుంచి మధ్య చెవిలోకి ఉండే గొట్టం మూసుకుపోయి చెవి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా కర్ణబేరు వెనకాల నీరు చేరి చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి లోపం వంటివి బయలుదేరుతాయి. కొన్నిసార్లు అడెనాయిడ్స్ నుంచి ఇన్ఫెక్షన్ నేరుగా మధ్య చెవిలోకి చేరుతుంది. ఇవి కావడానికి తాత్కాలికమే అయినా ఎదిగే వయసులో తరచూ ఇన్ఫెక్షన్లు, వినికిడి సమస్యలు వస్తుంటే పిల్లలకు మాటలు రావడం కూడా ఆలస్యం కావచ్చు. కొందరు ఎగుడు

ఉదర పళ్ళు రావటం, ముఖ కవిలికలు మారటం వంటివి జరుగుతాయి. అందువల్ల పిల్లల్లో అడినోడైటిస్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్

0: బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యజ్ఞ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత.
2: రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును.
1: స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.
3: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి దీన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. టాన్సిల్స్ వాపు ఇన్ఫెక్షన్ బయటకు కనబడుతుంది, కాబట్టి వైద్యులు లక్షణం ఆధారంగా నిర్ధారిస్తారు. మరి తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదపుల్లలతో శ్రావాలను సేకరించి కల్చర్ పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్ కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నది గుర్తిస్తారు. ఇక అడినాయిడ్స్ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తే ముఖానికి ఒక పక్కగా ఉంచి ఎక్స్రే తీస్తారు. అడినాయిడ్ ఉబ్బితే ముక్కు వెనకాలగా ఉండే శ్వాస మార్గం మూసుకుంటున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు సహకరిస్తే అద్దంలో గానీ ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపిక్ ద్వారా గానీ అడినాయిడ్స్ చూడొచ్చు. టాన్సిల్స్ అడినాయిడ్స్ వాచి ఇన్ఫెక్షన్ గురైనా వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2-3 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసిటమల్ వంటివి ఇస్తారు. చాలా సార్లు వీటితోనే లక్షణాలు తగ్గుముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రత అవుతుంటే పెన్సిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటితో 5-6 రోజుల్లోనే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్నా ఇదే సమస్య మళ్లీ మళ్లీ తరచూ వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమో పరిశీలిస్తారు. తరచూ టాన్సిల్స్ అడినాయిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి సర్జరీ అవసరమవుతుంది. అమెరికా వైద్యుల సంఘం 3 సార్లు కంటే ఎక్కువ దీంతో బాధపడుతుంటే సర్జరీ చేయొచ్చని, బ్రిటిష్ల వైద్యుల సంఘం 5, అంతకంటే ఎక్కువ సార్లు వస్తే సర్జరీ చేయొచ్చని సూచిస్తున్నాయి. మొత్తానికి 3-5 కంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వచ్చే వారికి టాన్సిల్స్ తొలగించి ఆపరేషన్ చేయడం మేలు. తరచుగా జలుబు, ముక్కు దిబ్బడ, గురక, నిద్రలో అవరోధం వంటి అడినాయిడ్స్ వాపు లక్షణాలుంటే అడినాయిడ్ తో పాటు టాన్సిల్స్ కూడా తొలగిస్తారు. అలాగే 2-3 సార్లు అయినా బాధలు మరీ తీవ్రంగా వేధిస్తున్న వారికి సర్జరీ చేయాల్సి రావచ్చు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం.

0: డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండీ డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. టాన్సిల్స్ ను తొలగించడానికి సాంప్రదాయంగా డైసెక్షన్ అండ్ స్కాన్ పద్ధతి అనుసరిస్తారు. దీనిలో సాధారణ పరికరాలతోనే టాన్సిల్స్ ను తొలగిస్తారు. ఇటీవల కాలంలో లేజర్, కోబ్లేషన్, రీబైడర్ వంటి రకరకాల పరికరాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో నొప్పి, రక్తస్రావం వంటివి తగ్గుముఖం పడతాయి. వాస్తవానికి వైద్యపరమైన అధ్యయనాల్లో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో చేసే సర్జరీ మెరుగ్గా ఉంటుందని గుర్తించారు. కొత్త పరికరాల వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలేవి ఉండటం లేదని తేలింది. సాంప్రదాయ పరికరాలతో చేసే సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువ, నొప్పి కూడా తక్కువే. మత్తు ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత సమస్యలు తక్కువగానే ఉంటాయి. సాధారణంగా కొందరిలో సర్జరీ తర్వాత 5 నుండి 7 రోజుల్లో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ విధానంలో ఈ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని గుర్తించారు. అడినాయిడ్ సర్జరీ కూడా కోబ్లేషన్, మైక్రోడీబ్రైడర్, లేజర్ ప్రక్రియల ద్వారా చేయొచ్చు, కానీ సాంప్రదాయ పరికరాలతో చేసే పద్ధతే మెరుగ్గా కనిపించింది. దీంతో సర్జరీ చాలా కొద్ది సమయంలో పూర్తయిపోతుంది. నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. నొప్పి పూర్తిగా తగ్గడానికి 7 నుంచి 10 రోజులు పట్టొచ్చు. పెద్దవారిలో 2 వారాలు కూడా పట్టొచ్చు. సర్జరీ అనంతరం తొలి రోజు ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ వంటి చల్లటి ద్రవాహారం ఇస్తారు. పెరుగన్నం, పాలతో బ్రెడ్ వంటి మెత్తటి పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. 2వ రోజు నుంచి మామూలు ఆహారం తీసుకోవచ్చు. 3.5-4 గంటల నుంచి టాన్సిల్స్ ను సురక్షితంగా తొలగించవచ్చు. శ్వాస, నిద్ర, గురక సమస్యలు తీవ్రంగా ఉంటే ఇంకా చిన్న వయసులోనే తొలగిస్తారు. చిన్న వయసులోనే అడినాయిడ్ తొలగిస్తే 10% మందిలో అది తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే యుక్త వయసుకు వచ్చేసరికి సహజంగానే దీని సైజ్ తగ్గిపోతుంది, కాబట్టి ఒకవేళ పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. టాన్సిల్స్ మాత్రం ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఉండదు. చీము, కొన్నిసార్లు ఒక టాన్సిల్స్ చుట్టూ చీము చేరిపోతుంది. దీన్ని క్విన్సీ అంటారు. ఒక టాన్సిల్ పెద్దగా తయారవడంతో కొండ నాలుక, ఇతర భాగాలు మరోవైపుకు నెట్టుకుపోతాయి. ఇది పిల్లల్లోనూ పెద్దల్లోనూ రావచ్చు. ఒకవైపున లింప్ గ్రంథాలు వస్తాయి. ముట్టుకుంటే నొప్పి, జ్వరం, మింగటం కష్టం కావటం వంటి లక్షణాలు కనబడతాయి. దీనికి టాన్సిల్స్ చుట్టూ చేరిన చీమును తొలగించాల్సి ఉంటుంది. తొలి దశలో యాంటీబయాటిక్స్ ఇస్తే మంచి ఫలితం కనబడుతుంది. కొందరికి ఎప్స్టీన్ బార్ అనే వైరస్ కారణంగా కూడా టాన్సిల్స్ అడినాయిడ్స్ వాపు రావచ్చు. దీని ఇన్ఫెక్షియస్ మైనోన్యూక్లియస్ లేదా గ్రాడ్యువల్ ఫీవర్ అంటారు. ఈ వైరస్ లాలజ్వలం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఇది ముద్దులు పెట్టుకుంటుండే యుక్త వయసు వారిలో ఎక్కువ. అందుకే దీన్ని కిస్సింగ్ డిసీజ్ అని అంటారు. వీరిలో టాన్సిల్స్ పైన తెల్లగా పెరుగుతరక మాదిరిగా కనపడుతుంది. ఇది 4 వారాల పాటు ఇబ్బంది పెడుతుంది. జ్వరం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనపడతాయి. వీరికి యాంటీబయాటిక్స్ తో ఉపయోగం ఉండదు, కానీ టాన్సిల్స్ మరీ పెద్దగా అయ్యి శ్వాస ఇబ్బంది తయారైతే కొందరికి స్వల్ప మోతాదులో స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పటివరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి రెడ్డి సమయానికి తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ఉంటుంది రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జే హారిక.

0: ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు

0: ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
2: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
3: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
2: ఫోన్ 7738351695.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-58773.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
2: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చర్రగండి చర్రగండి చర్రగండి, గూగులె తిక్కిన గుంసు వచ్చనండి. చర్రగండి చర్ర

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం
1: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిఎంఎల్టీ డిఎఎన్ఎస్ జిఎన్ఎం డిఓఏ బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు ఉచిత హాస్టల్ వసతి కలదు తల్లికి వందనం పథకం వర్తించును కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్ విరించి తెన్నేటి డైరెక్టర్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: రెడి విష్ణు 90.4 మెగా హెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ నటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హై స్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని ఉష్ణ శక్తి అనే పాఠం వింటారు.
2: టీచర్ గారు వస్తున్నారు.
3: గుడ్ మార్నింగ్ టీచర్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. కూర్చోండి, నిశ్శబ్దంగా కూర్చోండి. అటెండెన్స్ చెప్పండరా. 1
2: ప్రెసెంట్ టీచర్.
3: 2
4: వచ్చాను టీచర్.
3: 3
5: ఎస్ టీచర్.
3: 4
2: ప్రెసెంట్ టీచర్.
3: 5
4: అబ్సెంట్ టీచర్.
3: 6
5: వచ్చానండి.
3: 7
2: ఎస్ టీచర్.
4: ఓకే ఓకే, అందరు వచ్చారు కదా. పిల్లలు, ఇవాళ మీకు ఉష్ణశక్తి గురించి పాఠం చెప్తానన్నాను కదా.
2: అవును టీచర్, ప్రయోగాలు కూడా చేసి చూపిస్తానన్నారండి.
4: అవును చెప్పాను. సరే, ముందు ఉష్ణశక్తి గురించి కొద్దిగా తెలుసుకొని తర్వాత ల్యాబ్కి వెళదాం, సరేనా?
3: అలాగే టీచర్.
4: వెరీ గుడ్. పిల్లలు, అసలు వేడి అనేది లేకపోతే మన భూమి ఎలా ఉండి ఉండేది? నువ్వు చెప్పమ్మా రాజు.
2: భూమి మీద ఎలాంటి ప్రాణి ఉండేది కాదు. చెట్లు, జంతువులు, మనుషులు ఏవీ ఉండేవి కావు.
4: అవునర్రా, ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడిమి లేకపోతే మన భూమి కూడా నిర్మానుష్యంగా చల్లగా ఉండేది. అంటే ప్రాణికోటి మనుగడకు కావలసిన ప్రాథమిక అవసరం వేడి లేదా ఉష్ణం అన్నమాట. అర్థమైందా?
2: అర్థమైంది సార్. సూర్యుడు లేకపోతే మన భూమి కూడా ఇతర గ్రహాలాగే ఉండేదన్నమాట.
4: అవునర్రా, ఇది వరకు మనుషులు ఉష్ణాన్ని వంట చేయడానికి, ఇళ్లని వెచ్చగా ఉంచుకోవడానికి ఉపయోగించారే తప్ప ఉష్ణం స్వభావ స్వరూపాలను తెలుసుకోవడానికి మాత్రం ఎవ్వరూ ప్రయత్నించలేదు.
2: మరి ఉష్ణం గురించిన వివరాలు ఎప్పుడు తెలిసాయి టీచర్?
4: ఎప్పుడు తెలిసాయంటే 18వ శతాబ్ది చివరి వరకు కూడా ఉష్ణం లేదా వేడి అన్నది వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు ప్రవహించే అదృశ్య ద్రవం అని మాత్రమే అనుకునేవారు. ఈ అదృశ్య ద్రవాన్ని కెలోరిక్ అని పిలిచేవారు. ఆ తర్వాత కౌంట్ రంఫోర్ట్, జేమ్స్ ప్రెస్కాట్ జోలీ అనే శాస్త్రవేత్తలు 19వ శతాబ్దిలో పరిశోధనలు చేసి వేడి లేదా ఉష్ణం అనేది ఒక శక్తి రూపమని, అది ద్రవం కాదని నిర్ధారించారు. అర్థమైందా? ఉష్ణశక్తిని ఇతర శక్తి రూపాల్లోకి మార్చవచ్చని కూడా నిరూపించారు.

0: ఆరో తరగతిలో చదివారుగా, ఏది కొన్ని విషయాలు చెప్పండి.
1: ఉష్ణశక్తిని కాంతిశక్తిగా యాంత్రిక శక్తిగా మార్చవచ్చు.
0: వెరీ గుడ్, నువ్వు చెప్పమ్మా రాజు.
2: ఉష్ణశక్తిని ఆవిర్శక్తిగా మార్చి తరువాత విద్యుత్ శక్తిగా కూడా మార్చవచ్చు టీచర్.
0: వెరీ గుడ్, బాగా చెప్పారు. ఏ వస్తువునైనా వేడి చేసినప్పుడు అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఉదాహరణకు, ఓ గిన్నె అంచు నిండా నీళ్లు పోసి అందులో కొన్ని కూరగాయ ముక్కలు వేసి పైన మూత పెట్టి నీరు మరిగే వరకు గిన్నెను వేడి చేస్తే ఏం జరుగుతుంది?
1: గిన్నెలో నీరు వేడెక్కుతుంది,
2: మరిగే నీరు పొంగి కిందకు పోతుంది,
1: మూత సందులోంచి నీటి ఆవిరి బయటకు వస్తుంది.
0: వెరీ గుడ్.
2: గిన్నెలోని నీళ్లలో ఉంచిన కూరగాయ ముక్కలు ఉడుకుతాయి టీచర్.
0: అవును,
1: నీటిని బాగా మరిగిస్తే అందులోని క్రిములు బ్యాక్టీరియా నశిస్తాయి.
0: అంటే వేడి వలన ఇన్ని రకాల మార్పులు వచ్చాయన్నమాట. నీరు వేడైంది అంటే ఉష్ణోగ్రత పెరిగిందన్నమాట. నీరు పొంగి కిందకు పోతోంది అంటే నీరు వ్యాకోచించింది. నీటి ఆవిరి వచ్చింది అంటే నీరు ద్రవస్థితి నుంచి వాయుస్థితికి మారిందన్నమాట. అర్థమైందా? వెరీ గుడ్. ఇక కూరగాయ ముక్కలు ఉడికాయి, క్రిములు బ్యాక్టీరియా నశించాయి అంటే రసాయనక మార్పులు భౌతిక మార్పులు వచ్చాయన్నమాట.
1: అంటే ఉష్ణం వల్ల పదార్థం ఉష్ణోగ్రతలో పెరుగుదల ఉంటుంది, పదార్థం వ్యాకోచిస్తుంది.
0: అవును,
2: పదార్థం యొక్క స్థితి మారుతుంది, రసాయనిక భౌతిక మార్పులు ఏర్పడతాయి, అంతేనా టీచర్?
0: అవునర్రా. ఈ అంశాలని మనం మరికొన్ని ప్రయోగాలు చేసి చూసి తెలుసుకుందాం, సరేనా?
1: సరే టీచర్.
0: అందరూ నిశ్శబ్దంగా గోల చేయకుండా మన ల్యాబ్కు పదండి. పిల్లలు, ఇదిగో ఇటు చూడండి, ఈ స్టాండ్కి ఒక కార్క్ బిగించుంది, అవునా?
2: అవును టీచర్.
0: ఇది ఊలు అల్లే నిట్టింగ్ నీడిల్. ఈ నీడిల్ని కార్కులోకి గుచ్చి నీడిల్ చివర అంచు స్టాండ్కి ఆనేలా, పై అంచు స్టాండ్కున్న క్లాంప్కి ఆనుకునేలా అమర్చాను. చూశారు కదా?
1: చూశాను టీచర్.
0: వెరీ గుడ్. రమ్మా, ఒకసారి ఇటు రమ్మా. ఈ సారాయి దీపంతో నిట్టింగ్ నీడిల్ మధ్య భాగాన్ని వేడి చెయ్యి, సరేనా? జాగ్రత్త, సరిగ్గా పట్టుకోవాలి. అలాగే, అలా పట్టుకొని దాన్ని వేడి చెయ్యి.
1: అలాగే టీచర్. స్వెటర్లో అల్లే సూదిని మధ్యలో వేడి చేశాను టీచర్.
0: వేడి చేసావు కదా, ఏం జరిగింది?
2: సూది మధ్య భాగం వంపుగా వంగింది టీచర్.
0: వెరీ గుడ్. సారాయి దీపాన్ని తీసేయి.
1: సూది చల్లారగానే మళ్ళీ మామూలుగా అయిపోయిందండి.
0: వేడికి సూది వ్యాకోచించి మధ్యలో వంగింది, అంటే సూది కింద పైన కదలడానికి అడ్డంకులున్నాయి గనుక సూది మధ్యలో వంగిందన్నమాట. సరే, మరో ప్రయోగం చూడండి. ఇది స్టాండ్కి వేలాడదీయబడిన ఇనపగుండు. చూశారు కదా, ఏమిటిది?
2: ఇనపగుండు.
0: ఇది స్టాండ్కి బిగించిన ఇనప రింగు. ఇదేంటమ్మా, నువ్వు చెప్పురమ్మా.
1: ఇనప రింగు.
0: వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఇనపగుండు చల్లగా ఉంది, గుండుని రింగులో పడుతుందో లేదో చూడండి.
2: ఇనపగుండు రింగులోంచి దూరుతోంది టీచర్.
0: సరే, ఇప్పుడు ఇనపగుండును బాగా వేడి చేద్దాం. ఇదిగో వేడి చేస్తున్నాను చూడండి, చూస్తున్నారా?
2: చూస్తున్నాం టీచర్.
0: ఇప్పుడు ఇనపగుండు బాగా వేడైంది కదా?
1: అవును టీచర్.
0: ఇనపగుండు ఇందాకటి లాగే లోహపు రింగులోంచి దూరుతుందేమో చూద్దాం.
1: లోహపు గుండు రింగులోంచి దూరడం లేదండి.
0: ఇప్పుడు ఏమర్థమైంది? చల్లగా ఉన్నప్పుడు రింగులోంచి దూరిన లోహపు గుండు బాగా వేడి చేశాక దూరడం లేదు అంటే వేడికి లోహపు గుండు వ్యాకోచించి దాని పరిమాణం పెరిగిందన్నమాట, అందుకే అది రింగులోంచి దూరలేదు. అర్థమైంది కదా?
1: అర్థమైంది.
0: వెరీ గుడ్. అంటే ఘన పదార్థాలు వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయి, చల్లబరిచినప్పుడు సంకోచిస్తాయి అన్నమాట. ఘన పదార్థాలు వాటి వాటి స్వభావాన్ని బట్టి కొన్ని ఎక్కువగా మరికొన్ని తక్కువగా వ్యాకోచిస్తాయి. ఘన పదార్థాల వ్యాకోచం వల్ల కొన్ని ఇబ్బందులున్నా వాటి వల్ల ఉపయోగాలు కూడా ఉన్నాయి.
1: సీసా మూతను వేడి చేస్తే సులభంగా ఊడి వస్తుంది సార్.
0: అంటే వేడికి మూత వ్యాకోచించి వదిలవుతుందన్నమాట. పిల్లలు, వేడి వేడి నీళ్లను

0: గాజు పాత్రలో పోస్తే అది వెంటనే పగిలిపోతుంది, అవునా?
1: అవును టీచర్.
0: అంటే గ్లాసు లోపలి భాగం నీళ్ల వేడికి వ్యాకోచిస్తుంది, కానీ గ్లాసు వెలుపలి భాగం మాత్రం ఎలాంటి మార్పు రాదు, అందుకే అది పగిలిపోతుంది. గ్లాసులో ఒక స్టీలు గరిటె వేసి వేడి నీళ్లు పోస్తే అప్పుడు గ్లాసు పగలకుండా ఉంటుంది.
1: రైలు పట్టాల మధ్య కూడా కొంత ఖాళీ వదిలిపెడతారుగా టీచర్.
0: అవును, రైలు చక్రాలు పట్టాలపై ప్రయాణించేటప్పుడు ఏర్పడే ఘర్షణ వల్ల ఏర్పడే వేడికి, ఎండ వేడికి, పట్టాలు వేడికి వ్యాకోచిస్తాయి. రెండు పట్టాల మధ్య ఖాళీ వదలకపోతే, ఇందాక అదే నిట్టింగ్ నీడిల్ మధ్యలో వంగిపోయింది కదా, అలాగే రైలు పట్టాలు కూడా వంగి రైలు ప్రమాదాలు జరుగుతాయి. అలాగే భవనాల నిర్మాణంలో, వంతెనల నిర్మాణంలో కూడా లోహపు భాగాలు వాడేటప్పుడు ఇలాగే కొంత ఖాళీ వదిలిపెడుతూ ఉంటారు. ఇక టెలిఫోన్, విద్యుత్ వైర్లు కూడా వేడికి వ్యాకోచించి తెగిపోకుండా ఉండేలా బిగిస్తారన్నమాట.
1: అవును, వేసవిలో విద్యుత్ తీగలు స్తంభానికి స్తంభానికి మధ్య కొద్దిగా వంపుగా వేలాడుతూ ఉంటాయి, చలికాలంలో లాగి కట్టినట్లు బిగుతుగా ఉంటాయి.
0: అవును,
2: గుండ్రని ఇనుప పట్టాను వేడి చేసి అది వ్యాకోచించాక బండి చక్రానికి బిగిస్తారు.
0: అవును,
2: బిగించగానే నీళ్లు పోస్తారు, వెంటనే ఇనుప చక్రం సంకోచించి బండి చక్రానికి అతుక్కుపోయినట్లుగా బిగిసిపోతుంది.
0: వెరీ గుడ్.
1: ఎండవేడికి రాళ్లు పగిలి ముక్కలయ్యి కాలక్రమేణా మట్టిగా ఏర్పడుతుంది.
0: అవునర్రా, తక్కువగా వ్యాకోచించే పైరెక్స్ అనే గాజుతో తయారు చేసిన గాజు పాత్రలను మైక్రోవోవెన్ ఓవెన్లలో ఉంచి కేకులవి బేక్ చేస్తారు.
2: మరి వేడి చేసినప్పుడు నీరు కూడా వ్యాకోచిస్తుంది కదా టీచర్.
0: అవును, ఇదిగో ఈ ప్రయోగం చేస్తే నీరు వ్యాకోచిస్తుందని ప్రత్యక్షంగా మీరందరూ చూసి తెలుసుకోవచ్చు, సరేనా?
1: సరే టీచర్.
0: అందరు ఇలా చూస్తూ ఉండండి.
2: అలాగే టీచర్.
0: ఈ పరీక్ష నాళిక అంచుల వరకు నీరు పోసాను, చూసారు కదా?
1: చూశాను టీచర్.
0: వంటి రంధ్రం రబ్బరు బిరడాలో రెండు వైపులా తెరిచి ఉన్న గాజు గొట్టాన్ని బిగించి రబ్బర్ బిరడాను పరీక్ష నాళికకు అమర్చాను, చూసారా? రబ్బర్ బిరడాను అమర్చేటప్పుడు పరీక్ష నాళికలోని నీరు కొద్దిగా గాజు గొట్టంలో పైకి వచ్చేలా చూడాలి, చూస్తున్నారు కదా?
1: చూస్తున్నాం టీచర్.
0: ఇదిగో ఇలా ఈ పరీక్ష నాళికను వేడి చేస్తున్నాను, తర్వాత ఏం జరుగుతుందో అందరూ జాగ్రత్తగా గమనించండి.
1: అలాగే టీచర్. పరీక్ష నాళికలోని నీరు వేడయ్యి గాజుగొట్టంలోని నీటి మట్టం నెమ్మదిగా పెరుగుతోంది టీచర్.
0: సరే, పరీక్ష నాళికను వేడి చేయడం ఆపేశాను, ఇప్పుడు ఏం జరిగింది?
2: పరీక్ష నాళికను చల్లార్చగానే గాజుగొట్టంలోని నీటి మట్టం తగ్గుతోంది టీచర్.
0: పిల్లలు, దీనివల్ల ఏం తెలుస్తోంది? ద్రవ పదార్థాలు వేడి చేసినప్పుడు వ్యాకోచించి చల్లబరిచినప్పుడు సంకోచిస్తాయి. అలాగే ఘన పదార్థాల మాదిరిగానే వివిధ రకాల ద్రవాలలో వ్యాకోచం వివిధ రకాలుగా ఉంటుంది.
1: ద్రవ పదార్థాల వ్యాకోచం వల్ల కూడా ఉపయోగాలున్నాయా టీచర్?
0: ఎందుకు లేవు? వాహనాల్లోని రేడియేటర్లో కొంచెం తక్కువగా నీళ్లు నింపుతారు, అవునా?
1: అవును టీచర్.
0: లేకపోతే వాహనం నడిపేటప్పుడు రేడియేటర్లోని నీళ్లు వేడెక్కి పొంగి ఇంజన్ ఆగిపోతుంది. అంతెందుకు? థర్మామీటర్లు ద్రవాల వ్యాకోచంతోనే కదా పనిచేసేది, తెలుసా మీకు సంగతి?
2: తెలుసు టీచర్.
0: కొన్ని థర్మామీటర్లలో పాదరసాన్ని ఉపయోగిస్తే మరికొన్ని రకాల థర్మామీటర్లలో అల్కాహాల్ను రంగు కలిపి ఉపయోగిస్తారు.
2: మరి వాయువు వ్యాకోచించడం మన కంటికి కనిపించదు కదండి.
0: అవును,
2: వాయువు వ్యాకోచాన్ని తెలుసుకోవడం ఎలా?
0: వాయువుల వ్యాకోచాన్ని కూడా ఓ చిన్న ప్రయోగం ద్వారా తెలుసుకోవచ్చు. ఒక ఖాళీ పరీక్ష నాళికను తీసుకొని ఒంటి రంధ్రం రబ్బరు బిరడను అమర్చాలి. దీనికి రెండు వైపులా తెరిచి ఉన్న సన్నని గాజు గొట్టంలో కొద్దిగా రెండు లేక మూడు చుక్కల రంగునీళ్లు పోసి గొట్టాన్ని రబ్బరు బిరడాలో బిగించాలి, చూశారు కదా? ఈ పరీక్ష నాళికను వేడి చేస్తున్నాను, జాగ్రత్తగా గమనించండి. గొట్టంలోని రంగునీళ్లను చూస్తూ ఉన్నారు కదా?
1: చూస్తున్నాం టీచర్.
0: ఏం జరిగింది?
1: గొట్టంలోని రంగు ద్రావణం పైకి జరుగుతోంది.
2: పరీక్ష

0: కదలికను చల్లార్చగానే రంగు ద్రావణ మట్టం తగ్గుతోంది టీచర్.
1: అంటే వేడి చేసినప్పుడు పరీక్ష నాళికలోని గాలి వేడెక్కి వ్యాకోచించి గొట్టంలోని రంగు నీటిని పైకి నెట్టిందన్నమాట. అర్థమైంది కదా?
2: అర్థమైంది టీచర్.
1: గాలి చల్లబడగానే సంకోచించి రంగునీటి మట్టం కిందకు దిగింది. దీన్ని బట్టి వాయువులు కూడా వేడి చేసినప్పుడు వ్యాకోచిస్తాయని, చల్లార్చినప్పుడు సంకోచిస్తాయని రుజువైంది కదా?
0: అవును టీచర్. ప్రయోగాలు చూశాక ఉష్ణశక్తి గురించి బాగా అర్థమైంది టీచర్.
1: వెరీ గుడ్. సరే, అందరూ గొడవ చేయకుండా జాగ్రత్తగా మీ క్లాసులకు వెళ్ళండి, సరేనా?
2: సరే టీచర్.
3: మీరింతవరకు హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని ఉష్ణశక్తి అనే పాఠం విన్నారు. ఇప్పుడు మరొక విద్యా కార్యక్రమం హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్ లోని ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అనే పాఠం వింటారు.
4: మాస్టారు, మాస్టారు.
5: ఏమిట్రా రవి, ఎందుకలా కంగారు పడుతున్నావు?
6: మాస్టారు, శ్రీనుని కందిరిగి కుట్టిందండి.
4: అమ్మా అమ్మా, ఇదిగోని మాస్టారు, కుట్టిన చోట వాచింది కూడా, మంట పుడుతోంది.
6: ప్లే గ్రౌండ్ లో ఆడుతుంటే వచ్చి కుట్టింది సార్.
5: అరే అలాగా? ఏది శ్రీను, ఇలారా. అవునవును, బాగా కుట్టిందే. రవి, మన హెడ్ మాస్టర్ గది వెనకాల నిమ్మ చెట్టుంది కదా, కాయలున్నాయో చూసి ఓ కాయ తీసురా.
4: అలాగే సార్, క్షణంలో వస్తా.
5: శ్రీను, ఇలారా, ఇదిగో ఇక్కడ కూర్చో, తగ్గిపోతుంది లేరా, కంగారేం లేదు.
6: కందిరీ కుడితే నిమ్మకాయ ఎందుకండి, మంత్రం వేస్తారా? తేలి కుడితే మంత్రం వేస్తారుగా.
5: మంత్రాలకి చింతకాయలు రాలే కాలం కాదురా ఇది.
4: మాస్టారు, మాస్టారు, ఇదిగోండి నిమ్మ చెట్టుకి కాయలు 5 6 ఉన్నాయి, ఒకటి చాలా, ఇంకా కావాలా?
5: అవసరం లేదు, ఇది సరిపోతుంది. ఏది ఆ కత్తి ఇలా తెండి.
6: ఇదిగోండి మాస్టారు.
5: నిమ్మకాయ కోసి ఇలా కందిరీగా కుట్టిన చోట నిమ్మరసం రాస్తే నొప్పి వాపు చాలా వరకు తగ్గిపోతుంది.
6: శ్రీను ఎలా ఉంది, తగ్గినట్లు అనిపిస్తుందా?
4: తగ్గిందా శ్రీను?
6: ఎలా ఉంది శ్రీను?
4: ఇందాకటికంటే కొంచెం తగ్గిందిలే.
6: మాస్టారు, కందిరీగా కుడితే నిమ్మకాయ రసం రాస్తే తగ్గిపోతుందన్నమాట.
5: అవునర్రా, కందిరీగా కుట్టినప్పుడు విడుదలయ్యే విషపూరిత ద్రవానికి క్షారగుణం ఉంటుంది. దీనికి ఆమ్లగుణం గల పదార్థంతో చికిత్స చేయాలి. నిమ్మరసానికి ఆమ్లగుణం ఉంది, అందుకే కందిరీగ విషానికి నిమ్మరసం విరుగుడన్నమాట.
6: మరి తేనెటీగ కుడితే కూడా నిమ్మరసం పెట్టాలా మాస్టారు?
5: కాదర్రా, తేనెటీగ విషం ఆమ్ల లక్షణాలను కలిగి ఉంటుంది, అందుకని దానికి క్షారగుణం గల పదార్థాలతో చికిత్స చేయాలి. ఉదాహరణకి తేనెటీగ కుట్టినప్పుడు అమోనియా ద్రావణం లేదా తడి బట్టల సోడా ఉపయోగిస్తే బాగా పనిచేస్తుంది, ఎందుకంటే అమోనియా, బట్టల సోడా క్షారగుణాలను కలిగి ఉంటాయి. అంటే ఆమ్లానికి క్షారం విరుగుడైతే క్షారానికి ఆమ్లం విరుగుళ్లా పనిచేస్తుందన్నమాట.
6: అసలు ఆమ్లాలు క్షారాలు అంటే ఏంటి మాస్టారు?
5: మీ సైన్స్ టెస్ట్ పుస్తకంలో పాఠం కూడా ఉంది. ఓ పని చేయండి, నేను చెప్పినవి మీరు రేపు తీసుకురండి, మీకు ఆమ్లాలు, క్షారాలు, లవణాల గురించి పాఠం చెబుతాను.
4: ఏం తేవాలండి?
5: రవి, నువ్వు కొన్ని కాగితం ముక్కల మీద మందార పూలు, గులాబీ రేకులు బాగా రుద్ది ఎండపెట్టి తీసుకురా. వాటి రంగు కాగితం రెండు పక్కలా అంటుకోవాలి. మందారం రేకులు ఓ కాగితానికి, గులాబీ రేకులు మరో కాగితానికి రుద్దు. వీణా, కాగితం ముక్కకి పసుపు నీళ్లు పట్టించి ఆరబెట్టి తీసుకురా. ఇదిగో మన ల్యాబ్లో స్పిరిట్ ఉంది, ఓ చిన్న సీసాలో తీసుకెళ్ళి పసుపును స్పిరిట్తో కలిపి కాగితాన్ని దానిలో ముంచి ఎండబెట్టి తీసురా. రవి, నువ్వు తడి సున్నం, సబ్బు పొడి, చింతపండు పట్టురా. శీను, నువ్వు బట్టల సోడా, వంట సోడా, నిమ్మకాయలు పట్టురా.
2: అలాగే మాస్టారు.
4: మాస్టారు, మీరు చెప్పినవన్నీ తెచ్చాం.
5: పిల్లలు గోల్ చేయకండి, నేను చెప్పేది శ్రద్ధగా వినండి.

0: మనం రోజూ ఎన్నో రకాల రసాయనిక పదార్థాలను వాడుతుంటాం. ఉదాహరణకి నిమ్మరసం, చింతపండు రసం, పాలు, యాపిల్సు, ఉల్లిపాయలు, తడిసున్నం, బట్టల సబ్బు, తినే సోడా, ఇవన్నీ రసాయనిక పదార్థాలే. ఈ రసాయనిక పదార్థాలను ముఖ్యంగా మూడు తరగతులుగా విభజించారు. అవే ఆమ్లాలు, క్షారాలు, లవణాలు అన్నమాట. ఆమ్లాలు, క్షారాలు రసాయనికంగా పరస్పరం వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటాయి. అందుకే ఆమ్లాన్ని, క్షారాన్ని కలిపితే ఒకదాని లక్షణాన్ని మరొకటి తటస్థీకరించుతాయి. ఈ చర్య ఫలితంగా కొత్త పదార్థం తయారవుతుంది. ఆ కొత్త పదార్థాలనే లవణాలు అంటారు. ఉదాహరణకి మనం రోజు వంటల్లో వాడే ఉప్పు ఇలా ఏర్పడిందే.
1: మాస్టారు, ముందు ఆమ్లాల గురించి చెప్పండి.
0: నిమ్మ, ద్రాక్ష, చింతపండు రసం, పుల్లని యాపిల్ పండు, ఉల్లి రసం, వెనిగర్, హైడ్రోక్లోరిక్, నైట్రిక్, సల్ఫ్యూరిక్ ఆమ్లాలు, ఉసిరికాయలు, పాలు, పెరుగు, ఇవన్నీ పుల్లగా ఉంటాయి. వీటిని నీలి లిట్మస్ కాగితంతో తాకితే నీలి లిట్మస్ కాగితం ఎర్రగా మారుతుంది.
2: అంటే పుల్లని రుచి కలిగి ఉండి నీలి లిట్మస్ కాగితాన్ని ఎరుపు రంగులోకి మార్చే పదార్థాలను ఆమ్లాలు అనొచ్చు, అంతేనా మాస్టారు?
0: అవునర్రా, సరిగ్గా అంతే. ఇక సబ్బు ద్రావణం, బూడిద, బట్టలుతికే సోడా ద్రావణం, తడిసున్నం, బేకింగ్ సోడా, కాస్టిక్ సోడా, కాస్టిక్ పొటాష్, అమ్మోనియా, బట్టల సబ్బు ద్రావణాలను చేత్తో తాకితే జారుడు స్వభావం కలిగి ఉంటాయి. ఈ పదార్థాల్లో ఎర్ర లిట్మస్ను ముంచితే ఎర్ర లిట్మస్ కాగితం నీలి రంగులోకి మారుతుంది. అంటే ఇవి క్షారాలన్నమాట.
2: అంటే స్పర్శకు జారుడు స్వభావాన్ని కలిగి ఉండి ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మార్చే పదార్థాలను క్షారాలు అంటారు, అంతేనా అండి?
0: అవునవును. ఈ ఆమ్లాలు, క్షారాలు సంయోగ పదార్థాలు. వీటిని మనం ఇళ్లల్లోనూ, పరిశ్రమల్లోనూ, ప్రయోగశాలల్లోనూ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇదిగో మన ల్యాబొరేటరీలో కొన్ని ఆమ్లాలు ఉన్నాయి, చూడండి. ఇది హైడ్రోక్లోరిక్ ఆమ్లం, చూసారా? ఇది ద్రవ స్థితిలో ఉంది. ఈ ఆమ్లానికి రంగు లేదు, గమనించారా?
3: అవునవును.
0: కాకపోతే హైడ్రోక్లోరిక్ ఆమ్లం కొంచెం ఘాటైన వాసన కలిగి ఉంటుంది.
1: అవును మాస్టారు, ఘాటైన వాసన వస్తుంది.
0: ఇదిగో ఇది సల్ఫ్యూరిక్ ఆమ్లం, చూసారా? చిక్కగా ఉండే నూనె లాంటి ద్రవం ఇది. సల్ఫ్యూరిక్ ఆమ్లానికి కూడా రంగు లేదు, సల్ఫ్యూరిక్ ఆమ్లానికి వాసన కూడా ఉండదు.
2: ఈ సీసాలో ఏంటండి?
0: ఇది నైట్రిక్ ఆమ్లం, ఇది కూడా ద్రవ స్థితిలోనే ఉంటుంది. స్వచ్ఛమైన నైట్రిక్ ఆమ్లానికి రంగు లేదు. అయితే ఒక్కోసారి నైట్రోజన్ డయాక్సైడ్ అనే వాయువు కరగడం వలన నైట్రిక్ ఆమ్లం పసుపు రంగులో కనిపిస్తుంది. ఇది కూడా ఘాటైన వాసన కలిగి ఉంటుంది.
1: వీటిని రుచి చూడచండి.
0: ఆమ్లాలని చేత్తో తాకూడదు, రుచి చూడకూడదు. అయితే కొద్ది నీటిలో ఒకటి రెండు చుక్కల ఆమ్లాన్ని కలిపి రుచి చూడొచ్చు. నీటిలో కలిపిన ఆమ్లాలను సజల ఆమ్లాలు అంటారు. ఆమ్లాలని ఎప్పుడూ నీటిలోనే కలపాలి, ఆమ్లంలో నీరు పోయకూడదు.
1: అలా చేస్తే ఏమవుతుందండి?
0: గాఢ ఆమ్లంలో నీరు కలిపితే ఎక్కువ ఉష్ణం పుట్టి పాత్ర పగిలిపోతుంది. ఆమ్లం శరీరం మీద పడి చర్మం కాలిపోతుంది కూడా. అందుకే పిల్లలు వీటిని ముట్టుకోకూడదు, పెద్దల సాయం లేకుండా ప్రయోగాలు చేయకూడదు.
1: ఇళ్లలో బాత్రూమ్లు, గచ్చులు యాసిడ్తో శుభ్రం చేస్తారుగా మాస్టారు.
0: అవును, అవన్నీ సజల ఆమ్లాలే. అయినా ఆమ్లాలతో పాలరాతి గచ్చు వంటి వాటిని శుభ్రం చేయకూడదు, ఎందుకంటే పాలరాయి దెబ్బతింటుంది.
2: మన ల్యాబొరేటరీలో క్షారాలు కూడా ఉన్నాయండి.
0: ఉన్నాయి. ఇదిగో ఇది సోడియం హైడ్రాక్సైడ్, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్, ఇది అమోనియం హైడ్రాక్సైడ్, ఇది కాల్షియం హైడ్రాక్సైడ్, అంటే తడిసున్నం అన్నమాట. గాఢ క్షారాలను కూడా చేత్తో తాకూడదు, రుచి చూడకూడదు. నీటిలో ఒకటి రెండు చుక్కలు కలిపి రుచి చూడాలి. క్షారాలు రుచికి చేదుగా ఉంటాయి. క్షారాల ద్రవణాలను తాకితే సబ్బును తాకినట్లు జారుడుగా ఉంటాయి. ఇవి ఎర్ర లిట్మస్ కాగితాన్ని నీలి రంగులోకి మారుస్తాయి.
1: మరి లవణాలు అంటే ఏమిటండి?
0: ఆమ్లాలు, క్షారాలు పరస్పర వ్యతిరేక ధర్మాలున్న పదార్థాలని ముందు చెప్పుకున్నాం కదా. ఒక ఆమ్లాన్ని, ఒక క్షారాన్ని కలిపి వేడి చేసి ఇగిర్చితే అవి రెండు ఒకదా

0: దానితో మరొకటి చర్య జరిపి లవణాన్ని నీటిని ఏర్పరుస్తాయి. ఈ చర్యనే తటస్థీకరణం అంటాం. ఉదాహరణకి సోడియం హైడ్రాక్సైడ్ అనే క్షారానికి సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని కలిపి ఆ ద్రావణాన్ని ఇగిర్చి చల్లారిస్తే తెల్లని పదార్థం మిగులుతుంది. ఈ తెల్లని సంయోగ పదార్థాన్నే లవణం అంటాం. అంటే అదే మనం వాడే ఉప్పు అన్నమాట.
1: అంటే ఒక క్షారం ఒక ఆమ్లం కలిస్తే లవణం ఇంకా నీరు ఏర్పడుతుందన్నమాట.
0: అవును. కాపర్ సల్ఫేటు, సోడియం సల్ఫేటు, మెగ్నీషియం సల్ఫేటు ఇవన్నీ కూడా లవణాలే.
2: ఆమ్లాలు, క్షారాలు, లవణాలను మనం ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు మాస్టారు?
0: ఎన్నో రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఆమ్లాలనే తీసుకోండి, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, నైట్రిక్ ఆమ్లం, అలాగే రసాయనాల్లో రాజు అని పేరొందిన సల్ఫ్యూరిక్ ఆమ్లాలను పరిశోధనశాలల్లో పరిశ్రమల్లో చాలా విరివిగా ఉపయోగిస్తారు.
2: ఎలాంటి పరిశ్రమల్లో ఉపయోగిస్తారండి?
0: సల్ఫ్యూరిక్ ఆమ్లాన్నే తీసుకోండి, దీన్ని సూపర్ ఫాస్ఫేట్, అమోనియం సల్ఫేట్ ఎరువుల తయారీలోను, ఆలం, కాపర్ సల్ఫేట్, ఫెర్రస్ సల్ఫేట్, జింక్ సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్ మొదలైన రసాయనాల తయారీలోను, రేయాన్, పెయింట్స్, సబ్బుల వంటి సేంద్రియ రసాయనాల తయారీల్లోనూ వాడతారు. ఇంకా నిప్పు నార్పే సిలిండర్లలో నింపే కార్బన్ డైఆక్సైడ్ను ఉత్పత్తి చేయడానికి వాహనాల బ్యాటరీల్లోనూ వాడతారు.
2: మరి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఏ విధంగా ఉపయోగపడుతుందండి?
0: హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని ఎక్కువగా నూనె బావులు, పెట్రోలియం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇంకా గ్లూ వంటి రసాయనాల తయారీలోనూ విరివిగా వాడతారు. మనం రోజూ వాడే మామూలు ఉప్పుని శుద్ధి చేయడానికి కూడా హైడ్రోక్లోరిక్ ఆమ్లాన్ని వాడతారు. ఇక నైట్రిక్ ఆమ్లాన్ని అమోనియం నైట్రేట్ వంటి ఎరువుల తయారీల్లోనూ, సిల్వర్ నైట్రేట్, కాపర్ నైట్రేట్, సోడియం నైట్రేట్ల తయారీలోనూ ఎక్కువగా వాడతారు. ఇంకా పేలుడు పదార్థాల తయారీలోనూ, వెండి బంగారాలను శుద్ధి చేయడానికి కూడా నైట్రిక్ ఆమ్లాన్ని వాడతారు.
1: మరి క్షారాలు ఎన్ని రకాలుగా ఉపయోగపడతాయండి?
0: సోడియం హైడ్రాక్సైడ్ను సబ్బుల తయారీలో పరిశ్రమల్లో వాడే హైడ్రోక్లోరేట్ వంటి రసాయనాల తయారీలో ఉపయోగిస్తారు. ఇంకా దీన్ని లోహాల్లోని మలినాలను తొలగించడానికి, నూనెను తొలగించడానికి కాగితం, దుస్తుల పరిశ్రమలు, రేయాన్, సెలోఫాన్ తయారీలోనూ, పెట్రోలియం రిఫైనరీల్లోనూ కూడా వాడతారు. అమోనియం హైడ్రాక్సైడ్ను ఎరువుల తయారీలో నైలాన్, ప్లాస్టిక్, రంగులు, రబ్బరు వంటి పారిశ్రామిక రసాయనాల తయారీకి వాడతారు. ఇక కాల్షియం హైడ్రాక్సైడ్ను ప్రధానంగా సోడియం లవణాల వల్ల నిస్సారమైన నేలల్ని కాల్షియం ఆక్సైడ్ లేదా హైడ్రాక్సైడ్ సాయంతో తిరిగి సారవంతం చేస్తారు. కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే తడిసున్నాన్ని సిమెంటుకు బదులుగా ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు. వృధా నీటిని, నీటిని శుభ్రపరచడానికి బ్లీచింగ్ పౌడర్, ఇతర పారిశ్రామిక రసాయనిక తయారీలలో ఎక్కువగా వాడతారు. మనం పొట్టలో ఎసిడిటీని తగ్గించుకోవడానికి మిల్క్ ఆఫ్ మెగ్నీషియా తాగుతాం. ఇది క్షారమే.
2: మరి లవణాలు ఎలా ఉపయోగపడతాయండి?
1: ఉప్పును మనం రుచి కోసం పచ్చళ్ళు, చేపలు, మాంసం నిల్వ చేయడానికి ఉపయోగిస్తాం.
2: బేకింగ్ సోడాను కేకులు, పిండి వంటల్లో కలిపి వాడుతారుగా.
0: అవును, బేకింగ్ పౌడర్ కలపడం వల్ల కేకులు, పిండి వంటలు గుల్లబారి మృదువుగా రుచిగా ఉంటాయి. మనం నీళ్లు శుభ్రపరచడానికి వాడే పటిక కూడా లవణమే. పటికను ఇంకా కాగితం పరిశ్రమల్లోనూ, రంగులు వేసే డైయింగ్ పరిశ్రమల్లోనూ ఎక్కువగా వాడతారు. సిల్వర్ నైట్రేట్ని యాంటీసెప్టిక్గా వాడతారు. ఫోటోగ్రఫీలో ఫిల్మ్ని డెవలప్ చేయడానికి కూడా సిల్వర్ నైట్రేట్ని వాడతారు. కాపర్ సల్ఫేట్ లవణాన్ని ఈత కొలనులో నీటిలోని ఆల్గే క్రిముల్ని నిర్మూలించడానికి, గిల్టు నగలకి బంగారు పూత వేయడానికి కూడా వాడతారు. ఫెర్రస్ సల్ఫేట్ లవణం క్రిమి సంహారానికి, ఇంకు తయారీ పరిశ్రమలో నీటిని శుభ్రం చేయడానికి ఎక్కువగా వాడతారు. బట్టలు ఉతికే సోడాని గాజు తయారీలోనూ, బట్టలు ఉతకడానికి ఎక్కువగా ఉపయోగిస్తారు.
2: అబ్బో, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు చాలా రకాలుగా ఉపయోగపడుతున్నాయే.
1: వీటిలో మనకు తెలిసినవి కొన్నే. శ్రీనుకి కందిరీగ కొట్టడం వల్ల మనం ఇన్ని విషయాలు తెలుసుకోగలిగాం.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా హైస్కూల్ విద్యార్థుల కోసం సైన్స్లోని ఉష్ణశక్తి అనే పాఠం, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు

0: விஷ்ணு எஃப்எம் 90.4
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికి ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ. లిజినెస్ మరి ఈ రోజు క్యాలెండర్ పేజీని మరికొన్ని రోజుల ముందుకు జరుపుతూ మరి జూలై 7వ తేదీకున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన జాతీయ అంతర్జాతీయ విశేషాలని మన కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి అంతర్జాతీయంగా చూస్తే ఈ జూలై 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా నోరూరించే మధురమైన రోజుగా ప్రపంచ చాక్లెట్ దినోత్సవం జరుపుకుంటాం. మరి ఇది 1550వ సంవత్సరంలో ఐరోపా ఖండంలోకి చాక్లెట్ అధికారికంగా ప్రవేశపెట్టబడిన రోజుగా గుర్తింపు పొందింది.
1: పిల్లల నుంచి పెద్దల వరకు అందరికి ఇష్టమైంది చాక్లెట్. ఇక మన దేశ క్రీడారంగానికి, ముఖ్యంగా భారత క్రికెట్ చరిత్రకి వస్తే ఈ జూలై 7వ తేదీకి ఒక అత్యంత మహోన్నతమైన చారిత్రాత్మక ప్రాధాన్యత ఉంది. భారత క్రికెట్ జట్టుకి T20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్, అదేవిధంగా ఛాంపియన్స్ ట్రోఫీలు అందించి ప్రపంచంలోనే అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా నిలిచిన కెప్టెన్ కూల్ మహేందర్ సింగ్ ధోని 1981 జూలై 7వ తేదీన జన్మించారు. జార్ఖండ్లో రాంచీ నుంచి ఒక సాధారణ రైల్వే టికెట్ కలెక్టర్గా జీవితాన్ని ప్రారంభించి హెలికాప్టర్ షాట్లతో ప్రపంచ క్రికెట్ సామ్రాజ్యాన్ని ఏలిన ధోని జన్మదినం కోట్లాది మంది క్రీడా అభిమానులకు ఒక పండుగ రోజు.
2: అవునయ్య, నిజంగా మరి ధోని కెప్టెన్సీ, వారి మ్యాచ్ ఫినిషింగ్ స్టైల్ క్రికెట్ చరిత్రలో ఒక అద్భుత అధ్యాయమే చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ సాంస్కృతిక మరియు అద్భుత కట్టడాల చరిత్రను పరిశీలిస్తే ఈ జూలై 7వ తేదీన ఒక చారిత్రాత్మకమైన ప్రకటన వెలువడింది. 2007 జూలై 7వ తేదీన పోర్చుగల్ రాజధాని లిస్బన్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలు వేసిన ఓట్ల ఆధారంగా ప్రపంచంలోని కొత్త 7 వింతల జాబితాను అధికారికంగా ప్రకటించారు. మన భారతదేశ గర్వకారణమైన ఆగ్రా తాజ్మహల్తో పాటు చైనా ప్రహరీ గోడ, బ్రెజిల్లోని క్రైస్త రిడీమర్ విగ్రహం వంటి అద్భుత కట్టడాలు కూడా ఈ కొత్త 7 వింతల జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
1: అవునమ్మా, ఆ 7 వింతల ప్రకటన ప్రపంచ పర్యాటక రంగానికి ఒక సరికొత్త ఊపునిచ్చిందనే చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ చిత్ర పరిశ్రమ, అదేవిధంగా కళాకారుల జ్ఞాపకాల విషయానికి వస్తే ఈ జూలై 7వ తేదీన ఒక అత్యంత విషాదకరమైన సంఘటన నమోదైంది. 1930 జూలై 7వ తేదీన ప్రపంచ ప్రసిద్ధ డిటెక్టివ్ నవల షెర్లాక్ హోమ్స్ పాత్ర సృష్టికర్త, ప్రసిద్ధ బ్రిటిష్ రచయిత సర్ ఆర్థర్ కెనన్ డాయిల్ కన్నుమూశారు. అలాగే మన భారతీయ చలనచిత్ర రంగానికి వస్తే హిందీ చిత్రసీమలో ట్రాజెడీ కింగ్గా పేరు తెచ్చుకుని దశాబ్దాల పాటు తన అద్భుతమైన నటనతో యావత్ భారతదేశాన్ని మెప్పించిన నటుడు దిలీప్ కుమార్ 2021 జూలై 7వ తేదీన భౌతికంగా మనకి దూరం అయ్యారు.
2: ఇక 1896 జూలై 7వ తేదీన భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బొంబాయిలోని వాట్సన్ హోటల్లో ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రసిద్ధ లూమియర్ సోదరులు తాము కనిపెట్టిన సినిమాటోగ్రాఫ్ యంత్రం ద్వారా కొన్ని మూకీ లఘు చిత్రాలను అధికారికంగా ప్రదర్శించారు. ద అరైవల్ ఆఫ్ ఎ ట్రైన్ వంటి 6 లఘు చిత్రాల ప్రదర్శనను చూసి నాటి ముంబై ప్రజలు ఆశ్చర్యపోయారు. మరి ఈ సంఘటనే ఆ తర్వాతి కాలంలో భారతదేశంలో దాదా సాహిబ్ ఫాల్కే గారి ద్వారా భారతీయ సినిమా పరిశ్రమ పుట్టడానికి మరియు నేడు ప్రపంచంలోని అత్యధిక సినిమాలు నిర్మించే స్థాయికి మన దేశం ఎదగడానికి ఒక అద్భుతమైన తొలి బీజంగా నిలిచింది.
1: నిజంగానమ్మా, మన భారతీయ వెండితెర చరిత్రలోనే ఇది ఒక యుగ

0: విప్లవాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు. నాడు బొంబాయిలో పడిన ఆ సినిమా వెలుగే ఈరోజు మనం చూస్తున్న భారతీయ మరియు తెలుగు చలనచిత్ర వైభవానికి మూల కారణం. ఇక ఇదే జూలై 7వ తేదీన అంతర్జాతీయ న్యాయ మరియు సాంకేతిక చరిత్రలో ఒక అత్యంత వినూత్నమైన, అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన ఒక చారిత్రక పరిణామం చోటు చేసుకుంది. 1990 జూలై 7వ తేదీన అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఉన్న ఆబర్న జైల్లో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఒక ఖైదీకి మరణశిక్షని అమలు చేయడానికి ఎలక్ట్రిక్ కుర్చీని అధికారికంగా ఉపయోగించారు.
1: అవునయ్య, మరి విలియం కెమ్లర్ అనే ఖైదీకి ఈ విద్యుత్ కుర్చీ ద్వారా శిక్షను అమలు చేయడం ద్వారా నాటి సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర నియంత్రణ మరియు న్యాయ వ్యవస్థలు ఒక సరికొత్త మార్గంగా ప్రవేశపెట్టారు. ఇక థామస్ ఎడిసన్ మరియు జార్జ్ వెస్టింగ్ హౌస్ల మధ్య జరిగిన ఆల్టర్నేటింగ్ కరెంట్ డైరెక్ట్ కరెంట్ల విద్యుత్ యుద్ధాల నేపథ్యంలో ఈ ఆవిష్కరణ నాడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంచలనాలకు, మానవత దృక్పథంపై ఎన్నో సరికొత్త చర్చలకు దారితీసింది.
0: ఇక ఇదే జూలై 7వ తేదీన జన్మించిన మహానుభావుల జాబితాను కనుక చూస్తే స్వాతంత్ర యోధుడు కళా వెంకట్రావు గారు, ఆయన క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని జైలు శిక్ష అనుభవించిన మహోన్నత దేశభక్తులు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అదేవిధంగా ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా సేవలందిస్తూ భూ సంస్కరణల అమలులో అత్యంత కీలక పాత్ర పోషించిన గొప్ప పరిపాలనా దక్షుడు ఆయన.
1: ఇక జూలై 7వ తేదీన జన్మించిన తొలితరం రంగస్థల నటి కొమ్మూరి పద్మావతి దేవి గారి విషయానికొస్తే, ఆమె సామాజిక ఆంక్షలు ఎక్కువగా ఉన్న ఆ రోజుల్లోనే ధైర్యంగా నాటక రంగంలోకి అడుగుపెట్టి అద్భుతమైన నటనలు ప్రదర్శించిన వీరనారి. కేవలం నటిగానే కాకుండా మహిళల సమస్యలపై ఎన్నో చక్కటి కథలు, నాటకాలు రాసి తెలుగు సాహిత్యంలో తొలితరం మహిళా రచయిత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
0: అలాగే జూలై 7వ జన్మించిన చలనచిత్ర నటుడు రచయిత మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారి విషయానికి వస్తే, ఆయన ప్రజానాట్య మండలి ద్వారా నాటక రంగానికి ఎనలేని సేవలందించి ఆ తర్వాత వెండి తెరపై దాదాపు 350 చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించారు. నటుడుగానే కాకుండా తెలుగు నాటకరంగ వికాసంపై, ఆనాటి నటీనటుల జీవితాలపై ఆయన రాసిన పరిశోధనాత్మక పుస్తకాలు నేటికి ఒక అద్భుత నిఘంటువులా నిలిచాయి.
1: ఇక జూలై 7వ తేదీన జన్మించిన ప్రముఖ సాహితీవేత్త మద్దిపట్ల సూరి గారి విషయానికొస్తే, ఆయన తెలుగు కథా ప్రపంచంలో మరియు అనువాద సాహిత్యంలో తనదైన ముద్ర వేసిన గొప్ప రచయిత. ప్రపంచ ప్రసిద్ధ రష్యన్, ఫ్రెంచ్ నవలను మరియు చారిత్రక గ్రంథాలను అత్యంత సరళమైన తెలుగులోకి అనువదించి మన తెలుగు పాఠకులకు అంతర్జాతీయ సాహిత్య పరిమళాలను పరిచయం చేసిన మేధావి ఆయన.
0: అలాగే అంతర్జాతీయ ఫ్యాషన్ దిగ్గజం పియరీ కార్డిన్ గారి విషయానికి వస్తే, ఆయన ఫ్రాన్స్ దేశానికి చెందిన జగత్ ప్రసిద్ధ ఫ్యాషన్ డిజైనర్. 1960వ దశకంలో అంతరిక్ష యుగపు నమూనాలతో సరికొత్త ఆవాంగార్డ్ శైలిని ప్రవేశపెట్టి ఫ్యాషన్ రంగాన్ని సామాన్య ప్రజలకు కూడా అందుబాటులోకి తెచ్చేలా రెడీ టు వేర్ సంస్కృతికి నాంది పలికిన అఖండ సృష్టికర్త ఆయన.
1: ఇక జూలై 7వ తేదీన జన్మించిన హృద్రోగ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పి వేణుగోపాల్ గారు. ఆయన భారతదేశంలోని మొట్టమొదటిసారిగా ఎయిమ్స్ ఆసుపత్రిలో విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన అద్భుత వైద్యమూర్తి. దేశంలో కార్డియోథరాసిక్ శస్త్రచికిత్స రంగాన్ని ఆధునీకరించి వేలాది మంది గుండె రోగులకు పునర్జన్మను ప్రసాదించిన ధన్యజీవి ఆయన.
0: ఇక అలాగే ప్రతిభావంతుడైన చలనచిత్ర దర్శకుడు ఏ మోహన్ గాంధీ గారు జూలై 7వ తేదీన జన్మించారు. ఆయన తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సామాజిక స్పృహ కలిగిన ఎన్నో అద్భుతమైన విప్లవాత్మక మరియు కమర్షియల్ చిత్రాలని తెరకెక్కించారు. ముఖ్యంగా తెలుగులో కర్తవ్యం, మదరానగర్లో వంటి సూపర్ హిట్ సినిమాల ద్వారా పదునైన కథనంతో ప్రేక్షకులను అలరించిన విలక్షణ దర్శకుడు ఆయన.
1: ఇక ప్రముఖ కవి, సినీ గీత రచయిత జొన్న విత్తల రామలింగేశ్వరరావు గారు జూలై 7వ తేదీన జన్మించారు. ఆయన తన పదునైన పద్య గంభీరత్వంతో, శంకారావం వంటి సామాజిక ప్యారడీ కవితలతో తెలుగునాట ఎంతో ప్రసిద్ధి చెందారు. సినిమాల్లోనూ ఘటోత్కచుడు, దేవుళ్ళు వంటి చిత్రాలు అద్భుతమైన భక్తిరసపూరితమైన గీతాలను అందించి తన విలక్షణమైన సాహిత్య ప్రతిభను చాటుకున్న అక్షర యోధుడు ఆయన.
0: అదేవిధంగా మన దేశానికి గర్వకారణమైన దౌత్యవేత్త వాడపల్లి వెంకటేశ్వరరావు గారి విషయానికి వస్తే, ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారిగా ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ రాయభార కార్యాలయంలో సేవలందిస్తూ 2008 జూలై 7న జరిగిన ఉగ్రదాడిలో వీరమరణం పొందారు. దేశం కోసం ఆయన చేసిన అత్యున్నత త్యాగానికి గాను భారత ప్రభుత్వం మన దేశంలోనే అత్యున్నత సైనికేతర పథకమైన కీర్తి చక్రను ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకున్న మొట్టమొదటి సైనికేతర

0: పౌరుడిగా ఆయన చరిత్రలో అమరుడయ్యారు.
1: ఇక ప్రసిద్ధ చిత్ర నిర్మాత గోరింట్ల రాజేంద్ర ప్రసాద్ గారు కూడా 2022 జులై 7వ తేదీని కన్నుమూశారు. రామానాయుడుతో కలిసి ఎన్నో చిత్రాలకు సహ నిర్మాతగా వ్యవహరించారు. 1963లో రాముడు భీముడు చిత్రం ద్వారా భాగస్వామిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. అలానే ప్రతిజ్ఞా పాలన, శ్రీకృష్ణ తులాభారం, స్త్రీ జన్మ, జీవన తరంగాలు చిత్రాలను నిర్మించారు. ఇక తర్వాత మాధవి పిక్చర్స్ సంస్థను స్థాపించి అక్కినేని నాగేశ్వరరావు హీరోగా బందిపోటు దొంగలు, కురుక్షేత్రం, దొరబాబు, ఆటగాడు, సుపుత్రుడు తదితర చిత్రాలు నిర్మించారు.
0: సో లిజనర్స్, జూలై 7వ తేదీకి సంబంధించిన ఎన్నో సంఘటనలు, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు టాపిక్ మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలందరి కోసం ఒక మంచి పాట వినిపిస్తామమ్మా.
1: తప్పకుండా అన్నయ్య. లిజనర్స్, మరి ఇంకెంత కలిసాం, మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన

0: రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. లిజనర్స్, ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమంలో ఒక అద్భుతమైన, మన మనసుల్ని తేలికపరిచే ఒక ప్రత్యేకమైన రోజు గురించి మాట్లాడుకుందామమ్మా, ఏమంటావు?
0: తప్పకుండా.
1: మరి ఈ రోజు జూలై 7వ తేదీ, అంతే కదా? ప్రపంచ వ్యాప్తంగా దీన్ని గ్లోబల్ క్షమాపణ దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. అంటే జీవితంలో మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం, అలాగే ఇతరుల వల్ల ఎన్నో సార్లు గాయపడుతూ ఉంటాం కూడా. కానీ వాటన్నింటినీ మనసులో పెట్టుకుని బతకడం కంటే క్షమించడం, క్షమాపణ అడగడం అనే రెండు పనులు మన జీవితాన్ని ఎంతగా మారుస్తాయో చెప్పే రోజు ఈ రోజు.
0: అవునన్నయ్య, మరి బిజీ లైఫ్ లో మనుషుల మధ్య అపార్థాలు, కోపాలు చాలా ఎక్కువైపోయాయి. ఒక చిన్న మాట పట్టుకుని ఏళ్ల తరబడి మాట్లాడుకోకుండా ఉండేవాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం. కానీ మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు, తప్పు చేయడం మానవ సహజం, క్షమించడం దైవగుణం అని. మరి మనసులో కోపాన్ని, పగను దాచుకోవడం అంటే మనమే విషం తాగుతూ అవతలివాడు చనిపోవాలని కోరుకోవడం లాంటిదట. అందుకే ఎవరినైనా క్షమించడం అంటే వాళ్ల కోసం కాదు, మన మనసు ప్రశాంతంగా హాయిగా ఉండటం కోసం.
1: కరెక్ట్ అమ్మా. అసలు సైన్స్ కూడా ఏం చెప్తోంది అంటే, మనసులో కోపతాపాలు పగలు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి పెరిగి బీపీ, హార్ట్ అటాక్ లాంటి రోగాలు వస్తాయట. అదే ఒక వ్యక్తిని మన మనస్ఫూర్తిగా క్షమించేసినప్పుడు మన మెదడుపై ఉన్న ఒక పెద్ద భారం దిగిపోతుంది. ఈ గ్లోబల్ క్షమాపణ దినోత్సవం మనకి రెండు విషయాలు నేర్పుతోంది. ఒకటి, మనం ఎవరినైనా నొప్పిస్తే మన ఈగో పక్కన పెట్టి సారీ అని క్షమాపణ అడగడం. రెండోది ఏంటంటే, ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించి ఆ బంధాన్ని మళ్ళీ నిలబెట్టుకోవడం.
0: మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు, క్షమాపణ అడిగితే మన చిన్నవాళ్ళం అయిపోతామని, లేదా అవతలి వాడు గెలిచేస్తాడు అని. కానీ నిజానికి క్షమించే గుణం ఉన్నవాడే అందరికంటే మానసిక బలవంతుడు.
1: అవునమ్మా, ఈ రోజుల్లో మనం చాలా చిన్న విషయాలకే ఈగోలు తెచ్చేసుకుని బంధాల్ని తెంచేసుకుంటూ ఉంటున్నాం. కానీ నిజానికి క్షమాపణ అనేది మనిషి జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. మన రామాయణ, మహాభారత కథల్ని ఒక్కసారి తిరగేసి చూస్తే మన పెద్దవాళ్ళు ఈ క్షమాగుణం గురించి ఎంత అద్భుతంగా రాశారు, అది ఎంత శక్తివంతమైందో ప్రతి పాత్ర ద్వారా నిరూపించారు.
0: అవునన్నయ్య, ఇక రామాయణం తీసుకుంటే శ్రీరాముణ్ణి మనం కళ్యాణ రాముడు అని ఎందుకంటాం? ఆయనకున్న అపారమైన క్షమాగుణం వల్లే. లంకలో రావణాసురుడు అంతటి తప్పు చేసినా యుద్ధ భీములో ఆయుధం కోల్పోయి ఒంటరిగా నిలబడినప్పుడు రాముడు ఒక్క బాణంతో అతడిని అంతం చేయగలిగి కూడా, ఇక పోయిరా, ఈరోజు అలసిపోయావు, రేపురా చూసుకుందాం అని క్షమించి ప్రాణాలతో పంపించాడు. శత్రువుని కూడా క్షమించి అతనికి ఒక అవకాశం ఇవ్వడం అనేది కేవలం రాముడికి సాధ్యమైంది. ఆఖరికి లంకాధిపతి అయిన రావణాసురుడు కూడా రాముడి క్షమాగుణాన్ని చూసి లోపల తలవంచుకున్నాడు.
1: కరెక్ట్ అమ్మా. ఇక మహాభారతం విషయానికి వస్తే అక్కడ క్షమాగుణానికి నిలువెత్తు రూపం మన ధర్మరాజు. కౌరవులు అన్ని ద్రోహాలు చేసినా, శకుని మాయాజూదంలో సర్వస్వం దోచుకున్నా, ద్రౌపదికి అంతటి అవమానం జరిగినా ధర్మరాజు శాంతాన్ని, క్షమాగుణాన్ని వదలలేదు. యుద్ధం వల్ల వచ్చే వినాశనాన్ని ఆపడం కోసం మాకు రాజ్యం వద్దు, కనీసం 5 ఊళ్ళు ఇచ్చినా చాలు, కౌరవుల్ని క్షమించి కలిసి బతుకుతాం అని రాయబారం పంపాడు. భారతం మనకి ఏం నేర్పుతోంది అంటే, కోపం, పగ అనేది సర్వనాశనానికి దారితీస్తే క్షమ అనేది శాంతిని, ధర్మాన్ని నిలబెడుతుంది అని.
0: కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం ఆలోచించాలి. క్షమించడం అంటే చేతకనితనం కాదు, అది లోకంలోని అత్యంత బలమైన ఆయుధం. మన పురాణాల్లో దూర్వాస మహర్షి లాంటి వాళ్ళు చిన్న విషయాలకే కోపగించుకుని శాపాలిస్తే వాళ్లకంటే కూడా శాంతంగా ఉండి క్షమించిన వాళ్లే గొప్పవాళ్లుగా, పూజనీయులుగా మిగిలారు. తప్పు చేసిన వాడు మనిషి అయితే ఆ తప్పును తెలుసుకుని క్షమాపణ అడిగేవాడు ఉత్తముడు. అసలు అవతలివాడు అడగకపోయినా మనస్ఫూర్తిగా క్షమించేసేవాడు దైవ సమానుడు.
1: అందుకే మన రామాయణ భారతాలు కేవలం పుస్తకాల్లో చదువుకోవడానికి మాత్రమే కాదు, వాటిలో క్షమాగుణాన్ని మన జీవితంలోకి అలవర్చుకోవాలి. కోపంతో రగిలిపోతూ మన ప్రశాంతతని పాడు చేసుకోవడం కంటే క్షమ అనే గంగాజలంతో ఆ కోపాన్ని చల్లార్చుకుందాం. ఈ రోజు మన పిల్లలకి చిన్నప్పటి నుంచే అన్నిట్లోనూ ఫస్ట్ రావాలని, ఎవరితోనూ వెనక్కి తగ్గకూడదని గెలవడం మాత్రమే నేర్పుతున్నాం. కానీ ఈ గ్లోబల్ క్షమాపణ దినోత్సవం రోజున పిల్లలతో కలిసి కూర్చుని క్షమించడం ఎలాగో నేర్పడం అనేది వాళ్ళ భవిష్యత్తుకే ఒక గొప్ప పునాది కూడా అవుతుంది.

0: అసలు పిల్లలకి క్షమాగుణాన్ని అలవాటు చేయడం వల్ల వాళ్లలో సానుభూతి అంటే ఎదుటి మనిషి స్థానంలో నిలబడి ఆలోచించే తత్వం అద్భుతంగా పెరుగుతుంది. మరి ఈ రోజుల్లో పిల్లలు స్కూళ్లలో కానీ ఇంట్లో కానీ తోటి పిల్లలతో చిన్న గొడవ అవ్వగానే వాడు నా పెన్సిల్ తీసుకున్నాడు, నేను వాడితో మాట్లాడను అని ముండికేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళని దగ్గరికి తీసుకుని పర్లేదు నాన్నా, వాడు కావాలని చేయలేదు కదా, క్షమించేసే అని చెప్పడం వల్ల అవతలి వాడి మానసిక స్థితిని అర్థం చేసుకునే మెచ్యూరిటీ వాళ్ళకి చిన్న వయసులోనే వస్తుంది.
1: కరెక్ట్ గా చెప్పావు అమ్మా. అంతేకాదు, పిల్లలు తాము చేసిన పనుల వల్ల ఎదటి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, అంటే తమ చర్యల యొక్క భావోద్వేగ ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఒకవేళ మన పిల్లల వల్ల ఎవరైనా బాధపడితే ఆ ఈగోల్ని పక్కన పెట్టి ధైర్యంగా ఎదుటివారి కళ్ళల్లోకి చూసి సారీ అని ఎలా అడగాలో కూడా మనమే నేర్పాలి. సారీ చెప్పడం వల్ల మన గౌరవం తగ్గిపోదు, ఇంకా పెరుగుతుందని వాళ్ళకి తెలియచెప్పాలి. దానికి మనమే రోల్ మోడల్గా ఉండాలి. కొన్నిసార్లు తండ్రి లేదంటే తల్లిగా మన తప్పులు దానికి మనమే రోల్ మోడల్గా ఉండాలి. కొన్నిసార్లు తండ్రిగా లేదంటే తల్లిగా మన వల్ల తప్పు జరిగినప్పుడు పిల్లలకు కూడా సారీ చెప్పడానికి మనం వెనకాడకూడదు.
0: మరి తల్లిదండ్రులు తప్పు చేసినప్పుడు పిల్లలకు సారీ చెప్తే పిల్లలు కూడా తప్పు చేసినప్పుడు దాచకుండా నిజం ఒప్పుకుని సారీ చెప్పడం నేర్చుకుంటారు. మరి చిన్నప్పుడే క్షమించడాన్ని నేర్చుకున్న పిల్లలు రేపు పెద్దయ్యాక సమాజంలోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఒత్తిళ్లనైనా నెగిటివిటీనైనా తట్టుకుని మానసికంగా చాలా బలంగా ఎదుగుతారు. ప్రేమ, కరుణ, సహనం అనేవి పుస్తకాల్లో చదివితే వచ్చేవి కావు, ఇలాంటి రోజుల్లో ఇంట్లో ప్రాక్టికల్గా నేర్పాల్సిన జీవిత పాఠాలు.
1: మన సమాజంలో ఈ క్షమాగుణానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదమ్మా. ఈరోజు సమాజంలో మనం చూస్తున్న ఎన్నో ఘోరాలు, గొడవలు దేనివల్ల జరుగుతున్నాయి? ఆ క్షణంలో వచ్చే కోపాన్ని అణుచుకోలేక అవతలి వాడిని క్షమించే మనసు లేకపోవడం వల్లే కదా. చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న ఎన్నో నీతి కథల్లో కూడా ఈ క్షమాగుణానికి మన పెద్దలు పెద్దపీటేశారు.
0: మనం చిన్నప్పుడు మరి పంచతంత్రం కథలు, ఈసాప్ కథల్లో చదువుకునే వాళ్ళం. ఒక చిన్న ఎలుక సింహాన్ని క్షమాపణ అడిగితే ఆ సింహం పెద్ద మనసుతో క్షమించి వదిలేస్తుంది. మరి ఆ తర్వాత అదే ఎలుక సింహం ప్రాణాలు కాపాడుతుంది. అంటే క్షమించడం వల్ల సమాజంలో ఒక శత్రువు కూడా మిత్రుడవుతాడని ఆ నీతి కథలు మనకెప్పుడో నేర్పాయి. నిజంగా సమాజంలో ఇవాళ కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్న ఎన్నో గొడవల వెనుక చిన్న చిన్న ఈగోలే ఉన్నాయి. అక్కడ ఒక చిన్న సారీ లేదా క్షమించండి అని మనస్ఫూర్తిగా అంటే ఎన్నో పెద్ద పెద్ద గొడవలు అక్కడికక్కడే సమసిపోతాయి.
1: ఖచ్చితంగా సమసిపోతాయమ్మా. ఆ ఒక్క సారీ అనే ముక్క అనడానికి మన ఈగో అడ్డొచ్చి క్షణికావేశంలో కత్తులు దూసి రక్తపాతాలు జరగకుండా ఆపే అద్భుతమైన ఆయుధం ఆ క్షమాపణ. ఫ్యాక్షన్ గొడవలు కానీ, ఆస్తి తగాదాలు కానీ, రోడ్డు మీద జరిగే చిన్న చిన్న గొడవలు కానీ, ఒక్కరు కాస్త తగ్గినా లేదంటే తప్పు చేసిన వాడు చేతులు జోడించి క్షమాపణ అడిగినా అక్కడ ప్రాణాలు పోవు, కుటుంబాలు రోడ్డునా పడవు. ఎదుటివాడు తగ్గితే వాడు చేతకాని వాడు అనుకోవడం మన మూర్ఖత్వం. నిజానికి క్షమించే గుణం ఉన్నప్పుడే మనుషుల యొక్క ఔన్నత్యం, సమాజంలో వాళ్ళ గౌరవం 100 రెట్లు పెరుగుతుంది.
0: తగ్గి జీవించడం అంటే ఓడిపోవడం కాదు, ఎదుటి వారిని క్షమించడం అంటే లొంగిపోవడం కాదు, సమాజాన్ని ప్రేమించడం. సమాజంలో శాంతి భద్రతలు ఉండాలన్నా, మనుషుల మధ్య నమ్మకం కలగాలన్నా ఈ క్షమాగుణమే ఏకైక మార్గం. మనం సమాజానికి ఇచ్చే అతిపెద్ద బహుమతి పగను పెంచడం కాదు, క్షమతో ప్రేమను పంచడం.
1: నిజానికి మన కళ్ళు తెరిపించడానికి, క్షమించడంలో ఉన్న అసలైన పవర్ని వివరించడానికి మనకి ఎన్నో పుస్తకాల్లో, మన అమూల్యమైన సాహిత్యంలో, ఆఖరికి మనం నిత్యం చూసే సినిమాల్లో కూడా ఎంతో అద్భుతంగా చూపిస్తూ ఉంటారు కదా.
0: అవునన్నయ్య, మన సాహిత్యం పుస్తకాల ముచ్చట తీసుకుంటే మన శతక కవులు ఎప్పుడూ పద్యాల రూపంలో మనిషికి కనువిప్పు కలిగించారు. ఖేద మొనర్చునట్టి ఎడకెనుక వహించక తప్పు సేచుటి పేదకైనను నృపాలనుకైనను నెక్కిడిన్ సిరిన్ అంటూ తప్పు చేసిన వాడిని కోపగించుకోకుండా క్షమించే గుణమే మనిషికి అసలైన సంపద అని సుమతి శతకంలో, వేమన శతకంలో ఎప్పుడో రాశారు. పుస్తకాలు చదివే కొద్దీ మనిషిలో ఉండే అజ్ఞానం విడిపోయి క్షమ అనే పరమార్థం బోధపడుతుంది.
1: ఇక అందరికీ త్వరగా కనెక్ట్ అయ్యే సినిమాల విషయానికి వస్తే, వెండి తెర మీద కూడా ఈ క్షమాగుణాన్ని, దానివల్ల వచ్చే కనువిప్పుని ఎన్నో క్లాసికల్ సినిమాల్లో భలే చూపించారమ్మా. మన లెజెండరీ యాక్టర్ ఎన్టీ రామారావు గారి భూకైలా సినిమాలో రావణాసురుడు ఈశ్వరుడి ఆత్మలింగాన్ని తెచ్చే క్రమంలో ఎన్నో తప్పులు చేసిన ఆఖరి నిమిషంలో పశ్చాత్తాపంతో శివుడిని క్షమించమని వేడుకున్నప్పుడు ఆ బోళాశంకరుడు అతణ్ణి క్షమించి అనుగ్రహిస్తాడు. అలాగే పెదరాళ్ళు లాంటి సినిమాల్లో కూడా క్లైమాక్స్ల్లో తప్పు తెలుసుకుని క్షమాపణ అడిగే పాత్రల ద్వారా సమాజానికి ఎంతో మంచి సందేశాన్ని కూడా ఇచ్చారు.
0: ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లో కూడా చూస్తే మరి విలన్, హీరో

0: కుటుంబానికి ఎంత ద్రోహం చేసినా క్లైమాక్స్ లో హీరో వాడిని చంపకుండా నిన్ను చంపితే నీకు నరకం కనిపిస్తుంది, అదే నిన్ను క్షమించేస్తే నీ మనస్సాక్షి నిన్ను రోజు చంపుతుంది అని వదిలేస్తాడు. ఆ క్షణంలో విలన్ కి కలిగే తొలగింపు ఆడియన్స్ కి ఇచ్చే మెసేజ్ మామూలుగా ఉండదు. కత్తితో ప్రాణం తీయడం కంటే క్షమతో అవతల వాడి మనసును మార్చడమే అసలైన గెలుపు అని మన సినిమాలు కూడా ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నాయి.
1: అక్షరాల నిజం అమ్మా. పుస్తకమైనా సాహిత్యమైనా సినిమా అయినా మనిషిలోని పగని అణిచి క్షమాగుణాన్ని పెంచడానికే ప్రయత్నిస్తూ ఉన్నాయి. అసలు క్షమాపణ ఎందుకు చెప్పాలి? క్షమాపణ చెప్తేనే అవతల మనిషి మనసు మారుతుందా? ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అద్భుతమైన పాయింట్.
0: అవునన్నయ్య, మరి చాలా మందికి సందేహం ఉంటుంది, నేను సారీ చెప్తే అవతలవాడు మారతాడా? మారినప్పుడు నేనెందుకు నా ఎగో పక్కన పెట్టి క్షమాపణ చెప్పాలి అనిపిస్తుంది కదా.
1: అవునమ్మా, క్షమాపణ అనేది అవతల మనిషిని మార్చడం కంటే ముందు మనల్ని మనం మార్చుకోవడానికి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడానికనే చెప్పాలి. మనం ఒక తప్పు చేసినప్పుడు అది తెలిసి కూడా క్షమాపణ చెప్పకుండా దాచేయాలని చూస్తే మన లోపలున్న మనస్సాక్షి మనల్ని రోజూ నిలదీస్తూనే ఉంటుంది. ఆ తప్పు అనే భారం మన మనసుని లోపల లోపలే నిలిపేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనం ధైర్యంగా ముందుకొచ్చి మన తప్పు నొప్పుకుంటూ నన్ను క్షమించండి అని మనస్ఫూర్తిగా అంటామో ఆ క్షణంలో మన మనసులోని ఆ పెద్ద భారం ఒక్కసారిగా దిగిపోతుంది. అంటే క్షమాపణ అనేది మన ఆత్మశుద్ధి కోసం, మన ప్రశాంతత కోసం మనం చేసే మొదటి పని అని అర్థం.
0: భలే చెప్పావనయ్య, అయితే క్షమాపణ చెప్తేనే అవతలి మనిషి మనసు మారుతుందా అంటే ఖచ్చితంగా మారుతుంది. కాకపోతే దానికి కాస్త సమయం పడుతుంది. ఎందుకంటే మన వల్ల నొచ్చుకున్న అవతలి వ్యక్తి మనసులో ఒక పెద్ద గాయం అయి ఉంటుంది. ఆ గాయానికి మనం చెప్పే సారీ లేదా క్షమాపణ అనేది ఒక మందు లాంటిది. మనం క్షమాపణ చెప్పగానే అవతలివాడు వెంటనే నవ్వేయకపోవచ్చు. కానీ మనలోని పశ్చాత్తాపాన్ని చూసినప్పుడు వాళ్ళ మనసులో ఉన్న కోపం కసి మెల్లగా కరిగిపోవడం మొదలవుతుంది. మరి కత్తితో కొడితే ఎదురు తిరుగుతారు, కానీ కన్నీళ్లతో క్షమాపణ అడిగితే ఎంతటి రాతి గుండెలైనా కరగాల్సిందే కదా.
1: అక్షరాల నిజం చెప్పామ్మా. ఒకవేళ మనం క్షమాపణ చెప్పిన తర్వాత కూడా అవతలవాడు మారలేదు అనుకుందాం, అయినా సరే మనం తక్కువైపోలేదు. ఎందుకంటే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేసి మనం మన సంస్కారాన్ని నిరూపించుకున్నాం. ఇక మారాలా వద్దా అనేది వాళ్ల విచక్షణకి సంబంధించిన విషయం. క్షమాపణ అనేది బంధాల్ని విరవడానికి కాదు, తెగిపోతున్న బంధానికి మళ్లీ ముడివేయడానికి వేసే ఒక ఆత్మీయమైన అడుగు. లోకాన్ని నడిపించిన ఎంతో మంది మేధావులు, శతాబ్దాల నాటి తత్వవేత్తలు, మహాత్మాగాంధీ లాంటి మహానుభావులు చెప్పిన మాట కూడా అక్షరాలా ఇదే. క్షమించండి అని అడగడం ఎంతటి ధైర్యంతో కూడుకున్నదో, ఎదుటి వారిని క్షమించడం కూడా అంతకంటే 100 రెట్లు మానసిక ధైర్యానికి, బలమైన వ్యక్తిత్వానికి సంబంధించింది అని. సో లిజనర్స్, ఈరోజు మనం క్షమాపణ దినోత్సవం సందర్భంగా ఎన్నో విషయాలు మాట్లాడుకుంటున్నాం కదండి. మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మీ అందరి కోసం ఒక చక్కని పాట వస్తోంది, విని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారామా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
2: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
2: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
1: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
2: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ,
2: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
1: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
2: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
1: ఫోన్ 0881622354. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి.

0: మరి మహాత్మా గాంధీ గారు ఒక అద్భుతమైన మాట అన్నారు, బలహీనులు ఎప్పటికీ క్షమించలేరు, క్షమించడం అనేది కేవలం బలవంతులకు మాత్రమే సాధ్యమయ్యే గుణం అని. ఇక్కడ బలవంతులు అంటే సిక్స్ ప్యాక్ బాడీ ఉన్నవాళ్లు కాదు, మానసికంగా ఎంతో ధైర్యం గుండె నిబ్బరం ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఒక తప్పు జరిగినప్పుడు అవును నా వల్ల తప్పు జరిగింది నన్ను క్షమించండి అని నోరు తెరిచి ఒప్పుకోవడానికి అపారమైన గుండె ధైర్యం కావాలి. తన ఈగోను తనే చంపుకోగలిగిన వాడే ఆ మాట అనగలడు.
1: తప్పు ఒప్పుకోవడానికే అంత ధైర్యం కావాలంటే ఇక ఎదుటివాడు మనకు చేసిన అన్యాయాన్ని మనసుకు చేసిన గాయాన్ని మర్చిపోయి వాడిని మనస్ఫూర్తిగా క్షమించేయడానికి ఇంకెంతటి మహాధైర్యం కావాలో ఆలోచించండి. కోపం తెచ్చుకోవడం చాలా తేలిక, పగ తీర్చుకోవడానికి పెద్ద కష్టపడక్కర్లేదు. కానీ లోపల రగులుతున్న కోపాన్ని దిగమింగి అవతల వాడిని క్షమించి వదిలేయడానికి ఒక సముద్రం అంత గుండె కావాలి. అందుకే మేధావులు చెప్పారు, క్షమించడం అంటే చేతకానితనం కాదు, మనసు జయించిన వాడికి మాత్రమే సాధ్యమయ్యే అత్యున్నతమైన ధైర్యం అని.
0: క్షమగుణానికి ఇంతకంటే పరమోత్కృష్టమైన ఉదాహరణ మరి సృష్టిలోని ఇంకొకటి ఉండదు. మన పురాణాల్లో శ్రీకృష్ణుడు శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు క్షమించడం వెనుక ఉన్న ఆ అంతరార్థం, ఆ ఓర్పు ఈరోజు ప్రతి ఒక్కరూ జీవితంలో నేర్చుకోవాల్సిన అతిపెద్ద పాఠం. మరి అసలు కథ వింటుంటేనే ఒళ్ళు పులకరిస్తుందనుకో. మరి శిశుపాలుడు పుట్టినప్పుడే అతడి తల్లి అయిన శృతి శ్రవస్సుకు కృష్ణుడి మేనత్తుకు ఒక భయం ఉంటుంది. తన కొడుకు చేతిలోని కృష్ణుడికి మరణం రాసిపెట్టి ఉందని తెలిసి ఆమె కృష్ణుడి దగ్గరకు వచ్చి, నాయన నా కొడుకును రక్షించు, వాడు చేసే తప్పులను కాస్త పెద్ద మనసుతో క్షమించు అని వేడుకుంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు నవ్వి మేనత్తకు ఒక అద్భుతమైన మాట ఇస్తాడు. మరి అత్తమ్మ, నీ కొడుకు చేసే 100 తప్పుల వరకు నేను మనస్ఫూర్తిగా క్షమిస్తాను అని ఆ రోజే అభయమిస్తాడు.
1: ఆ తర్వాత రాజసూయ యాగంలో అందరి పెద్దల ముందు మహారాజుల ముందు శిశుపాలుడు కృష్ణుణ్ణి నిలువున నిందిస్తూ నోటుకొచ్చినట్టు తిడుతూ ఉంటాడు. ఒక్కొక్క తప్పు ఒక్కొక్క నింద అలా 1, 2, 3 కాదు 99 100 తప్పులు దాకా శిశుపాలుడు ఘోరంగా అవమానిస్తున్న ఆ జగన్నాటక సూత్రధారి చిరునవ్వుతో ప్రశాంతంగా ఎంతో ఓర్పుతో భరిస్తూ క్షమిస్తూనే ఉన్నాడు. ఆ 100 తప్పులు దాటే వరకు కృష్ణుడు తన ఆయుధాన్ని అస్సలు ముట్టుకోలేదు. అది చేతకాంతనం కాదు, ఇచ్చిన మాట కోసం క్షమ అనే గుణానికి తను కట్టుబడి ఉన్నాడు కాబట్టే ఆ ఓర్పుని ప్రదర్శించగలిగాడు.
0: ఎప్పుడైతే 100 తప్పులు పూర్తయి 100 తప్పు కూడా దాటిపోతుందో అప్పుడు మాత్రమే శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని వదిలి శిశుపాలుణ్ణి అంతం చేస్తాడు. అంటే ఈ కథ ద్వారా మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడైనా సరే మనకి తప్పులు దిద్దుకోవడానికి మారడానికి 100 సార్లు అవకాశం ఇస్తాడు, క్షమిస్తాడు. కానీ ఆ క్షమించే గుణాన్ని అవతలివాడు చేతకానితనంగా భావించి హద్దులు దాటి ప్రవర్తిస్తే ప్రకృతి రూపంలోనూ కాలం రూపంలోనూ శిక్ష తప్పదు అని ఈ గాథ మనకు కనువిప్పు కలిగిస్తుంది.
1: అక్షరాల నిజమమ్మ. కృష్ణుడు తలుచుకుంటే మొదటి తప్పులోనే శిశుపాలుణ్ణి తుదముట్టించగలడు, కానీ క్షమ అనే దానికి ఒక అద్భుతమైన విలువ ఇవ్వడం కోసమే అంతటి పరమాత్ముడే అంతసేపు వేచి చూశాడు. క్షమించడం, క్షమాపణ అడగడం అనేవి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మానవీయ గుణాలే అయినా మన భారతీయులకి విదేశీయులకి ఈ విషయంలో ఒక స్పష్టమైన తేడా, విభిన్నమైన దృక్పథం ఉంది. దాన్ని చాలా లోతుగా పరిశీలిస్తే తప్ప అసలు అర్థం కాదు.
0: అవును, మరి క్షమించడంలో మనకి విదేశీయులకి తేడా ఏమైనా ఉందంటావా? మరి అదేంటో కాస్త అంత వివరంగా చెప్తావా?
1: తప్పకుండానమ్మా. విదేశీ సంస్కృతిలో ముఖ్యంగా వెస్ట్రన్ కంట్రీస్లో క్షమాపణ అనేది ఎక్కువ శాతం ఒక వ్యక్తిగత మానసిక శాంతికి సంబంధించింది. అంటే నేను నిన్ను క్షమించేస్తున్నాను, ఎందుకంటే నీ మీద కోపం పెట్టుకుని నా మానసిక ప్రశాంతతని నా ఆరోగ్యాన్ని నేను పాడు చేసుకోదలుచుకోలేదు అనే ప్రాక్టికల్ ఆలోచన అక్కడ ఎక్కువగా ఉంటుంది. అది ఒక వ్యక్తిగత నిర్ణయం. కానీ మన భారతదేశంలో మన సనాతన సంస్కృతిలో క్షమ అనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు, అది ఒక ధర్మం, ఒక ఆధ్యాత్మిక బంధం, ఒక కర్మ సిద్ధాంతం.
0: చాలా అద్భుతమైన పాయింట్ అయితే చెప్పావన్నయ్య. మన సంస్కృతిలో క్షమ అనేది ఒక పూజతో సమానం. మన దేశంలో మనం ఎవరినైనా క్షమిస్తే పోన్లే పోని భగవంతుడే చూసుకుంటాడు అంతా మన కర్మే అని వదిలేస్తాం. ఇక్కడ క్షమ అనేది బంధాలను నిలబెట్టుకోవడానికి ఒక వారధిలా పనిచేస్తుంది. మరి విదేశాల్లో ఒక చిన్న తప్పు జరిగితే వాళ్ళు చట్టపరంగానూ లేదా ప్రొఫెషనల్ గానూ సారీ చెప్పేసి ఆ వ్యక్తితో సంబంధాన్ని తెంచేసుకుని ముందుకు సాగిపోతారు. కానీ మన దేశంలో భార్యాభర్తల మధ్య కానీ అన్నదమ్ముల మధ్య కానీ స్నేహితుల మధ్య కానీ ఎన్ని తప్పులు జరిగినా క్షమించి ఆ తప్పును మర్చిపోయి మళ్లీ కలిసి ఒకే ఇంట్లో ఒకే బంధంలో కొనసాగడానికి ప్రాధాన్యతిస్తాం.
1: విదేశీయులకి క్షమాపణ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ అయితే, మన

0: భారతీయులకి క్షమాపణ అనేది కుటుంబ బంధాల్ని కలిపి ఉంచే ఒక అద్భుతమైన ఆత్మీయమైన గ్లూ అన్నమాట. విదేశాల్లో ప్రతి చిన్న విషయానికి చాలా ప్రొఫెషనల్గా సారీ అనే పదాన్ని వాడేస్తూ ఉంటారు. కానీ మన దేశంలో నోటితో సారీ చెప్పకపోయినా చేతల్లో పలకరింపుల్లో ఒక కప్పు కాఫీ అందివ్వడంలో ఆ క్షమాపణ భావాన్ని చూపిస్తూ ఉంటారు. రూపాలు వేరైనా మన దేశంలో క్షమ అనేది గుండె లోతుల్లోంచి వచ్చే ఒక సంస్కారం.
1: నూటికి 100% నిజం చెప్పావు. మరి ఏ సంస్కృతిలో ఉన్నా ఎలా ఉన్నా మనుషులు మనుషులుగా బతికించేది, బంధాలు నిలిపేది ఆ క్షమాగుణమే. మనం సాధారణంగా తప్పు జరిగితే చేతులు జోడించు, కళ్లల్లో నీళ్లు పెట్టుకును, క్షమించండి అని అడుగుతాం. కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో కొన్ని సంస్కృతుల్లో క్షమాపణ అడగడంలో ఎంతో వింతైన ఆచారాలు, వింత పోకడలు కూడా ఉన్నాయి. మరి అవి వింటుంటేనే భలే ఆశ్చర్యం వేస్తుందనుకో.
0: ఓ, క్షమాపణ అడగడంలో కూడా వింత ఆచారాలు ఉన్నాయా? మరి అవేంటో ఒకసారి నాకు మన శ్రోతలకి కూడా చెప్పమ్మా.
1: తప్పకుండా అన్నయ్య. మన పక్క దేశమైన జపానే చూద్దాం. మరి అక్కడ క్షమాపణ అడగటానికి ఏకంగా డోగేజా అని ఒక సాంప్రదాయ పద్ధతి ఉంటుంది. మరి ఎవరైనా చాలా పెద్ద తప్పు చేసినప్పుడు అవతలి వ్యక్తి కాళ్ల దగ్గర నేల మీద మోకాళ్ళని బోర్లా పొడుకుని తలను పూర్తిగా నేలకు ఆనించి క్షమాపణ అడుగుతారు. ఎంతటి పెద్ద ఆఫీసర్ అయినా ఎంతటి ధనవంతుడైనా తప్పు చేస్తే ఇలా తల నేలకు ఆనించి క్షమాపణ చెప్పాల్సిందే. ఇక అంతకంటే వింత ఏంటంటే అక్కడ మనకి టైం లేకపోతే మన తరపున అవతలి వాళ్లకు క్షమాపణ చెప్పడానికి అపాల ఏజెన్సీలు అంటే క్షమాపణ కంపెనీలు కూడా ఉంటాయి. మనం డబ్బులు కడితే వాళ్లే ప్రొఫెషనల్ గా వెళ్లి మన తరపున క్షమాపణలు చెప్పొస్తారు.
0: అబ్బా, భలే వింతగా ఉంది కదా. తప్పు మనం చేస్తే వేరే వాళ్ళు వెళ్లి సారీ చెప్పడం నిజంగా క్రేజీ. అలాగే దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఫీజీ దీవుల్లో ఒక అద్భుతమైన సాంప్రదాయం ఉంది. అక్కడ ఎవరైనా ఒక కుటుంబానికి లేదంటే ఊరికి అన్యాయం చేసినప్పుడు క్షమాపణ అడగడానికి ఒట్టి చేతులతో వెళ్లరు. తంబూవా అనే ఒక వింత వస్తువుని పట్టుకెళ్తారు. అదేంటో తెలుసా? సాక్షాత్తు తిమింగలం పన్ను. ఎండబెట్టిన తిమింగలం పన్నుని ఒక పవిత్రమైన కానుగ్గా అవతల వాళ్లకు అందించి క్షమాపణ వేడుకుంటారు. ఆ పన్నుని అవతల వాళ్లు అందుకుంటే మనల్ని మనస్ఫూర్తిగా క్షమించేసినట్టే లెక్క. ఆ బంధం మళ్లీ కలిసిపోతుంది.
1: క్షమాపణ కోసం మరి ఎంత కష్టపడాలో చూడండి. ఇక ఆఫ్రికాలోని రువాండాలో ఒక వింతైన అందమైన ఆచారం ఉంది. అక్కడ ఎవరైనా గొడవ పడి విడిపోతే మళ్లీ కలవడానికి ఊరి పెద్దల సమక్షంలో ఉమోగాండా అనే ఒక కమ్యూనిటీ వర్క్ చేస్తారు. అంటే ఇద్దరూ కలిసి ఊరి రోడ్లు ఓడ్చటమో ఇళ్లు కట్టడమో చేయాలి. అలా కలిసి పనిచేస్తూ పని పూర్తయ్యాక ఇద్దరూ కలిసి ఒకే గ్లాసుతో అరటి పండ్ల బీర్ తాగుతారు. మరి ఆ బీర్ తాగడంతో వాళ్ల మధ్య ఉన్న పగలు కోపాలు అన్నీ మాయమైపోతాయట.
0: ఎంత వింతగా ఉన్నా ఈ ఆచారాల వెనుకున్న ముఖ్య ఉద్దేశం మనుషుల్ని కలపడమే. జపాన్ వారి తలవంచే డొగేజా అయినా, ఫిజీ వారి తిమింగళం పన్నైనా, ఆఫ్రికా వారి అరటిపళ్ళ బీరైనా ఈగోల్ని పక్కన పెట్టి బంధాల్ని ఎలా కాపాడుకోవాలో చెప్తూ ఉన్నాయి. రూపాలు వింతగా ఉన్నా ఆచారాల పరమార్థం మాత్రం ఒక్కటే, అది క్షమ. ప్రపంచంలో ఎక్కడైనా సరే మనుషులు ప్రశాంతంగా ఉండడానికి ఈ క్షమాపణ ఆచారాలు భలే ఉపయోగపడుతున్నాయి. శ్రీకృష్ణుడు పరమార్థం దాటుకుని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వింత వింత క్షమాపణల ఆచారాల వరకు ఎంతో ఆసక్తికరంగా సాగింది కదమ్మా. కానీ ఈవేళ ఈ గ్లోబల్ క్షమాపణ దినోత్సవం ముచ్చట్ని ముగించే ముందు శ్రోతలందరికీ హృదయాల్ని కదిలించే ఒక్క చివరాఖరి సత్యాన్ని మనం మాట్లాడుకోవాలి.
1: నిజానికి మనం ఈరోజు ప్రపంచమంతా తిరిగి ఎన్నెన్నో వింత ఆచారాలు చూసాం. కానీ అసలైన క్షమాపణ, అసలైన కలువిప్పు ఎక్కడ జరగాలో తెలుసా? మన ఇంట్లో, మన గుండె లోతుల్లో. మనం బయట ప్రపంచానికి, ఆఫీసుల్లో బాసులకి, రోడ్డు మీద అపరిచితులకి చాలా ఈజీగా సారీలు చెప్పేస్తూ ఉంటాం. కానీ మనల్ని ప్రాణంగా ప్రేమించే మన అమ్మకి, మన కోసం రక్తం చెమటగా మార్చే నాన్నకి, జీవితాంతం తోడుండే భాగస్వామికి, మనల్ని నమ్ముకున్న పిల్లలకి మాత్రం చిన్న తప్పు చేసినా సారీ చెప్పడానికి మన ఈగోలు అడ్డొస్తూ ఉంటాయి.
0: నూటికి 100 పాళ్ళు నిజం చెప్పమ్మ. ఈవేళ మనం జపాన్ లాగా తల నేలకి ఆనించి డొగేజా చెప్పక్కర్లేదు, ఫిజీ దీవుల్లాగా తిమింగలం పన్ను వెతకక్కర్లేదు, ఆఫ్రికాలో లాగా అరటి పండ్ల బీరు తాగక్కర్లేదు. మన ఆత్మీయుల కళ్ళల్లోకి చూసి తప్పు నాదే, నన్ను క్షమించు అని గుండె లోతుల్లోంచి ఒక్క ముక్క చెప్తే చాలు. అక్కడ ఎలాంటి జపాన్ టెక్నాలజీ కూడా విప్పలేని ఎన్నో ఏళ్ల నాటి బంధాల చిక్కుముడులు క్షణాల్లో విడిపోతాయి. క్షమించడం అంటే ఓడిపోవడం కాదు, అవతల మనిషిని కోల్పోకూడదు అనుకునే ఒక నిలువెత్తు గెలుపు.
1: మీరు నిద్రపోయేలోపు ఒక చిన్న పని చేయండి. మీ వల్ల నొచ్చుకున్న మీ ఇంట్లోని ఆత్మీయుల దగ్గరకు వెళ్ళండి. మరి చేతులు పట్టుకుని ఒక చిన్న క్షమాపణ అడగండి. అలానే మిమ్మల్ని ఎప్పుడూ బాధ పెట్టిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా క్షమించేసి మీ మనసుల్ని ప్రశాంతంగా

0: అందంగా మార్చుకోండి. కోపాలు పగలు అనే విషయాన్ని మనసులో దాచుకుని రేపటి సరికొత్త ఉదయాన్ని పాడు చేసుకోకండి. లిజనర్స్, మరి విన్నారు కదా తిరిగి ప్రసారమయ్యే ఈరోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఎఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య,
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: Vishnu FM 90.4. హాయ్ లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నర్స్, మరినాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మరి మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుగా ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫేట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
3: విజయ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం, డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు MD DM.

0: గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలనియోస్కోపీ, ఫైబ్రో స్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665-5873.
1: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజినెస్ మరి ఎప్పట్ల ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, మరొక ఖైదీని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లేటప్పుడు మరి ఇద్దరు కానిస్టేబుళ్ళు వెంటుంటారు కదండి. మనం పాత సినిమాల్లో చూస్తూ ఉంటాం, మరి జైల్లో ఉరికంపం దగ్గరకు తీసుకెళ్తున్నప్పుడు ఖైదీని అటు ఇటు కూడా ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉంటారు కదా. అలా ఏంటంటే, ఒక ఖైదీని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకెళ్లేటప్పుడు ఇద్దరు కానిస్టేబుళ్ళు వెంటుంటారు కదా. అలా అని ఈ సంసారం అనే జైల్లో ఖైదీగా ఉన్న మనిషి ఎక్కడికి వెళ్ళినా అతని వెంట అహంకారం, అంటే నేను అనే భావం, మమకారం, నాది అనే తాపత్రయం అని ఇద్దరు కానిస్టేబుళ్ళు ఉంటారట. మరి ఎప్పుడైతే మనిషి ఈ రెండూ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతాడో అప్పుడే అతను నిజమైన విముక్తి లేదా మోక్షాన్ని పొందినట్లు కదండి. అంటే ఒక ఖైదీకి కానిస్టేబుల్ ఎలా వెంటుంటారో అలానే మనిషికి కూడా మరి అహంకారం, మమకారం, అంటే అహంకారం అంటే నేను అనే భావం, మమకారం అంటే నాది అనే తాపత్రయం, ఈ ఇద్దరు కానిస్టేబుళ్ళు కూడా మన వెంట మన పక్కనే ఉంటారనమాట. ఎప్పుడైతే మనిషి రెండూ లేకుండా స్వేచ్ఛగా తిరుగుతాడో అప్పుడే అతను నిజమైన విముక్తి లేదా మోక్షాన్ని పొందుతాడు. ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదా. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ సమయస్ మనకి ఎవరు పంపించారంటే, చౌటప్పల నుండి కస్తూరి, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ, నారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి ప్రేమ్ నగర్ చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. అలానే ఈనాటి మన కార్యక్రమానికి మన నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు, మరి నిన్నటి కార్యక్రమంలో మనం మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈరోజు మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మరి అయ్యో, ఈ మాయదారి బిడ్డ కడుపున పడకున్న మా సూర్యుడు మాకు దక్కేదేమో అని కొందరు బొగ్గలు నొక్కుంటే, మాతృగండాన పుట్టి కొండంత తల్లిని గుటుక్కున దిగమిరిగిన ఈ నలుసు ఉంటేయేం, ఊడితేనేం అని మరికొందరు బంధువులు ఆడిపోసుకున్నారు. పాపం అన్నిటికీ అతీతంగా అమాయకంగా నవ్వుకుంటూ ఉయ్యాల్లో పడుకున్న ఆ పసిక్కునకు ఇవేవీ తెలియవు. ఆ పిల్లవాడి తల్లి సూర్యకాంతమ్మను సూర్యుడు అని పిలిచేవారు బంధుగణం. పిల్లవాడికి జన్మనిచ్చి 16వ రోజే ఈ లోకాన్ని వీడింది సూర్యుడు. మరి పిల్లవాడిని కనక ముందు సూర్యుడు తన పెద్దక్క సుబ్బమ్మతో, అక్క ఈ పురుడు తర్వాత బిడ్డ బాధ్యత నా వల్ల కాదమ్మా, నా వీణ సాధన కుంటుపడుతుంది, బిడ్డ పెంపకం నీదే అని మాట వరుస కంటే ఏదో సంగీతంపై మమకారంతో అలా అంటుందే గాని రేపు నిజంగా తన కడుపున కాసిన కాయను చూడగాని దానిమీద ఇతరులను చెయ్యైనా వేయనిస్తుందా అని తేలిగ్గా తీసుకున్న సుబ్బమ్మకి పరమేశ్వరుడి ఆమెతో ఆ మాటలు అనిపించాడని, పిల్లవాని పెంపకం తనకే శాశ్వతం అవుతుందని ఆనాడు తెలియలేదు. రుణానుబంధ రూపేణ పతిపత్ని సుతాలయాత్ అన్నట్లు దేవకి బిడ్డను కంటే యశోద ఎలా పెంచిందో, వివాహమైన కొద్ది రోజులకే భర్తను కోల్పోయి విధవరాలైన సుబ్బమ్మగారు తల్లిని కోల్పోయి ఎవరూ సాకేందుకు ముందుకు రాని స్థితిలో ఉన్న ఆ పసికందును పెంచడానికి ముందుకొచ్చారు. సహజంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకుని లక్షణమున్న సుబ్బమ్మగారితో కొందరు, సుబ్బమ్మ ఈ పిల్లాండి పెంచి పెద్ద చేసే బెడద అనవసరంగా మేదేసుకున్నాం, తల్లి లేని బిడ్డను పెంచడం అనుకున్నంత సులువా, పైగా నెల రోజులు గుడ్డు, రోగాలు రోస్టులు ఏ వచ్చినా పెంపకంలో పిసరంత లోటు కనబడ్డా అందరూ నిన్నే ఆడిపోసుకుంటారు, తర్వాత నీ ఇష్టం అంటూ రాగాలు తీశారు. అదేం మాట, లోకం కోసం నేను పిల్లవాడిని పెంచుతానా, అయినా నేను ఈ పన్ని మీద వేసుకోకపోతే సూర్యుడు ఆత్మ క్షోభించదు, పరమేశ్వరునిపై భారం వేసి నా బాధ్యత నేను చేస్తా అని సమాధానమిచ్చారు సుబ్బమ్మగారు. పసికందును ప్రాణం కన్నా మిన్నగా పెంచి పెద్ద చేశారావిడ. నా చిట్టి తండ్రి, మీ అమ్మే ఈనాడుంటే నిన్ను తూగుటుయ్యాల్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకో.

పోయిందా? పరాయి పంచెలో ఉన్న నేను నువ్వు ఏడిస్తే ఎవరేమంటారోనని భయపడుతున్నాను. కానీ మీ అమ్మైతే నీ పాటలు ఏ గాంధర్వ గానమో ఆలకించిపోయేదా? భూమి మీద నూకలు చెల్లిపోయి అమ్మ వెళ్ళిపోతే లోకం నిన్ను ఆడిపోసుకుంటోందిరా నాయన. లోకం ఈనాడు నిన్ను కన్నెత్తి చూడకపోయినా ఎప్పటికైనా నీ చూపు పడితే చాలని నీ వెంట పడే రోజు రాకపోతుందా? నే బ్రతుకుంటే అది చూడకపోతానా అంటూ కన్నీళ్ల పర్యంతం అయ్యేవారట సుబ్బమ్మ గారు. ఆ పిల్లవానికి పెత్తల్లి దీవెనలు ఫలించాయి. ఇంతింతై వటుడింతై అన్న విధంగా ఆ చిరంజీవి ఎదిగి ఎవరూ అందుకోలేని ఉన్నత శిఖరాలను అధిరోహించి సంగీత రంగాన ఒక ధృవతారగా మిగిలిపోయాడు. ఆ బాలుడే పద్మ విభూషణ్, గాన సుధాకర, వాగ్గేయకార భూషణ, డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆయనకు మురళీకృష్ణ అని నామకరణం చేసింది సుబ్బమ్మ గారి. గొల్లబామ మార్కు డబ్బా పాలు పెట్టేవారు సుబ్బమ్మ గారు మురళికి. ఇక ఆ బాలమురళి తండ్రి పట్టాభిరామయ్య గారు శిష్యులకు సంగీత పాఠాలు చెప్తుంటే బుడిబుడి నడకలతో అక్కడకు చేరి శ్రద్ధగా సంగీతం వినేవాడు. ఆట వస్తువులెన్నున్నా వాటి జోలికి పోక వాళ్ల నాన్న గదిలో చేరి తంబూరా పిడేలు మోగిస్తూ కూర్చునేవాడు. అన్నం తినడానికి మారాం చేస్తే సుబ్బమ్మ గారు అక్కడి విద్యార్థులతో ఏ వర్ణమో స్వరజతో పాడిస్తే వింటూ మారు మాట్లాడక తినేవాడు. క్రమేపీ సంగీత పాఠాలు వంటపట్టసాగాయి బాలమురళికి. ఒక చీపురు పుల్లకు దారం కట్టి కమానురా చేసి మరో పుల్లను ఫిడేల్లా పట్టుకుని వాయించడం చూసి మరి సుబ్బమ్మ గారు, ఓరి చీపురు కట్టల నాశనకారి, ఉన్న చీపుళ్లన్నీ నీ ఫిడేలు వాద్యానికే సరిపోవడం లేదు అంటూ చివాట్లు పెట్టేవారు. చటుక్కున్న చీపురు పుల్లలు అక్కడ పడేసి ఇత్తడి చెంబు మజ్జిగ తపాళను ఒళ్ళో పెట్టుకుని లయబద్ధంగా మృదంగ వాద్యం వినిపించేవాడు. ఓరి బాబోయ్, ఇక రేపటి నుండి నా బుర్ర మీద కూడా వాయించేట్టున్నావురా. మీ నాన్న అంతంత మాత్రపు సంపాదనతో కొన్న ఈ నాలుగు పాత్రలు నీ మధ్యల వాద్యంతో నాశనం చేస్తే ఇక మనకు కొండలు ముంతలే గతి. ఆ స్థితి కల్పించకరా నాయన, నీకు పుణ్యం ఉంటుంది అంటుండేవారు సుబ్బమ్మ గారు. అయితే ఎంతో కష్టసాధ్యాలైన వాయులీన మృదంగ వాద్యాల్లో బాలమురళీకృష్ణ గారు ఒకనాటికి ఎంతటి స్థాయికి చేరుకున్నారంటే తొలి కచేరీగా తన గురువులైన గాయక సార్వభౌమ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారికి వాయులీన సహకారం అందించి ఆశీస్సులు అందుకున్నారు. తదుపరి దక్షిణాదిన ప్రథమ శ్రేణి విద్వన్మణిగా పేరొందిన అరియక్కుడి రామానుజ అయ్యర్ గారికి తన 14వ ఏట వాయులీన సహకారం అందించి శభాష్ అనిపించుకున్నారు. ఇక జిఎన్ బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్తూరు సుబ్రహ్మణ్య పిళ్ళే, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యంగార్ల వంటి మహాగాయకుల సరసన కూర్చుని తన వాయులీనంతో దీటైన సహకారం అందించారు. వయోలో వాద్యంపై సోలో ప్రదర్శనకు శ్రీకారం చుట్టారు. ఇక బాలమురళి పాట గురించి చెప్పడమంటే సూర్యుడిని దివిటీతో చూపడమే. బాలమురళి గారు ఇంటికి వచ్చిన పెద్దలకు తన కుటుంబ సభ్యులను పరిచయం చేస్తూ, వీరు నా తండ్రి గారు అని పట్టాభిరామయ్య గారిని, వీరు నా తల్లిగారు అంటూ పెత్తల్లిగారైన సుబ్బమ్మ గారిని చూపేవారు. సుబ్బమ్మ గారంటే అవ్యాసమైన ప్రేమానుబంధాలుండేవి మురళీ గారికి. మరి బాలమురళిని పెంచి పెద్ద చేసి ఆయన ఉజ్వల భవితవ్యానికి బంగారు బాటలు వేసి తానాశించిన స్థాయిలో ఆయన్ని కళ్ళారా చూసి చెల్లెలి రుణం తీర్చుకుని తృప్తిగా 1965లో కన్నుమూశారు సుబ్బమ్మ గారు. లిజనర్స్, మరి నిన్నటి రోజున బాలమురళీకృష్ణ గారి జయంతి సందర్భంగా మరికొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. అలానే మరికొన్ని విషయాలు ఈరోజు తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, సావిత్రి బ్రహ్మానందరెడ్డి గారు, రమణమ్మ గారు, అలానే వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి భీమవరం విష్ణు ఎఫ్ఎం కేంద్రం వారికి శుభ మధ్యాహ్నం, శుభ మంగళవారం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, శుభ మంగళవారం. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో ఈరోజు విజయ మేడం గారు మరి చెప్పే పురాణ ఇతిహాసాలు టాపిక్ల గురించి మరి వెయిట్ చేస్తున్నాం. మరి ఆంజనేయ స్వామి చరిత్ర గురించి చెప్తారని ఆశిస్తున్నాం అంటున్నారు. అలానే మరి చాలా చక్కగా మరి మీరు చెప్పిన మాటలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. మరి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జీవిత విశేషాలను మరి మీ మధురమైన మాటలతో చాలా చాలా చక్కగా చెప్పారు, చాలా చాలా సంతోషం అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మాకోసం ఏజెంట్ గోపీచిత్ర నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఇప్పుడు మనం మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు భగవంతుడయ్యాడు, తండ్రి మాట వినని ప్రహ్లాదుడు కూడా మహానుభావుడయ్యాడు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అంతే కదండి, మరి తండ్రి మాట జవదాటకూడదు అని చెప్పంటూ ఉంటారు కదా. అంటే తండ్రి మాట జవదాటని శ్రీరామచంద్రుడు దేవుడయ్యాడు, మరి తండ్రి మాట వినని ప్రహ్లాదుడు కూడా మహానుభావుడయ్యాడు. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మాతృదేవో భవ పితృదేవో భవ అని వేదమే చెప్పింది. తల్లి చెప్పిన పని చేయక నాగులు ప్రాణం మీదకి తెచ్చుకున్నారు. మరి జనమేజయుడు చేసే సర్పయాగంలో పడి చావండి అంది ఆ తల్లి తన కన్న బిడ్డల్ని. తప్పైనా ఒప్పైనా మాటంటే మాట, కడుపున పుట్టిన కారణాన వినవలసిందే, తప్పదు. కానీ ఇక్కడ ఒక మెలికుంది, ఇది అన్యాయం. వీళ్ళేం తప్పు చేశారు? సత్యానికి కట్టుబడ్డారు, అందువల్లే కదా తల్లి మాటను కాదన్నారు, ధర్మం పాటించారు అని అనిపించినా తమ విషయానికి అడ్డు లేదని అహంకరించి లోక పీడకులవుతారు వీళ్ళు. ఈ శాపం వీళ్లకు సముచితమే అని బ్రహ్మదేవుడు ఆ తల్లి శాపానికి అధికార ముద్ర వేసి అది తగును అని తన పని తేలిక చేసుకున్నాడు. అందువల్ల అక్కడ

అనుచితమైన ఆ తల్లి శాపం ఫలించింది. వట్టి కద్రువ మాట వల్లే కాలేదు. ఇక భీష్ముడున్నాడు. తన ప్రారంభం వలనో ఏమో పరిస్థితులు అట్లా వచ్చాయి. అడగకపోయినా శంతనుడి కోసం, అంటే తన తండ్రి కోసం ఒక శపథం పట్టాడు. జీవితాంతం దాన్ని నిలుపుకున్నాడు. మరి దేవవ్రతుడు కాస్త భీష్ముడు అని గగనమంతా బ్రోసింది. ఇక గురువు పరశురాముడు అంబ వచ్చి తనను ఆశ్రయించబట్టి, ఆ భీష్ముడి వల్ల నీకు ఈ విపత్తు వచ్చింది, అతన్ని శిక్షించవలసిందే అని అంతటి లోకైక వీరుడు శస్త్రం పెట్టాడు. ప్రియ శిష్యుడి పైన తన వైపు ధర్మం ఉంది. 22 రోజులు తన అస్త్రగురివే యుద్ధం చేసినా ఏమీ చలించడాయన. కడకు దేవతలే దిగివచ్చి యుద్ధం ఆపారు. కాని గురువుగారే ఆచార్య దేవోభవ అని చెప్పారు కదా అని ఆ భీష్ముడు వెనకడుగు వేయలేదు. ఈ కథల్లో సారం పాటించే ధర్మం నిస్వార్థంగా ఉండాలి. శాశ్వత ధర్మాలను నిలిపేదిగా ఉండాలి ఆ ప్రవర్తన. ఎవరినో తృప్తిపరచడానికి చేసేదిగా ఉండకూడదు. దశరథుడు రాముణ్ణి అడవులకు వెళ్లమన్నాడు. మరి అప్పుడే తల్లి కౌసల్య ధర్మం ఎరిగి పుత్రమోహంతో, నేను చెప్తున్నా పోవద్దు అంది రాముణ్ణి. ఇక్కడ తల్లి మాట తండ్రి మాట రెండూ పరస్పర విరుద్ధంగా ఉన్నాయి. రాముడు తండ్రి దశరథుడు కైకుకిచ్చిన మాట ఒక పుత్రుడిగా చేసి ఆయన్ని సత్యవాక్యుణ్ణి చేయదలచిపెట్టాడు. తాను మనిషిగా దశరథుడు చేసింది ధర్మమా అధర్మమా అని చూడలేదు. తండ్రి అతడికి సత్యలోకం లభించాలి. ఆయన ఇచ్చిన వరం నెరవేరితేనే అది సాధ్యం. పుత్రధర్మంగా తాను చేయడం తన విధి అని అది పాటించాడు. ఇక్కడ తల్లి స్వార్థాన్ని జయించాడు. రాముడు దేవుడు కాదు, ఉత్తమ మానవుడయ్యాడు ఈ పనిచేసి. మరి ప్రహ్లాదుడు కూడా పితృభక్తిలో తక్కువ చేయలేదు. ఈ తండ్రిని చంపేసి నన్ను కాపాడు అని అన్ని కష్టాల్లోనూ భగవంతుణ్ణి కోరలేదు. తండ్రి మాట మీద ఆ గురువులు ఏ చదువులు చెప్పినా అవి అలాగే చదివాడు. ఇట్లాంటివని అట్లాంటివని ఆక్షేపించలేదు. అలా తండ్రి మాట పాటించాడు. మరి తండ్రి సుజ్ఞాని, కాని మోహం కమ్మింది. తన తమ్ముడు హిరణ్యాక్షుడు తప్పు చేసి శిక్షించబడ్డాడు అని తెలిసినా తమ్ముణ్ణి చంపుతాడా అని విరోధం పూనాడు. తాను తన వాళ్ళు ఎవ్వరూ ఆ విష్ణువును తలపకూడదు అని శాసించాడు. ఆ విష్ణువు మన వైరి అంటాడు. అంటే ఆయనొకడున్నాడని, బలవంతుడని బాగా తెలుసు, కానీ ఒప్పుకోలేకపోతున్నాడు. నన్ను చూచి భయపడిపోయాడు, అందుకే కనబడడు. నేనే బలవంతుణ్ణి, నేనే సర్వశక్తిమంతుణ్ణి అనే అహంకారం తలకెక్కింది. మరి తండ్రికి జ్ఞానోపదేశం చేశాడు కొడుకు. సర్వమున్ అతనికి దివ్య కళామయం, తపస్సు చేసుకోవడమే సర్వోత్తమం అని చెప్పాడు. విష్ణువు అతడు అతి సౌమ్యుడు, సుజనుడు అయిన కొడుకు మీద పగ పూనినప్పుడే వధిస్తాను అని దేవతలకు మాటిచ్చాడు. ఇందు గలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెదకి చూచినా అందందే కలడు అని ఆత్మనిష్ఠుణ్ణి కమ్మన్నాడు కొడుకు. ఆ తండ్రి లోపల వెదకడం ఎప్పుడో మరిచిపోయాడు. అహంకారం ముదిరి కొడుకు విష్ణుడింతయ్య కాక వేరెండు లేడని ఒత్తిలి, అంటే నవ్వు కనబడకుండా నోరు చేత్తో మూసుకుని నవ్వుకుంటున్నాడు. తండ్రి బయట కళ్ళు మూసుకుని వెతుకుతున్నాడు. ఇది తేడా. రాముడు తండ్రిగా సౌమ్యంగా సద్గతి కలిగించాడు. దశరథుడి గుణానికి అది సాధ్యం అయ్యింది. హిరణ్యకశిపుడు దౌష్ట్యం శాపంతో అనుభవిస్తున్నాడు. ఈ పుత్రుడు మంత్ర ఉపాసన చేసి చేసి తండ్రికి ఆ తొలి జన్మ నుండి విముక్తి కలిగించాడు. పుత్రేణ లోకాంజయతి అని ఆ తండ్రికి తెలిసేట్టు చేశాడు అకర్తై. లిజ్నెస్ మరి తెలుసుకున్నాం కదండి, అంటే తండ్రి మాట జవదాటని వారు ఒకరైతే తండ్రి మాట వినని వారు మరొకరు. మరి ఇద్దరికి గల భేదం ఏంటి అని తెలుసుకున్నాం కదా. అంటే ఆ తండ్రి లోపల వెదగడం అనేది ఎప్పుడూ మర్చిపోయాడు అహంకారం ముద్రపై. మరి కొడుకు నవ్వుకుంటున్నట్ట, నవ్వు అనేది కనబడకుండా నోరు చేత్తో మూసుకుని నవ్వుకుంటున్నట్ట, ఏంటి తండ్రి బయట కళ్ళు మూసుకుని వెతుకుతున్నాడు అని చెప్పి అన్నమాట. ఓకే లిజ్నెస్, మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇకలాని ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి ఎవరు పంపించారంటే, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపత్తి గ్రామం నుండి సోమనాథం జనార్దనరావు గారు, వనజమ్మ వెంకట భావన మనకి SMS చేశారు. నమస్తే విజయ మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి, మరి సరదాగా కాసేపు కార్యక్రమానికి స్వాగతం అంటున్నారు. మరి మంగళంపల్లి బాలమురళి కృష్ణ గారి జీవిత విశేషాల గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మాకు మీనా చిత్ర నుండి శ్రీరామనామాలు శతకోటి అనే పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నారు.
కూడా

లిజినెస్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇప్పుడు మనం మరొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. మానవ ప్రయత్నం దైవానుగ్రహం అంటూ ఉంటారు అందరూ కదండి. అంటే మనం ప్రయత్నం చేయాలి, ఆ దైవమే అనుగ్రహం ఉండాలి అని. అంటే మానవ ప్రయత్నం దైవానుగ్రహం. మనిషి జీవితంలో విజయాన్ని సాధించాలంటే కేవలం దైవాన్ని నమ్మడం మాత్రమే కాదు, తన వంతు ప్రయత్నం కూడా తప్పనిసరి. మనిషి ఉత్సాహంతో, ధైర్యంతో, సాహసంతో, సద్బుద్ధితో, శక్తితో, పరాక్రమంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడు దైవం అతనికి తోడుగా నిలుస్తుంది. అందుకే శాస్త్రం ఇలా చెప్తుంది, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడేత ఎత్ర తిష్టంతి తత్ర దేవ సహాయకృత్ అంటుందన్నమాట. అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఉత్సాహం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమ షడేత ఎత్ర తిష్టంతి తత్ర దేవ సహాయకృత్. అంటే ఉత్సాహం, సాహసం, ధైర్యం, సద్బుద్ధి, శక్తి, పరాక్రమం అనే ఆరు సద్గుణాలు ఎవరిలో ఉంటాయో వారికి భగవంతు

నిస్పృహకు లోనైతే మనిషి తన శక్తిని కోల్పోతాడు. అలాంటి వ్యక్తి ఏ పని ప్రారంభించినా పూర్తి చేయలేడు. మరి దీనిని మరో శ్లోకం ఇలా తెలియజేస్తుంది. నిరుత్సాహస్య దీనస్య శోక పర్యాకులాత్మన సర్వార్థ వ్యవసీదంతి వ్యసనం చాదిగచ్చతి అని. అంటే ఉత్సాహం లేని శోకంతో కృంగిపోయిన వ్యక్తికి పనులనేవి సఫలం కావు, కష్టాలనేవి మరింత పెరుగుతాయి. మరి దీని నీతి ఏంటంటే కష్టపడి ప్రయత్నించడం మనిషి ధర్మం, ఫలితాన్ని ప్రసాదించడం భగవంతుని యొక్క అనుగ్రహం, ప్రయత్నం లేకుండా దైవానుగ్రహం లభించదు. ఉత్సాహం ధైర్యం ఉన్నవారికి దైవం ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది. నిరాశను విడిచి విశ్వాసంతో ముందుకు సాగితే విజయం తప్పక లభిస్తుంది. ప్రయత్నం మనిషి చేతిలో ఉంటుంది, ఫలితం భగవంతుని చేతిలో ఉంటుంది. మరి ప్రయత్నించే వారిని దైవం అనుగ్రహిస్తుంది. ఒక లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతుల గుప్తా గారైతే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే అంటున్నారు. నమస్తే అండి. మరి జూలై 7 అనగా ఈరోజు స్వతహాగా ఆయన పరభాషకు పరాయిస్తానికి చెందినవారైన మన భారతదేశానికి చెందినవారే అయినటువంటి మరి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ పట్టణంలో పుట్టిన కైలాష్ కేర్ పుట్టినరోజు. మరి ఆయన మున్న, పరుగు, అరుంధతి, ఆకాశమంతా, మిర్చి వంటి ఎన్నో చిత్రాల్లో పాటలు పాడుతూ సంగీతానికి ఎల్లలు లేవని, సంగీతానికి హద్దులు పరిధులు లేవని నిరూపించిన వారిలో ఒకరు. మరి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. అలానే జూలై 7 ప్రపంచ క్షమాపణ దినోత్సవం అంటున్నారు. మనం తెలిసి కానీ తెలియక కానీ ఎప్పుడైనా ఎవరి పట్లైనా తప్పుగా ప్రవర్తించున్నట్లయితే క్షమించమని లేదా మన్నించమని క్షమాపణ చెప్పవలసిన రోజు. అలా ఒక మెట్టు దిగి సారీ చెప్పడం వల్ల అభిమానాలు, ఆప్యాయతలు, బంధుత్వాలు, స్నేహబంధాలు వంటివి లేనివైతే సిద్ధిస్తాయి, ఉన్నవైతే మరింత పటిష్టంగా మారుతాయి. అందువలనే మరి నేను ఎప్పుడు అన్నట్టుగా ముఖ పరిచయం లేని వారితో అయినా వాళ్ళు ముందు మాట్లాడితేనే నేను మాట్లాడతాను అనుకోకుండా ఒక్క అడుగు ముందుకు వేసి వారిని పలకరించాలి. వారు కూడా మనతో మాట్లాడటానికి సుముఖత కనబరిస్తే వారితో మాట కలపాలి, స్నేహం కొనసాగించాలి. వారే కానీ అయిష్టంగా మా పేరేదైతే మీకెందుకులేండి అని, మేమెక్కడికి వెళ్తే మీకెందుకులేండి అని కొట్టి తెచ్చే అన్నట్లుగా మాట్లాడితే మాత్రం వారితో స్నేహం చేయడానికి కాదు కదా, మాటలు కొనసాగించడానికి కూడా ప్రయత్నించకూడదు అంటున్నారు. మరి అయితే ప్రియమైన వారితో ఒక్కో సమయంలో చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి వస్తూ ఉంటాయి. మరి అలాంటి వారిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అంటున్నారు. మరి ఒకసారి మనం అనగా ఎవరికి వారు ఒక మెట్టు దిగి మన్నించమని సారీ చెప్పి ఆ బంధుత్వాలను, స్నేహబంధాలను కొనసాగించడానికి ప్రయత్నించాలని కోరుకుంటూ మరి నవగ్రహ పూజా మహిమ ఈ చిత్రం నుండి ఘంటసాల బృందం ఆలపించిన రాజన్ నాగేంద్ర గారి సంగీత ద్వయంలో జీకే మూర్తి గారి సాహిత్యం నా మరణు వీరాలకించి నా అపరాధం మన్నించి అనే పాటను ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నిన్న గ్రామం నుండి శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి జులై 7 అనగా ఈరోజు అంతర్జాతీయ శాంతి మరియు ప్రేమ దినోత్సవం అంటున్నారు. మరి అశాంతి నిండిన దేశంలో ప్రశాంతత కొరివైంది. చుక్కలనంటే నిత్యావసరాల ధరలతో ప్రజలకు శాంతి కొరివైంది. పిల్లల స్కూల్ ఫీజుల మోతతో మధ్యతరగతి తల్లిదండ్రులకు శాంతి కొరివైంది. ఉగ్రవాద చర్యలతో దేశంలో శాంతి కొరివైంది. మతాల మారణ హోమంతో కులాల కుమ్ములాట శాంతి అనేది కొనుమరుగైంది. అసలు శాంతి అంటే ఒక వెలుతురు కిరణం, సూర్యకాంతిలా వెలుగులు పంచుతుంది. అందుకే నేటి నుంచి ప్రేమతత్వాన్ని అలవర్చుకుందాం, ప్రేమైక జీవనాన్ని సాగిద్దాం, ప్రపంచ శాంతికి పాటుపడదాం, శాంతి కపోతాన్ని ఎగురవేద్దాం అంటున్నారు. అలానే శ్రీరంగ నీతులు చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్ విని ఆనందించండి.
1: ఇదేమిటండి?
2: ఇది అదే
1: ఏదో నాటకం ఆడతానంటే నమ్మి పొరపాటును కాస్త చనివిస్తే.
2: నువ్వు పొరపాటును చనివిచ్చావు, నాకు అది అలవాటైపోయింది.
1: మరి మీరిచ్చిన మాట ఏం చేశారు?
2: ఏమాట
1: మర్చిపోయారా? నేను కాక మొన్న ఏం చెప్పారు? వారం రోజులు పంచమి నాడు మంచి రోజు, మన పెళ్లి విషయం గురించి మీ నాన్నగారితో మాట్లాడతానని చెప్పారా?
2: అదే పంచమికి ఇంకా టైం ఉందిగా, మాట్లాడతాను.
1: మాట్లాడతారా?
2: మాట్లాడతాను.
1: నిజంగా?
2: నిజంగా.

లిజినెస్ మరి చక్కని పాటలు వింటున్నాం కదండి. ఇక్కడ ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహారెడ్డి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయ గారు అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి నిన్న మీరు పంచిన బాలమురళి కృష్ణ గారి విశేషాలు, ఆయన చరిత్ర గురించి చెప్పారు, చాలా బాగున్నాయంటున్నారు. అలానే ఈరోజు ఆయన బాల్యం గురించి చెప్పిన విషయాలు కూడా, నిజంగా ఆయన జీవితం ఇలా మొదలైందా, మరి అమ్మని కోల్పోయి మరి పెద్దమ్మ దగ్గర పెరిగి ఇంత వాడయ్యాడు, మరి శ్రీరామచంద్రుడు భక్త ప్రహ్లాదుడు మరి ఒకరు తండ్రి ఆజ్ఞను దవదాటలేదు, మరొకరు తండ్రి అధర్మానికి తలవంచలేదు, ఇద్దరి మార్గాలు వేరేనా, ధర్మమే ఒకరిని మర్యాద పురుషోత్తమునిగా మరొకరిని మహాభక్తినిగా నిలబెట్టింది అని చెప్పంటున్నారు. చాలా చాలా సంతోషం, చక్కటి విషయాలు తెలియజేశారని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం ఒక చక్కటి పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే నంద్యాల జిల్లా బానుముక్కల గ్రామం నుండి మరి ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే విజయ మేడం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి తల్లి తండ్రి గురించి కొన్ని విషయాలు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. మరి 400 సంవత్సరాల నాటి కిందటి మాట తెలియజేశారు, చాలా చాలా సంతోషం అంటున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి త్రిమిత్ర గుప్తా గారు మరొక ఎస్ఎంఎస్ చేశారు. మరి మానవ ప్రయత్నం దైవాశీర్వాదం రెండు కలిస్తేనే ఏ కార్యమైనా సాకారమవుతుందని, ప్రయత్నం అనేది మానవుని వంతు, ఫలితం వసంగడం అనేది ఆ భగవంతుని వంతని చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి నాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు విన్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

శ్రోతలకు నమస్కారం. రేడియో విజయ 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో ఈ గాలి నాది ఈ నేల నాది కథ వింటారు. బస్టాండ్ నిండుగా జనాలున్నారు. కూర్చోవడానికి ఎక్కడ జానుడు జాగా కూడా కనిపించడం లేదు. నా బస్సు ఇంకా రాలేదు. ఒకే ఒక బెంచి మీద మాత్రం 5 కూర్చుని ఉన్నారు. వాళ్ల ప్రక్కగా ఓ చివన్న మాత్రం ఒక మనిషి కూర్చోవడానికి కాస్తంత ఖాళీ కనిపించింది. ఆ బెంచ్ దగ్గరికి వెళ్ళి చివన్న సర్దుకుని కూర్చుని నా జీప్ బ్యాగ్ని జాగ్రత్తగా ఒడిలో ఉంచుకున్నాను. వాళ్ల పిల్లవాడు కాబోలు బెంచి మధ్య నుండి క్రిందికి దిగేసి 2 ముందుకెళ్ళి నిలబడి అటూ ఇటూ చూడసాగాడు. నేనున్నా లేకపోయినా బిడ్డలనలాగైనా బాగా చదివించాలి భాగ్యం అంటున్నాడు నా పక్కన కూర్చున్నతను. కుర్రాడినే చూస్తూ అతనికేసి పరీక్షగా చూశాను. మనిషి బాగా ఎముకలు తేలి ఎండిపోయి ఉన్నాడు. ఒంట్లో కాస్తైనా రక్తమున్న దాఖలాలు కనిపించడం లేదు. పొట్ట మాత్రం ఉండాల్సిన దానికన్నా పెద్దగా నిండుగా వికారంగా కనిపిస్తోంది. పీక్కుపోయిన ముఖంలో కళ్ళైతే మరీ ఎండిపోయి గాజు కళ్ళలా జీవం లేకుండా కనిపిస్తున్నాయి. నీకేం కాదు మామా అంది అతని ప్రక్కనే కూర్చున్న ఆడమనిషి. ఆమె స్వరంలో ఆశ అపనమ్మకం పోటీ పడుతున్నాయి. అప్పుడు చూశాను ఆమెకేసి. ఆమె కళ్ళల్లోంచి కన్నీరు కారిపోతోంది. శోకదేవతలా ఉన్న ఆమె ముఖం రూపం చాలా దీనంగా కనిపిస్తున్నాయి. వారి కవతల ఇద్దరు వృద్ధ దంపతులు. ఆమెకు 60 ఆయనకు 70 సంవత్సరాలుండొచ్చు. వారిద్దరి ముఖాలలో కూడా దైన్యమే కనిపిస్తోంది. ఏ జన్మలో ఏ పాపం చేశానో, నాకు ఈ గతొచ్చింది, మీరంతా సజావుగా బ్రతకండి, ఏ తప్పులు చేయకండి అన్నాడతను. అతని మాటలకు ముగ్గురి కళ్ళల్లోనూ కన్నీరు తిరగడం నాకు తెలుస్తూనే ఉంది. కుర్రాడు మాత్రం అదేం పట్టించుకోకుండా ప్రక్కనే ఉన్న వెయింగ్ మిషన్లోని లైట్లను చూస్తున్నాడు. అంతలో బెంగళూరు వెళ్లే బస్సు వచ్చి మా ముందున్న ఖాళీలో ఆగింది. ఆ బస్సుకు పెద్దగా రద్దీ లేనట్లుంది. నా ప్రక్కనున్న జబ్బు మనిషి, అతని తండ్రి కాబోలు, ముసలాయన ఇద్దరు ఓ సంచితో పాటు వెళ్ళి బస్సు ఎక్కి మధ్యలో ఇటువైపు కిటికీ ప్రక్కగా కూర్చున్నారు. 10 తర్వాత బస్ స్టార్ట్ అయింది. పిల్లవాణ్ణి దగ్గరకు పిలిచింది వాడి తల్లి. వాడి జబ్బు తండ్రి బస్సులోంచి ఏదో చెప్పాడు. పిల్లవాడు బుద్ధిగా తలుపాడు. ముందుకు వెళ్ళిపోయింది.

బస్సు కనుమరుగు కాగానే ఆమె రోదిస్తూ వెనక్కి వచ్చి నేను కూర్చున్న బెంచీ మీదే ఆ చివరిన కూర్చుంది తలపట్టుకుని. అప్పుడు మాత్రం పిల్లవాడిలో కాస్తంత హుషారు తగ్గింది. వాడు తన తల్లినే చూస్తూ ముసలామితో పాటు బెంచి దగ్గరకొచ్చాడు దిగులుగా. ఊరుకో అమ్మా, పద ఇంటికి పోదాం అంది ముసలామి. ఇంటికి పోయి ఇంకెట్లా బతుకుతామత్తా అంటూ రోధిస్తోందామి. దేవుడున్నాడు మన పాలిట, బిడ్డ దిగులు పడతాడు పద. ముసలామి మాటతో ఆమె దుఃఖం కాస్తంత తగ్గింది. కాని ఆమె లేవలేదు, తల పైకెత్తలేదు. కుర్రవాడు చప్పగా అయిపోయి తల్లి ప్రక్కన కూర్చున్నాడు. చుట్టుపట్ల వాళ్ళు వాళ్ళని చూస్తున్నారు ఆశ్చర్యంగా జాలిగా. బస్సులో వెళ్ళింది మీ కొడుక అని ముసలామిని ప్రశ్నించాను. ఆ ఉన్నాయినా కూడా వెళ్ళినాయినా వాళ్ళ నాయన ఏం చెప్పు, కడుపులో గడ్డ, అదేదో క్యాన్సర్ గడ్డట, నయం కాలేదు. గడ్డ తీసినా బతకడు, తీయకపోయినా బతకడు. డాక్టర్లు పెట్టిన గడువు అయిపోవచ్చింది అంది గద్గదంగా. ఆమె కోడలి దుఃఖం అధికమైంది. నా మనసు హృదయం రెండూ భారంగా తయారయ్యాయి. బస్సులో వెళ్లిన చెబ్బు మనిషి రూపమే కళ్ల ముందు మెదులుతోంది. అరగంట తరువాత పెద్ద కాలువ గట్టిమీద నిలబడి అటూ ఇటూ చూశాను. దగ్గరి దాపులలో మానవ మాత్రులేరు. మొన్న మొన్నటి దాకా కురిసిన భారీ వర్షాల తాలూకు తాకిడి క్రింద కాలువలు సుడులు తిరుగుతూ వేగంగా ప్రవహిస్తున్న నీటిలో కనిపిస్తోంది. జిప్పులాగి బ్యాగ్ తెరిచాను. పైనున్న మెత్తడి దుప్పట్లు రెండు తీసివేయగానే చిన్న చిన్న తువ్వాళ్లతో చుట్టుబడ్డ 6 నాటుబాంబులు నిండుగా కనిపించాయి. ఏ జన్మలో ఏ పాపం చేశాను, నాకీ గెదొచ్చింది. మీరంతా సజావుగా బ్రతకండి, ఏ తప్పులు చెయ్యకండి. జబ్బు మనిషి మాటలు చెవులలో ప్రతిధ్వనిస్తుండగా ఒక్కొక్క బాంబుని జాగ్రత్తగా తీసి తువ్వాలు చుట్టుతో పాటు ప్రవహిస్తున్న నీళ్లలోకి విసిరసాగాను. సాగుతున్న నీటిలో బాగా నానితే అవి నిర్వీర్యం అయిపోవడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు. ఆ పని పూర్తయ్యాక హృదయం కాస్త తేలికపడినట్లయింది. దుప్పట్ల రెండు బ్యాగులు పెట్టుకుంటుంటే జబ్బు మనిషి కుమారుడి రూపం కళ్ల ముందు కదిలి కడుపులో బాధ మిగిలింది. వాడి వయసులో ఉన్నప్పుడే నా తండ్రి పోయాడు. దగ్గర దాపులలోని పేదలు ఆడుతున్న సర్కస్ తాలూకు గుర్రం ఒకటి ఎలాగో తప్పిపోయి పల్లెనమ్మట తిరిగి మా పల్లె చేనులోకి వచ్చి గడ్డి మేస్తుంటే మరో ఇద్దరు పిల్లవాళ్లతో కలిసి దాని వెంబడి పరుగులు తీస్తున్నాను. అప్పుడొచ్చి చెప్పారెవరు, ఇంట్లో జబ్బుపడి ఉన్న మా నాయన చచ్చిపోయాడని. అందరూ ఏడుస్తున్నారని నేనది పట్టించుకోకుండా గుర్రం వెంబడి పరుగులు తీశాను. చావంటే ఏంటో, నేను పోగొట్టుకున్నదేమిటో తరువాత తెలుస్తూ వచ్చింది. అదంతా జ్ఞాపకానికి రావడంతో బస్టాండ్లో కనిపించిన కుర్రాడిని తలుచుకుంటుంటే కడుపులో బాధ పెరిగి పెద్దదవుతోంది. బాధపడుతూనే బ్యాగ్ సర్దుకుని బయలుదేరాను. అంకిపాడు మిట్ట క్రిందికి వచ్చి బస్టాప్ చేరుకునేసరికి సిటీ బస్ వచ్చింది. నేను ఇల్లు చేరేసరికి బాబు పడికిపోయాడు. కనకం నన్ను చూసి ఆశ్చర్యపోతూ ప్రశ్నించింది, ఊరికి పోలేదా అని. బస్టాండ్లోనే ఆ ఊరి మనిషి కనిపించాడు, పని అయిపోయింది అంటూ అబద్ధమాడాడు. నేను చేస్తున్న పనేంటో కనకానికి తెలియదు. ఏదో దండులో కొలువనుకుంటోంది, తెలిస్తే మురిపోసుకుంచేస్తుంది. ఆలస్యం లేకుండా త్వరగా అన్నం ఉండే ప్రయత్నంలో పడింది కనకం. నేను ఆలోచనలో పడ్డాను. నేను లేకుండా పోయినప్పుడు కనకం బాబుల పరిస్థితి ఏమిటా అన్నది అప్పటి నా ఆలోచన, అంతవరకు నాకు రాని ఆలోచన. రాత్రైంది, బాబు నిద్రపోయాడు. నా ఆలోచనలు తెగడం లేదు. ఒక మాట అడగనా అంది కనకం. ఏంటి, దేశమంతా వానలు పడి వరదలొచ్చాయి కదా. అవును, మన ఇలాకాలోనూ పడి మన ఊరు చెరువులు కూడా నిండినాయేమో. కనకం కళ్లల్లో ఆశలు, ముఖంలో సొంత నేల కళ్ల ముందు కదిలిస్తున్న పులకింత ఆనందం. నా మనసులో తళుక్కున ఓ మెరుపు మెరిసింది. ఆ దిశగా నా ఆలోచనలు సాగలేదన్నది మాత్రం నిజం. మనిషి మనిషిగా బ్రతకడం

మానేసినప్పుడు ఆలోచనలు మాత్రం సజావుగా ఇందుకు సాగుతాయి. నా కళ్ళ ముందు నా ఊరు, నా వాళ్ళు మెదిలారు. ఎందరున్నారో, ఎందరు పోయారో. పసికందును, కనకాన్ని తీసుకుని ఊరు దాటి, తాలూకా దాటి, మూడు జిల్లాలు దాటి ఇంత దూరం వచ్చేసి ఆరేండ్లు దాటిపోయాయి. అక్కడి విషయాలేమీ తెలియవు, నా విషయాలు అక్కడ తెలియవు. తెలిసే అవకాశమే లేదు. ఎందుకంటే నేనిక్కడున్నట్లు అక్కడ ఎవరికి ఏమాత్రం తెలియదు. తెలియకుండా జాగ్రత్త పడ్డాను. నా ప్రాణంలో ప్రాణం లాంటి నా పల్లెటూరు కళ్ళ ముందు మెదిలింది. పెద్ద చెరువు, అడుగు ఎండ కన్నెరుగదు. చెరువు క్రింద సదా కనిపించే పచ్చని పొలాలలు వారి చెరకు పంటలు. గింజలు పారేసి వస్తే చాలు, రాగి, సజ్జ, జొన్న, కంది, వేరుశనగ పంటలు అందించే చేన్లు. ఎటు చూసినా కానుగా పగులు పచ్చారు, రాగి, వేప, చింత, తాటి, ఈత చెట్లు. ముప్పక్కలా చుట్టిసాగే కాలువ, ఆపై చుట్టూ నీలికొండలు. సదా సాగిపోయి తెల్లమప్పులు, చల్లగా వీచే పిల్లగాలులు. వీటన్నిటి మధ్యన ఆకుచోటను వదికి ఉన్న అందమైన చిన్న పక్షిలాంటి పల్లెటూరు మాది. నా తండ్రి పోయాక నేను, నా తల్లి ఉన్న కొద్దిపాటి పొలం సాగు చేసుకుంటూ తిని తినక కాలం గడుపుతూ తమ్ముణ్ణి పెద్దవాణ్ణి చేశాం. నాకబ్బిన మాత్రమైనా చదువు వంట పట్టలేదు వాడికి. 10 కాలాల పాటు పదిలంగా బ్రతకాలంటే మనిషి పనిచేస్తుండాలి. మరి పల్లెటూళ్ళలో అయితే సజావుగా నడవాలంటే పనివాడుగానే ఉండాలి. కానీ కర్మవశాత్తు నా తమ్ముడు తినవాడుగా తయారయ్యాడు. వయసొచ్చాక కూడా పనిపాటలేవి పట్టించుకోకుండా 8 మూరల తెల్లపంచ కట్టుకుని, తెల్లటి చొక్కా తొడుక్కుని, సైకిల్ ఎక్కి చుట్టుదారిన వెళ్ళి బ్రిడ్జ్ మీదుగా కాలువ దాటి పేటకు తిరగడమే పనిగా పెట్టుకున్నాడు. పేటలో అయినా వాడు ఓడబడిచేదేమీ లేదని తెలుసు. దళారి వ్యాపారం చేసి వాడి గుడ్లు వీడికి, వీడి గుడ్లు వాడికి అమ్మి పెట్టి కమిషన్ కొట్టడం, హోటల్లో బిర్యానీ తినడం, సినిమా చూడటం. మీరింతవరకు రేడియోవిషన్ 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో ఈ గాలి నాది, ఈ నేల నాది అనే కథను విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334122.
1: రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ టైమ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఓటరు ముసాయిదా జాబితా తుది జాబితాను తలపించే విధంగా తప్పులు లేకుండా తయారు చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ చెద్దలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్లోని చాంబర్లో సోమవారం ప్రింట్ మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లకు గాను ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ 99.82% పూర్తయిందని అన్నారు. 9,10,507 ఓట్లను డిజిటలైజ్ చేశామని అన్నారు. అర్బన్ ఏరియాలు డిజిటలైజ్ ఆలస్యం అవుతున్న చోట ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామని అన్నారు. విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా మ్యాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉందని అన్నారు. ఈ నెల 14వ తేదీ వరకు బీఎల్ఓల ఇంటింటి సందర్శనకు గడువు ఉందని, 9వ తేదీ నాటికి 100% పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 21న ముసాయిదా జాబితా ప్రదర్శించి 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్ 18 వరకు క్లెయిమ్ పరిష్కరించి 22న తుది జాబితాను ప్రచురించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. విశాఖపట్నం గంభీరగెడ్డ రిజర్వాయర్లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్రాష్ట్ర కనోయింగ్ అండ్ కయాకింగ్ ఛాంపియన్ పోటీల్లో భీమవరం బివిరాజ్ డిగ్రీ కళాశాల విద్యార్థిని వనమాడి మౌనిక 2 కాంస్య పథకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణంరాజు తెలిపారు. సోమవారం పథకాలు సాధించిన మౌనికను అభినందించిన సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 4న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శాప్ సహకారంతో పోటీలు జరిగాయని అన్నారు. ప్రజల్లో జంతువుల పట్ల ప్రేమతో పాటు సరైన అవగాహన కూడా ఉండాలని, జంతువులు మనుషుల మధ్య సంబంధాల్లో తలెత్తే ఆరోగ్య సమస్యలపై విస్తృత ప్రచారం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ నాగరాణి అన్నారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా తణుకు వెటర్నరీ సిబ్బంది శిక్షణా కేంద్రంలో సోమవారం ర్యాబిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పెంపుడు కుక్కలు, పిల్లులు, ఇతర జంతువులకు తప్పనిసరిగా టీకాలు వేయించాలని సూచించారు. వీధి కుక్కలు, కోతులు, పిల్లులు, ఇతర జంతువులు కరిచిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా సమీప ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ర్యాబిస్ వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రొయ్య రైతులను

కొత్త వైరస్ కలవరపెడుతోంది. ఇప్పటికే గిట్టుబాటు ధర రాక మేత ధరలు పెరిగి ఆక్వా పరిశ్రమలు కుదేలు కాగా ఇప్పుడు కొత్త వైరస్ ఆందోళన రేకెత్తిస్తోంది. ఆక్వా సాగుతో ఆదాయం పెంచుకుందామని ఆశపడిన రైతులకు నిరాశ మిగులుతోంది. ఇప్పటికే రొయ్యల ధరలు పడిపోయాయని రైతులు వాపోతూ ఉన్నారు. భీమవరం పట్టణంలోని విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో సస్టైనబుల్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ అండ్ స్మార్ట్ గ్రిడ్స్ పై కార్యక్రమం సోమవారం ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గా ప్రారంభమైంది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ మంగం వేణు మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమం ఈ నెల 10వ తేదీ వరకు ఆఫ్లైన్ విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థిరమైన ఇంధన భవిష్యత్ నిర్మాణంలో ఎలక్ట్రిక్ వాహనాలు, స్మార్ట్ గ్రిడ్ సాంకేతికతల ప్రాధాన్యత రోజురోజుకు పెరుగుతోందని, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అధ్యాపకులు నిరంతరం అవగాహన పెంపొందించుకోవాలని అన్నారు. సినీ నటుడు నిఖిల్ భీమవరంలో సందడి చేశారు. సోమవారం రక్షాదళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ దానాల్లో విద్యాదానం గొప్పదని, రక్షాదళ్ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు విలువైన పుస్తకాల కిట్స్ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఓటర్ల ఇన్యూమరేషన్ కార్యక్రమ గడువును మరింత పెంచాలని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ఎన్యూమరేషన్ గడువును ఈ నెల 14వ తేదీ వరకే పరిమితం చేయడం వల్ల ఓటర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భీమవరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ డి విశ్వనాథ్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్స్ పరిధి నుంచి 8 మంది ఫిర్యాదులు అందజేశారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై త్వరితగతిన స్పందించి నిర్ణీత గడువులోగా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఉన్ని మండలంలోని ఎన్ఆర్పి అగ్రహారంలో కృషి విజ్ఞాన కేంద్రంలో వంగ, మిరప, బంతి, టమాటా నారు పెంచి అమ్మకం చేస్తున్నామని, కావలసిన రైతులు సంప్రదించాలని కేవీకే ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఎన్ మల్లికార్జునరావు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పూలు, బొప్పాయి రకాల విత్తనాలను కేవీకే వారికి అందజేస్తే వాటి నారు జాగ్రత్తగా పెంచి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సమస్యలపై ప్రజలు అందజేసిన అర్జీలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ రాహుల్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ఇన్ఛార్జ్ రెవెన్యూ అధికారి పి ప్రభాకర్, డ్వామా పీడీ ఏ అప్పారావు, పీజీఆర్ఎస్ నోడల్ అధికారి వై దోసిరెడ్డి, కలెక్టరేట్ పరిపాలనాధికారి ఎన్ వెంకటేశ్వరరావు, ప్రజల నుంచి వచ్చిన 147, రెవెన్యూ క్లినిక్లో వచ్చిన 50 వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత కాల పరిమితిలో పరిష్కరించాలని అన్నారు. ప్రజలు ఒకే సమస్యపై పదే పదే దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి రాకుండా శాశ్వత పరిష్కారాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఈనాటి టైమ్లైన్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టైమ్లైన్ కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: Hi listeners, good afternoon. Welcome to Silver Screen. Listeners, ఒక పాటలో మాస్ మ్యాజిక్ ఉండొచ్చు, క్లాస్ మెలోడీ ఉండొచ్చు, కానీ అదే పాటలో తెలుగు భాషలో ఉన్న ఛందస్సు, వ్యాకరణం, పద శిల్పాలు హుందాగా నడయాడితే ఆ గంభీరత్వమే వేరు. సినిమా పాటలకు పక్కా కమర్షియల్ హంగులు హద్దుతూనే తెలుగు భాషా సౌందర్యం ఎక్కడా తగ్గకుండా అచ్చమైన తెలుగు పదాలతో వెండి తెరపై అక్షరలాస్యం చేసిన అరుదైన కవి ఆయన. అవధాన ప్రక్రియలు, పద్య రచనలు మేటిగా ఉంటూనే సినీ గేయ ప్రపంచంలో తనకంటూ ఒక సపరేట్ అధ్యాయాన్ని లిఖించుకున్న వాగ్గేయకారుడు మన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారు. ఈనాటి మన సిల్వర్ స్క్రీన్లో సంగీతానికి అద్భుతమైన అక్షరబలం అందించిన ఒక గొప్ప కవి, ప్రముఖ సినీ గేయ రచయిత అయిన జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి అపురూపమైన ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాం. జొన్న విత్తుల అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది బాలకృష్ణ గారి ఇండస్ట్రీ హిట్ భైరవ ద్వీపం. సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో మాధవపెద్ది సురేష్ గారి మ్యూజిక్లో వచ్చిన ఈ సినిమాలోని పాటలు తెలుగు సినీ చరిత్రలోని ఆల్ టైమ్ క్లాసిక్. శ్రీ తుమ్మర నారద నాదామృతం సంగీత శాస్త్రాన్ని, రాగాల సారాంశాన్ని ఒకే పాటలు అమరుస్తూ జొన్న విత్తుల గారు రాసిన ఈ పాట ఇప్పటికీ క్లాసికల్ డాన్స్ చేసే ప్రతి ఒక్కరికి ఒక గైడ్లా నిలిచింది. అలానే ఇందులోని విభిన్నమైన వింతలోకాల వర్ణలతో సాగే జానపద గీతాలు ఆయనలోని అసాధారణ ఊహాశక్తికి నిదర్శనం.

0: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: జొన్నవిత్తులు గారు కేవలం గంభీరమైన పౌరాణిక పాటలే కాదు, అత్యంత తమాషా అయినా, క్యాచీ అయినా కమర్షియల్ హాస్య గీతాల్ని కూడా అంతే అద్భుతంగా రాశారు. దర్శక బ్రహ్మ జంధ్యాల గారి సినిమాల్లోనూ, ఆ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డి గారి కాంబినేషన్లు వచ్చిన ఘటోత్కచుడు, యమలీలా చిత్రాల్లో ఆయన రాసిన పాటలు పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ అలరించాయి.

జగడ జగడ జంజామృతం అంటూ ఘటోత్కచుడు ఆయన రాసిన లెంత్ పదాల సాంగ్ ఆ రోజుల్లో ఒక పెద్ద సెన్సేషన్. వారి సంస్కృత పదాలను కూడా ఎంతో ఈజీగా సామాన్య ప్రేక్షకుడికి నచ్చేలా ట్యూన్లు అమర్చడం ఆయన ప్రత్యేకత. ఇక సినిమాల్లో వందలాది సూపర్ హిట్ పాటలు రాస్తూని నిజ జీవితంలో సమాజంలోని రుగ్మతలపై, రాజకీయాలపై తనదైన శైలిలో పదునైన వ్యంగ్య అస్త్రాలతో పద్యాలు, శతకాలు రాయడం జొన్నవిత్తులు గారికున్న మరొక గొప్ప విలక్షణత. తెలుగు భాష రక్షణ కోసం, సాంప్రదాయాల పరిరక్షణ కోసం ఆయన ఎప్పుడూ ముందుంటారు. సినిమా ఇండస్ట్రీలో ఎంతటి గ్లామర్ ఉన్నా తన సాంప్రదాయక ధోరణిని, కవిత్వ హుందతనాన్ని ఎక్కడా కోల్పోని అచ్చమైన తెలుగు కవి మన జొన్నవిత్తులు గారు. జొన్నవిత్తులు గారు 600కి పైగా పాటలు రాశారు. తెలుగు అధికార భాషా సంఘ మాజీ సభ్యులు. పారడీలు, పాటలు రాయడంలో ప్రసిద్ధులు. తెలుగు శంకారావం అనే పేరుతో తెలుగు భాష మీద పాటలు రాశారు. 2005లో రాజేంద్ర ప్రసాద్ కథనాయకుడిగా పెళ్లాం పిచ్చోడు అనే సినిమాకు దర్శకత్వం వహించారు. మరి సినిమా ప్రజాదరణ పొందిన ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం లభించింది. తెలంగాణ విడిపోయినప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నవ నిర్మాణ దీక్షకై ప్రత్యేక గీతం రాశారు. మరి జొన్నవిత్తుల వారు రాసిన గీతాన్ని వందే మాత్రం శ్రీనివాస్ గానం చేశారు. భారతంలో అర్జునులు సినిమాలు అన్ని పాటలు రాసే అవకాశం కల్పించారు దర్శకుడు కె రాఘవేంద్రరావు గారు. కానీ రచయితగా విడుదలైన మొదటి పాట మాత్రం రౌడీ పోలీస్ అనే చిత్రంలోనిది. తర్వాత జంధ్యాల, బాపు లాంటి దర్శకులు ఆయనకు అవకాశాలిచ్చి ప్రోత్సహించారు. ఆయన సినిమా ఇష్ గప్చిప్ లో ఆయన రాసిన తిట్ల దండకం బాగా ప్రాచుర్యం పొందింది. మరి 1989లో వచ్చిన స్వరకల్పన అనే సినిమాలో కేవలం సప్తస్వరాలను మాత్రమే వాడి ఓ పాట రాశారు. అది తెలుగులోని మొట్టమొదటి ప్రయోగం. వంశీ సినిమా కోసం ఆయన సంస్కృతంలో రాసిన డిస్కో, జంధ్యాల సినిమాలకు రాసిన తిట్ల దండకం, రూపాయి దండకం లాంటివి సినిమా పాటల్లో ఆయన చేసిన వినూత్నమైన ప్రయోగాలు. ఒక గొప్ప కావ్యాన్ని రాయడం ఒకెత్తైతే, ఇప్పటికే సమాజంలో మైలురాళ్లుగా నిలిచిన క్లాసిక్ రచనలు తీసుకుని వాటి ఆత్మ దెబ్బతినకుండా అంతే అద్భుతమైన చమత్కారంతో పేరడీలు రాయడం ఇంకొక ఎత్తు. దానికి అసాధారణమైన భాష పటిమ, సమాజంపై పదునైన దృష్టి ఉండాలి. మహాకవి శ్రీశ్రీ గారి మహాప్రస్థానం, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పుష్ప విలాపం వంటి అమర కావ్యాలకు ఆయన రాసిన ఆ పదునైన పేరడీలు, అలానే తనికెళ్ల భరణి గారి అద్భుత దృశ్య కావ్యం విదురం కోసం ఆయన సృష్టించిన ఆ ఐకానిక్ కాఫీ దండకం ప్రాచుర్యం గురించి మాట్లాడుకుందాం. జొన్నవిత్తుల గారిలోని అసలు సిసలైన హాస్య వ్యంగ్య కవిత్వ రూపం ఈ పేరడీల్లోనే కనిపిస్తుంది. మహాప్రస్థానం పేరడీ, మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది అంటూ శ్రీశ్రీ గారు సమాజంలో విప్లవాన్ని రగిలిస్తే, జొన్నవిత్తుల గారు నేటి సమాజంలో ఉన్న వింత పోకడలను, మనుషుల అలవాట్లను విమర్శిస్తూ అదే నడకలో, అదే ఛందస్సులో రాసిన పేరడీలు చదువరులను కడుపుబ్బా నవ్వించడమే కాదు ఆలోచింపచేశాయి కూడా. నేనొక పువ్వును కోసి తలదాచుకుందునో ఎందుకీ కన్నీరు అంటూ కరుణశ్రీ గారు పుష్ప విలాపం, పూల వేదన్ను చెప్తే, జొన్నవిత్తుల గారు నిత్య జీవితంలో సగటు మనిషి పడే తిప్పల్ని, ముఖ్యంగా పెళ్లైన కొత్తలో భర్త పడే కష్టాల్ని పుష్ప విలాపం ధాటిలో పేరడీగా మలచి సాహిత్య వేదికలపై నవ్వుల జల్లులు కురిపించారు. ఒక క్లాసిక్ ని పాడు చేయకుండా దాని రసాన్ని వాడుకుంటూ హాస్యాన్ని పండించడం ఆయనకే చెల్లింది. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి తనికెళ్ల భరణి గారి దర్శకత్వంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు, లక్ష్మి గారు జంటగా నటించిన విదురం చిత్రం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆ సినిమాను కాఫీ ప్రేమికులందరికీ ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు జొన్నవిత్తులు గారు. మరి ఆయనే స్వయంగా రాసిన కాఫీ దండకం యావత్ తెలుగు లోకాన్ని అమితంగా ఆకట్టుకుంది. సాంప్రదాయ దేవతా దండకం స్టైల్లో ఉదయాన్న తాగే కాఫీ గొప్పతనాన్ని, ఆ రుచిని వర్ణిస్తూ ఆయన అక్షరబద్ధం చేసిన తీరు అద్భుతం. మరి దండకం సినిమాలో ఎస్పీబీ గారి అద్భుతమైన వాయిస్ ను వింటుంటే కాఫీ తాగని వాళ్ళకు కూడా ఒక చుక్క తాగాలనేంత ఆశ పుడుతుంది. అంతగా ఆ కాఫీ దండకం తెలుగువారి ఇళ్లలో ఫేమస్ అయిపోయింది.

టైమంతా వేస్ట్ అయ్యి కచ్చెక్కి పిచ్చెక్కి అశ్లీల సంభాషణలు చేసి కాంటాక్సు సర్వము నాశము కావించుకుంటారుగా. అందుకే నిన్ను అర్జెంటుగా తెచ్చుకుంటారుగా, దాచుకుంటారుగా, కాచుకుంటారుగా, చచ్చినట్టింక ఇచ్చేంతసేపు అందరూ వేచి ఉంటారుగా. కాఫీ నంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గిలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠులు బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు ఇష్టం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: జొన్న విత్తులు గారి గొప్పతనం ఏంటంటే ఆయన పాత తరం సాహిత్యానికి కొత్త తరం సినిమా అభిరుచులకు మధ్య ఒక వారధిగా నిలిచారు. ఒకవైపు దండకాలు పేరడీలతో అలరిస్తూని భక్తి రసాన్ని కమర్షియల్ వినోదాన్ని సమానంగా పండించగలగడం ఆయన అసాధారణ నైపుణ్యానికి నిదర్శనం. సినిమా ఇండస్ట్రీలో గేయ రచయితగా ఆయన స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారి కలం బలం ఎలాంటిదో చెప్పడానికి రౌడీ పోలీస్తో మొదలుపెట్టి ఎస్వి కృష్ణారెడ్డి గారి నవ్వుల తోటలో విహరిస్తూ కోడి రామకృష్ణ గారి గ్రాఫిక్స్ చిత్రాలు దైవత్వాన్ని ఆవిష్కరిస్తూ బాపు గారి శ్రీరామరాత్యంలోని కావ్య సుధల వరకు ఆయన సాగించిన ప్రయాణం అద్భుతం. 1993లో మాయలోడు ఇందులో చమత్కారంగా సాగే చింతామణి చింతామణి అనే పాట ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది. నెంబర్ 1 చిత్రంలో మరి కృష్ణ గారి కెరీర్ లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మ్యూజికల్ హిట్. ఇందులో జొన్న విత్తుల గారు రాసిన ఎంత మంచి వాడవురా అనే పాట సెంటిమెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. మరి ఈ పాట ప్రతి ఇంట సెంటిమెంట్ సృష్టించింది. అలానే క్లాసికల్ టచ్ ఉన్న కొమ్మలాలి రెమలాలి అనే పాట కూడా సూపర్ హిట్. ఇక ఘటోత్కచుడు చిత్రంలో జగడ జగడ జం జంజామారుతం అనే పాట భారీ పద్యాలతో సాగుతుని పిల్లల్ని విపరీతంగా అలరించింది. మరి పెళ్లాం పిచ్చోడు చిత్రంలో భార్యాభర్తల బంధం చుట్టూ సాగే ఫ్యామిలీ ఓరియంటెడ్ హాస్య గీతాలు కూడా ప్రేక్షకుల్ని నవ్వించాయి. ఇక దేవి చిత్రంలో కీరవాణి గారి మ్యూజిక్లో వచ్చిన ఈ సినిమాలో జొన్న విత్తులు గారు రాసిన శ్లోకాలు భక్తి గీతాలు సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయి. దేవుళ్ళ చిత్రంలో టాలీవుడ్ భక్తిరస చిత్రాల్లో ఇదొక మైలురాయి. మరి జొన్న విత్తులు గారు రాసిన అందెల రవళిదో అంబరి వేదితో శంకరాచార్య భజన వంటి పాటలు ఎవరికి

క్లాసిక్స్. మరిప్పటికీ దేవుళ్ల పాటలు అంటే ఇవే గుర్తొస్తాయి. ఇకలని దేవి పుత్రుడు చిత్రంలో సముద్ర గర్భంలో ఉండే దైవత్వ రహస్యాల నేపథ్యంలో సాగే పాటలు శ్రోతల్ని మంత్రముగ్ధులు చేశాయి. మరి డమరుకం చిత్రంలో శివతత్వాన్ని చాటే ఆ గంభీరమైన బ్యాక్గ్రౌండ్ శ్లోకాలు, స్తోత్రాలు జొన్నవిత్తుల గారి సంస్కృత భాషా పటిమకు నిదర్శనం. ఇక జొన్నవిత్తుల గారి సినీ ప్రయాణంలో కీర్తి శిఖరం లాంటి సినిమా శ్రీరామరాత్యం. లెజెండరీ డైరెక్టర్ బాపు గారు, ఇళయరాజా గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ కావ్యం కోసం జొన్న విత్తులు గారు తన సర్వశక్తులు పెట్టారు. మరి ఇందులోని జగదానంద కారక, సీతా సీమంతం, రామాయణ మురళి వంటి ప్రతి ఒక్క పాట అద్భుతమైన సాహిత్య విలువలతో సాగింది. మరి చిత్రానికి గాను జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ గేయ రచయితగా ప్రతిష్టాత్మక నంది అవార్డుతో సత్కరించింది. అలానే ఫిల్మ్ఫేర్, సైమా వంటి ఎన్నో అరుదైన అవార్డులు ఈ సినిమా సాహిత్యానికి దక్కాయి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
1: ఇక రౌడీ పోలీస్, భారతంలో అర్జునుడు, జొన్న విత్తులు గారి తొలి రోజుల్లో వచ్చిన ఈ యాక్షన్ సినిమాల్లోని కమర్షియల్ మాస్ సాంగ్స్ ఆనాటి ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. స్వర కల్పన, చెవిలో పువ్వు చిత్రంలో హాస్య చమత్కార గీతాలు ఆయనలోని హాస్య కవిని పరిచయం చేశాయి. విక్రమార్కుడు చిత్రంలో రాజమౌళి కీరవాణిల కాంబోలో వచ్చిన ఈ సినిమాలో మరి జొన్న విత్తులు గారు రాసిన జలధరింతలు మొదలయ్యే అనే రొమాంటిక్ మెలోడీ పాట క్లాస్ ఆడియన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. మరి యమదొంగ చిత్రంలో యమలోకం బ్యాక్ డ్రాప్ లో సాగే కొన్ని ఐకానిక్ పద్యాలు అలానే సంప్రదాయ శ్లోకాలను కీరవాణి గారి మ్యూజిక్ కి తగ్గట్టుగా రాయడంలో తోడ్పడ్డారు. మరి మిథున చిత్రంలో మాట్లాడుకున్నట్లు ఇందులోని కాఫీ దండకం యావత్ తెలుగు లోకాన్ని ఊపేసి ఒక విలక్షణమైన గుర్తింపును తెచ్చిపెట్టింది. కాలం నదిలా పారుతూనే ఉంటుంది, కానీ ఆ నదీ తీరాన వెండి తెరపై కొందరు మహానుభావులు లిఖించిన అక్షరాలు, పలికించిన స్వరాలు, చూపించిన అభినయాలు మాత్రం కాలానికి ఎదురు నిలిచి శాశ్వతంగా అలా నిలిచిపోతాయి. గడిచిన ఎపిసోడ్లుగా మన సిల్వర్ స్క్రీన్ వేదికపై మనం ఒక అద్భుతమైన కాల గమనంలో ప్రయాణించాం. మరి కమలాకర కామేశ్వరరావు గారి ఆ పౌరాణిక చిత్రాల వైభవంతో దేవలోకాన్ని చూశాం. సుత్తి వీరభద్రరావు గారి ఆ గంభీరమైన కంచుకంటపు నవ్వులతో మన కష్టాలన్నీ మర్చిపోయాం. విశ్వ నట చక్రవర్తి ఎస్వి రంగారావు గారి ఆ రాజసంలో ఆయనకు దక్కిన జాతీయ తపాలా బిళ్ల గౌరవంలో ఒక అచ్చమైన తెలుగువాడిగా మన గుండెలు గర్వంతో ఉప్పొంగేలా చేసుకున్నాం. నాదబ్రహ్మ ఎంఎం కీరవాణి గారి ఆస్కార్ గర్జనతో, నిశ్శబ్దంతో ఆయన చేసిన స్వర కల్పనలను గుండెలకు హత్తుకున్నాం. మన జొన్న విత్తులు గారి అక్షర శిల్పాలతో, ఆ కాఫీ దండకం చమత్కారంతో తెలుగు భాష సౌందర్యాన్ని ఆస్వాదించాం. వారు సృష్టించిన కళారూపాలు రేడియో తరంగాల రూపంలో, వెండి తెర వెలుగుల రూపంలో మనల్ని నిత్యం పలకరిస్తూనే ఉంటాయి. మరి వారందరికీ మన సిల్వర్ స్క్రీన్ తరపున, యావత్ తెలుగు శ్రోతల తరపున శిరస్సు వంచి నమస్కరిస్తూ, మరోమారు ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, రేపు ప్రసారమయ్యే సిల్వర్ స్క్రీన్ లో మరో సినీ ప్రముఖుల విశేషాలతో మీ ముందుంటుంది మండడి విష్ణు 90.4. అంతవరకు వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నమస్కారాలతో మీ విజయ.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ MBBS MD పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు.

0: FM 90.4.
1: రేడియో విష్ణు శ్రోతలందరికీ ఆణిముచ్చల కార్యక్రమానికి స్వాగతం. అలనాటి పాటల రచయితల సాహిత్యం ఎంతో భావ స్ఫూర్తితో ఉండేది. వినడానికి వినసొంపుతో, మరీ ముఖ్యంగా చెప్పాలంటే పాటలోని భావతత్వం మనిషి నిజ జీవితంతో ముడిపడేవిగా ప్రతిబింబించే విధంగా ఉండేవి. అటువంటి పాటలు కోకొల్లలు. అటువంటి పాటలు వినడానికి ఒక చక్కని వేదిక మన రేడియో విష్ణులో ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం. ఈ ప్రసారంలో మా శ్రోతలకు మధురమైన పాటలు అందించడానికి సోమవారం నుండి శుక్రవారం వరకు ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమం లోని అలనాటి పాటలు విని ఆనందించండి. ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా 1966 ఉత్తమ కథా చిత్రంగా నంది అవార్డు అందుకున్న చిత్రం ఆత్మగౌరవం. కె విశ్వనాథ్ గారు తొలి చిత్ర దర్శకునిగా ఈ సినిమా గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. అక్కినేని నాగేశ్వరరావు, కాంచన జంటగా నటించిన ఈ సినిమా నుండి రానని రాలేనని పాట వింటారు. ఘంటసాల పి సుశీల ఆలపించిన ఈ డ్యూయట్ సాంగ్ కు ఆరుద్ర సాహిత్యాన్ని సమకూర్చారు. సాలూరి రాజేశ్వరరావు సంగీతం అందించారు.
2: శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టి, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: కె విశ్వనాథ్ దర్శకత్వంలో తొలి చిత్రమైన ఆత్మగౌరవం చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు తాపి చాణిక్య దర్శకత్వంలో నందమూరి తారక రామారావు, జమున కథానాయకులుగా నటించి 1966 నాటి సినిమా అడుగుజాడలు. ఈ చిత్రంలోంచి ఘంటసాల పాడిన మల్లెలు కురిసిన చల్లని వేళ్లలో పాట వింటారు. ఈ పాట రచన శ్రీశ్రీ, సంగీతం మాస్టర్ వేణు.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫేట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: అడుగుజాడలు చిత నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు విక్టరీ డైరెక్టర్ గా అప్పట్లో పేరు తెచ్చుకున్న వి మధుసూదన్ రావు దర్శకత్వంలో 1966లో విడుదలైన చిత్రం ఆస్తిపరులు. అక్కినేని నాగేశ్వరరావు కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుంచి చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు పాట వింటారు. ఘంటసాల ఆలపించిన ఈ గీతరచన ఆత్రేయ, సంగీతం కెవి మహాదేవన్.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: ఆస్తి పరులు చిత్రం నుంచి ఘంటసాల ఆలపించిన పాట విన్నారు కదా. తర్వాత పాట రామ్మోహన్ కృష్ణ సంధ్య సుకన్య ప్రధాన తారాగణంగా ఆదుర్తి సుబ్బారావు దర్శక నిర్మాణంలో 1966లో విడుదలైన సినిమా కన్నె మనసులు. ముళ్లపూడి వెంకటరమణ అందించిన కథ సినిమాని విజయవంతం చేసింది. ఈ సినిమా నుండి ఘంటసాల ఆలపించిన ఈ ఉదయం నా హృదయం పాట వింటారు. సాహిత్య మాత్రేయ, సంగీతం కేవీ మహాదేవన్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. కన్నె మనసులు చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. తర్వాత పాట సూపర్ స్టార్ కృష్ణకు హీరోగా బ్రేక్ ఇచ్చిన సినిమా గూఢచారి 116. హాలీవుడ్ జేమ్స్ బాండ్ తరహాలో డూండి ఈ చిత్ర నిర్మాణం చేశారు. ఈ చిత్రంలో నువ్వు నా ముందుంటే పాట కలర్లో చిత్రీకరించారు. చిత్రంలోని ఒక భాగం కలర్లో చిత్రీకరించిన చిత్రాలలో ఇది మొదటిది. ఎం మల్లికార్జునరావు దర్శకత్వంలో 1966 విడుదలైన ఈ చిత్రంలో కృష్ణ, శోభన్ బాబు, జయలలిత, గీతాంజలి ప్రధాన తారాగణంగా నటించారు. ఇక ఈ సినిమా నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన నువ్వు నా ముందుంటే పాట వింటారు. రచన సి నారాయణరెడ్డి, సంగీతం టి చలపతిరావు.

గూఢచారి 116 చిత్రం నుంచి ఒక మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు 1966 క్రైమ్ థ్రిల్లర్ మూవీగా మాస్ని ఆకట్టుకుని ఘన విజయం సాధించిన సినిమా జమీందార్. వి మధుసూదనరావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణకుమారి జంటగా నటించిన ఈ చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన ఆ నవ్వుల కోసమే నేను పాట వింటారు. రచన ఆరుద్ర, సంగీతం టి చలపతిరావు.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డెన్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజమాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చిన్నమిరం భీమవరం.
0: ఫోన్ 0881622354. ఘంటసాల సుశీల గానం చేసిన మంచి పాట విన్నారు కదా. ఇప్పుడు బి విఠలాచార్య దర్శకత్వంలో విడుదలైన జానపద చిత్రం పిడుగురాముడు. ఎన్టీ రామారావు, రాజశ్రీ జంటగా నటించిన ఈ చిత్రంలోని పాటలు మంచి ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రం నుంచి పిలిచిన పలుకవు పాట వింటారు. సాహిత్యం సి నారాయణ రెడ్డి, సంగీతం టీవీ రాజు. ఘంటసాల పి సుశీల గానం చేసిన ఈ పాట విని ఆనందించండి.

0: FM 90.4.
1: హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే అక్షయ. వెల్కమ్ టు మహిళ. మరి ఈ రోజు మహిళలో ముందుగా ఉద్యోగంలో ఉల్లాసంగా ఎలా ఉండాలో తెలుసుకుందాం. అంతవరకు సన్నంగా నాజుగ్గా ఉన్న అమ్మాయిలు కాస్త ఉద్యోగంలో చేరాక పిల్లలు పుట్టాక లావైపోతూ ఉంటారు, చురుకుదనం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. ఉదయం పూట మహిళలకు వంట పనులే సరిపోతాయి, పిల్లలుంటే ఆ సమయము ఉండదు. అందుకే ఆఫీస్ లో నడిచే అవకాశం లేకపోయినా కల్పించుకోవాలి. సాధ్యమైనంత వరకు సొంతంగా పని చేసుకోవడం నేర్చుకోవాలి. ప్రతి గంటకోసారి లేచి కనీసం 2 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ అలా వీలు కాకపోతే ఇంటికి వచ్చాక కాసేపైనా నడిచేలా చూసుకోవాలి. రోజులో ఉదయం లేదంటే సాయంత్రం సూర్యరశ్మి అందేటట్టు చూసుకోవాలి. దీనివల్ల విటమిన్ డి పుష్కలంగా అందుతుంది. ఇది మహిళలకు చాలా అవసరం. పిల్లలు పుట్టిన తర్వాత మహిళల్లో కాల్షియం తగ్గి ఎముకలు గొల్లబారిపోయే సమస్య నుంచి ఎండ కాపాడుతుంది, హుషారుగా ఉంచడానికి సాయం చేస్తుంది. సమయానికి భోజనంతో పాటు అందుబాటులో ఉండే పండ్లు కూడా తీసుకోవాలి. రోజుకి ఒకే రకమైన పండ్లు కాకుండా ఒక్కో రోజు ఒక రంగు పండుని తీసుకోవాలి. దీనివల్ల పోషకాల లోపం రాకుండా ఉంటుంది. పని చేసే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగాలి. అలా తాగితే ఒత్తిడి తగ్గుతుంది, పని ఉత్పాదకత పెరుగుతుంది, శరీరంలో వ్యర్థాలు తొలగిపోతాయి, చర్మం జుట్టు నిర్జీవం కాకుండా మారకుండా ఉంటాయి. ఉదయం గాని సాయంత్రం గాని ఓ పావుగంట చిన్నపిల్లల్లా మారాలి. వీలైతే వాళ్ళతో కలిసి ఆడుకోవాలి. ఎగరు దూకడం, కొద్దిసేపు పరిగెత్తడం, తాడాట, డాన్స్, ఇలా శరీరానికి కదలిక ఉండేలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. రాత్రిపూట సాధ్యమైనంత వరకు త్వరగా తిని పడుకోవాలి, ప్రణాళిక వేసుకోవాలి, ఉదయం పూట త్వరగా లేవాలి. ఇవన్నీ చేసేటప్పుడు మీ ఉద్యోగంలో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. మరి లిసనర్స్ విన్నారు కదండి, మరిన్ని కొన్ని టిప్స్ తెలుసుకునే ముందు బ్యూటిఫుల్ సాంగ్ ఇది మీకోసం ప్లే అవుతుంది. లిసన్ ఇట్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు కదండి. ఇప్పుడు ఆడవాళ్ళందరికీ గోల్డ్ అంటే చాలా ఇష్టం. మరి వాళ్ళ గోల్డ్కి ఆలివ్ ఆయిల్ చేరితే ఎంత అందంగా మారుతాయో తెలుసుకుందాం. రాత్రిపూట నిద్రించడానికి ముందు ఆలివ్ నూనె వేడి చేసి గోరువెచ్చగా అయ్యాక గోర్లకి మర్దన చేసుకోవాలి. తర్వాత గ్లౌజెస్ వేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేయడం వల్ల గోర్లు ఆరోగ్యంగా ఎదుగుతాయి, విరగపోకుండా ఉంటాయి. కొబ్బరి నూనె తేని సమపాలనలో తీసుకుని సన్న సెగ మీద 20 సెకండ్ల పాటు ఉంచాలి. తర్వాత ఈ మిశ్రమంలో 1/2 గంట పాటు వేలని ఉంచాలి. మర్దన చేసుకుని కడిగేసుకోవాలి. వారానికి 2 సార్లు ఈ చిట్కాన్ని పాటిస్తుంటే గోర్లకు ఎంతో మంచిది. గోళ్ల ఆరోగ్యానికి నారింజ రసం చాలా మేలు చేస్తుంది. అప్పుడే తీసిన రసంలో 10 నిమిషాలు వేలను ఉంచి కడిగేసుకోవాలి. శుభ్రంగా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.

తర్వాత 3 చెంచాల ఆలివ్ నూనెలో చెంచా నిమ్మరసం కలిపి గోరువెచ్చగా చేసుకోవాలి. తర్వాత 10 నిమిషాల పాటు వేలని అందులో ఉంచి శుభ్రం చేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తుంటే గోళ్లు పెలుసుబారిపోకుండా ఉంటాయి. గుడ్డులోని తెల్ల సొనలో కొద్దిగా ఆలివ్ నూనె వేసి నిమ్మరసం చేర్చి అందులో వేలని ఉంచాలి. కాసేపు అయ్యాక కడిగేసుకుని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల గోర్లు ఆరోగ్యంగాను విరిగిపోకుండాను ఉంటాయి. చుట్టూ ఉన్న చర్మం కూడా సాగిపోకుండా బిగువుగా ఉంటాయి. సో లిజనర్స్, మంచి టిప్స్ అయితే తెలుసుకున్నారు కదా. మరికొన్ని టిప్స్ కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకు ప్లే అవుతుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మి హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే లిజనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ ఎంత వినేశారు కదండి. ఇప్పుడు గొంతు నొప్పికి గ్రీన్ టీ ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా నొప్పి, మంటతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇంట్లోనే ఈ జాగ్రత్తలు తీసుకుని చూడండి, త్వరగా ఉపశమనం దొరుకుతుంది. గొంతు ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. అందులోనూ బోరవెచ్చగా ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ఈ సమస్య ఉన్నప్పుడు చాలా మంది కాఫీ టీలు ఎక్కువగా తీసుకుంటారు, కానీ వాటిని ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. బదులుగా గ్రీన్, వైట్ వంటి హెర్బల్ టీలు తాగితే గొంతుకు హాయిగా ఉంటుంది. చికెన్ సూప్ కూడా ఈ సమయంలో చాలా మంచిది. చికెన్ లో ఉండే సోడియానికి మంట తగ్గించే గుణముంటుంది, గొంతుకు త్వరగా శాంతాన్ని అందిస్తుంది. అలాగని మసాలాలు పట్టించిన చికెన్ ని తీసుకోకూడదు. ఈ సమస్యకు తేనె కూడా ఒక మంచి చిట్కాల పనిచేస్తుంది. సులస్నాస్ విన్నారు కదండి. మరిప్పుడు ఒక మంచి వంటకం గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎంత మిక్సింగ్ ప్లే అవుతుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెలా ఎంటర్ప్రైజెస్. ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును. మా వద్ద పళ్లు శుభ్రపరచుట, పిప్పిపళ్లకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పిపళ్లను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడ పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడును.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి దీన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు తెలుసుకుందామండి. టాన్సిల్స్ వాపు ఇన్ఫెక్షన్ బయటకు కనబడుతుంది, కాబట్టి వైద్యులు లక్షణం ఆధారంగా నిర్ధారిస్తారు. మరి తరచూ వేధిస్తుంటే గొంతు నుంచి దూదపుల్లలతో శ్రావాన్ని సేకరించి కల్చర్ పరీక్ష ద్వారా ఇన్ఫెక్షన్కు కారణమవుతున్న సూక్ష్మక్రిమి ఏమిటన్నది గుర్తిస్తారు. ఇక అడినాయిడ్స్ బయటకు కనిపించదు కాబట్టి లక్షణాలను బట్టి దీనికి ఇన్ఫెక్షన్ సోకినట్టు అనుమానిస్తే ముఖానికి ఒక పక్కగా ఉంచి ఎక్స్రే తీస్తారు. అడినాయిడ్ ఉబ్బితే ముక్కు వెనకాలగా ఉండే శ్వాస మార్గం మూసుకుంటున్నట్టు కనిపిస్తుంది. పిల్లలు సహకరిస్తే అద్దంలో గానీ, ముక్కు ద్వారా పంపే వీడియో ఎండోస్కోపిక్ ద్వారా గానీ అడినాయిడ్స్ చూడొచ్చు. టాన్సిల్స్ అడినాయిడ్స్ వాచి ఇన్ఫెక్షన్ గురైనా వెంటనే యాంటీబయాటిక్స్ వాడాల్సిన పని లేదు. ముందు 2 రోజుల పాటు విశ్రాంతితో పాటు జ్వరం, గొంతు నొప్పి తగ్గేందుకు పారాసిటమాల్ వంటివి ఇస్తారు. చాలా సార్లు వీటితోనే లక్షణాలు తగ్గి ముఖం పడతాయి. ఒకవేళ తగ్గకుండా మరింత తీవ్రత అవుతుంటే పెన్సిలిన్, అమాక్సిసిలిన్ వంటి యాంటీబయాటిక్స్ ఇస్తారు. వీటితో 5 నుండి 6 రోజుల్లోనే సమస్య దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది. వీటితో తగ్గుతున్న ఇదే సమస్య మళ్లీ మళ్లీ తరచూ వేధిస్తుంటే మాత్రం సర్జరీ అవసరమేమో పరిశీలిస్తారు. తరచూ టాన్సిల్స్ అడినాయిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారికి సర్జరీ అవసరమవుతుంది. అమెరికా వైద్యుల సంఘం 3 సార్లు కంటే ఎక్కువ దీంతో బాధపడుతుంటే సర్జరీ చేయొచ్చని, బ్రిటిష్ వైద్యుల సంఘం 5 అంతకంటే ఎక్కువ సార్లు వస్తే సర్జరీ చేయొచ్చని

సూచిస్తున్నాయి. మొత్తానికి ఏడాదికి 3 నుండి 5 కంటే ఎక్కువ సార్లు ఇన్ఫెక్షన్ వచ్చే వారికి టాన్సిల్ తొలగించి ఆపరేషన్ చేయడం మేలు. తరచుగా జలుబు, ముక్కు దిబ్బడ, గురక, నిద్రలో అవరోధం వంటి అడెనాయిడ్స్ వాపు లక్షణాలుంటే అడెనాయిడ్తో పాటు టాన్సిల్స్ కూడా తొలగిస్తారు. అలాగే ఏడాదికి 2-3 సార్లే అయినా బాధలు మరీ తీవ్రంగా వేధిస్తున్న వారికి సర్జరీ చేయాల్సి రావచ్చు. మరి ఇంకొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకునే ముందు ఒక చక్కటి సాంగ్ అయితే మీకోసం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. టాన్సిల్స్ ను తొలగించడానికి సాంప్రదాయంగా డైసెక్షన్ అండ్ స్కాన్ పద్ధతి అనుసరిస్తారు. దీనిలో సాధారణ పరికరాలతోనే టాన్సిల్స్ ను తొలగిస్తారు. ఇటీవల కాలంలో లేజర్, కోబ్లేషన్, రీబైడర్ వంటి రకరకాల పరికరాల పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. వీటితో నొప్పి, రక్తస్రావం వంటివి తగ్గుముఖం పడతాయి. వాస్తవానికి వైద్యపరమైన అధ్యయనాల్లో ఇప్పటికీ సాంప్రదాయ పద్ధతిలో చేసే సర్జరీ మెరుగ్గా ఉంటుందని గుర్తించారు. కొత్త పరికరాల వల్ల వచ్చే అదనపు ప్రయోజనాలేవి ఉండటం లేదని తేలింది. సాంప్రదాయ పరికరాలతో చేసే సర్జరీకి అయ్యే ఖర్చు తక్కువ, నొప్పి కూడా తక్కువే. మత్తు ఎక్కువసేపు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సర్జరీ తర్వాత సమస్యలు తక్కువగానే ఉంటాయి. సాధారణంగా కొందరిలో సర్జరీ తర్వాత 5 నుండి 7 రోజుల్లో రక్తస్రావం అయ్యే అవకాశం ఉంటుంది. సాంప్రదాయ విధానంలో ఈ ముప్పు చాలా తక్కువగా ఉంటుందని గుర్తించారు. అడినాయిడ్ సర్జరీ కూడా కోబ్లేషన్, మైక్రోడీబ్రైడర్, లేజర్ ప్రక్రియల ద్వారా చేయొచ్చు, కానీ సాంప్రదాయ పరికరాలతో చేసే పద్ధతే మెరుగ్గా కనిపించింది. దీంతో సర్జరీ చాలా కొద్ది సమయంలో పూర్తయిపోతుంది. నొప్పి తగ్గడానికి మందులు ఇస్తారు. నొప్పి పూర్తిగా తగ్గడానికి 7 నుంచి 10 రోజులు పట్టొచ్చు. పెద్దవారిలో 2 వారాలు కూడా పట్టొచ్చు. సర్జరీ అనంతరం తొలి రోజు ఐస్ క్రీమ్, మిల్క్ షేక్ వంటి చల్లటి ద్రవాహారం ఇస్తారు. పెరుగన్నం, పాలతో బ్రెడ్ వంటి మెత్తటి పదార్థాలు తీసుకోవాల్సి ఉంటుంది. 2వ రోజు నుంచి మామూలు ఆహారం తీసుకోవచ్చు. 3.5-4 ఏళ్ల నుంచి టాన్సిల్స్ ను సురక్షితంగా తొలగించవచ్చు. శ్వాస, నిద్ర, గురక సమస్యలు తీవ్రంగా ఉంటే ఇంకా చిన్న వయసులోనే తొలగిస్తారు. చిన్న వయసులోనే అడినాయిడ్ తొలగిస్తే 10% మందిలో అది తిరిగి పెరిగే అవకాశం ఉంది. అయితే యుక్త వయసుకు వచ్చేసరికి సహజంగానే దీని సైజ్ తగ్గిపోతుంది, కాబట్టి ఒకవేళ పెరిగినా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. టాన్సిల్స్ మాత్రం ఒకసారి తొలగించిన తర్వాత మళ్ళీ పెరగడం అనేది ఉండదు. చీము, కొన్నిసార్లు ఒక టాన్సిల్స్ చుట్టూ చీము చేరిపోతుంది. దీన్ని క్విన్సీ అంటారు. ఒక టాన్సిల్ పెద్దగా తయారవడంతో కొండ నాలుక, ఇతర భాగాలు మరోవైపుకు నెట్టుకుపోతాయి. ఇది పిల్లల్లోనూ పెద్దల్లోనూ

వీరిలో టాన్సిల్స్ పైన తెల్లగా పెరుగుతరక మాదిరిగా కనపడుతుంది. ఇది 4 వారాల పాటు ఇబ్బంది పెడుతుంది. జ్వరం, మింగడం కష్టం కావడం వంటి లక్షణాలు కనపడతాయి. వీరికి యాంటీబయాటిక్స్తో ఉపయోగం ఉండదు, కానీ టాన్సిల్స్ మరీ పెద్దగా అయ్యి శ్వాస ఇబ్బంది తయారైతే కొందరికి స్వల్ప మోతాదులో స్టీరాయిడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మరి ఇప్పటివరకు కొన్ని ఆసక్తికరమైన విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. మరి రేపే సమయం కితిరి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు ఉంటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ ఆర్జి హారిక.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆల్రేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆల్రేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
3: ఒక మంచి విత్తనాల పాదుని తయారు చేయడంలో కొంత శ్రమ ఉన్నమాట నిజమే, అయినా ఆ శ్రమకి విలువుంది. విత్తనాల పాదు చక్కగా తయారైతే దాదాపు గింజలన్నీ మొలకెత్తుతాయి, మొలకలన్నీ ఒకే సైజులో ఉంటాయి. ఆ విధంగా అటువంటి మొలకల్ని నాటితే మీ పంట ఆరోగ్యంగా మొదలవడమే కాక పురుగులని, తెగుళ్ళని అరికట్టగలుగుతుంది. కూరగాయల నాసిరకం విత్తనాలని నాటడానికి అలవాటు పడిన రైతులు నాణ్యమైన విత్తనాలని మొదటిసారి వాడుతున్నప్పుడు ఎక్కువ విత్తనాలని వాడతారు. దాంతో సన్నగా మరీ పొడవుగా ఎదిగిన మొలకలు ఎక్కువగా వచ్చి నాటుతున్నప్పుడు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. ఇదొక సమస్య. ఈ వీడియోలో బలమైన, ఆరోగ్యవంతమైన మొలకలని ఇవ్వగల మిరప విత్తనాల పాదుని తయారు చేయడాన్ని నేర్చుకుందాం. మంచి విత్తనాల పాదు తయారీ నాణ్యమైన విత్తనాలతో మొదలవుతుంది. రోగ నిరోధక శక్తి గల రకాల విత్తనాలని వాడాలి. ఏ రకాల విత్తనాలని వాడాలని మీ ఎక్స్టెన్షనిస్ట్ ని గాని, మీరు నమ్మే విత్తనాల డీలర్ ని గాని అడగాలి. దక్షిణ బెనిన్లోని గ్రాండ్ పోపోకి చెందిన రీటాగ్నా బడి తన విత్తనాల పాదులోని విత్తనాలని కీటకాలు తినేయకుండా ఏం చేస్తుందో చూద్దాం.
4: బూడిద తీసుకుని మట్టి బెడ్డలు అవి లేకుండా మెత్తటి బూడిద మిగిలేలా బాగా జల్లిస్తాం. దాన్ని విత్తడానికి ముందు విత్తనాలతో కలుపుతాం. ఈ బూడిద విత్తే వరుసల్లో చల్లితే కీటకాలు విత్తనాల్ని తినవు. బూడిద వాసన పురుగుల్ని తరిమివేస్తుంది.
3: మీకు చిన్న పొలం ఉండి అందులో మిరప పంట వేయాలనుకుంటే వ్యవసాయ డీలర్ నుంచి సీడింగ్ ట్రేలని కొనవచ్చు. ఈ ట్రేలని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెద్ద పొలాలకైతే విత్తనాల పాదులు చేసి మిరప విత్తనాలని వాటిలో విత్తడం మంచిది. మొలకలకి నీళ్లు ఎక్కువ కావాలి కాబట్టి విత్తనాల పాదుని నీటి వనరుకి దగ్గరలో ఏర్పాటు చేయాలి. విత్తనాల పాదు మీరు

0: నాట్లు వేయబోతున్న పొలానికి దగ్గరలో ఉంటే నాట్లు వేసే సమయంలో పని తేలికవుతుంది. ఫిలిప్ హౌజు వివరిస్తున్నట్లుగా విత్తనాల పాదులు చేయబోతున్న స్థలాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి.
1: మట్టిలో ఉండే వేళల్లో వేటిలో నుంచి పరాన బక్కులు వస్తాయో మనం చెప్పలేం, కాబట్టి మట్టిని తిరగదోడితేనే అందులోని వేళ్లన్నీ పోతాయి.
0: విత్తనాల పాదుని మీటర్ వెడల్పున చేస్తే అందులోకి వెళ్లకుండా బయట నుంచే మొలకలని సరిచేస్తుండవచ్చు. విత్తనాల పాదుని మీకు కావలసినంత పొడవుగా చేసుకోవచ్చు. వర్షపు నీళ్ళకి విత్తనాలు కొట్టుకుపోకుండా పాదుని సమం చేయాలి. ఏటవాలుగా ఉన్న భూముల్లో చిన్న పాదులైతే కొట్టుకుపోవడం తగ్గుతుంది. విత్తే ముందు పాదుని బాగా తడపాలి. నాసిక ఇసుక ఎక్కువగా ఉండే తన పొలంలో విత్తనాల వరుసలు చేసే ముందు ఫిలిప్ కోళ్ల పెంటలని కూడా ఒక పొరగా

0: అందుకే గబ్బిలాల గుద్దల కోసం వెతుకుతాను.
1: విత్తనాల పాదులో ఒక కర్రతో తక్కువ లోతు వరుసలు చేయాలి. ఈ వరుసలు పాదు పొట్టి వైపుకి సమాంతరంగా ఉండాలి. వాటి మధ్య 15 సెంటీమీటర్ల ఎడం ఉండాలి. ఒక్కో వరుసలో కొన్ని విత్తనాలు వేయాలి. మంచి విత్తనాలైతే దాదాపు ప్రతి విత్తనము మొలుస్తుంది, కాబట్టి వేసిన విత్తనాలకి మధ్య ఎడం ఉండాలి. ఎక్కువ విత్తనాలు వేయవద్దు, వాటి వల్ల పొడవుగా పల్చగా బలహీనంగా ఎదిగే మొలకలు ఎక్కువగా మొలుస్తాయి. కూరగాయల విత్తనాలు చాలా వరకు చిన్నవే ఉంటాయి, కాబట్టి వాటిని ఉపరితలానికి దగ్గరలో విత్తాలి. విత్తనాలని కప్పేలా మెత్తటి మట్టిని పైన చల్లాలి. విత్తిన తర్వాత మళ్లీ నీళ్లు పెట్టాలి. విత్తనాల పాదుని గడ్డితో గాని తాటాకులతో గాని కప్పితే చెమ్మ నిలిచి ఉంటుంది. పెద్దగా వాన కురిసినా సాగునీళ్ల ప్రవాహం వచ్చినా విత్తనాలు కొట్టుకుపోవు.
2: నాట్లు వేసే చోట చెదలుంటే గడ్డిని ఆ మట్టి మీద పరవకూడదు, పరిస్తే చెదలు మీ నర్సరీని పాడు చేయగలవు.
1: విత్తనాల పాదుకి రోజుకి 2 సార్లు నీళ్లు పెట్టాలి. దాదాపు 8 రోజుల తర్వాత మిరప మొలకలు వస్తాయి. మొలకలు పెరుకు రాకుండా మల్చిని జాగ్రత్తగా తొలగించాలి. మొలకలు క్రమేపీ ఎండకు తట్టుకునేలా మార్టిన్ ఒక కప్పుని ఏర్పాటు చేస్తాడు. వారానికోసారి కొన్నేసి తాటాకులను తొలగిస్తూ నాట్లు వేసే సమయానికి మొలకలు బలంగా అయ్యేలా చూస్తాడు. వర్షాకాలంలో మిరప మొలకలు 2-3 వారాలవైతే వాటిని నాటవచ్చు. మొలకలు ఎండాకాలంలో ఎక్కువ బాధపడతాయి, కాబట్టి 4 వారాల వయసు వచ్చాక నాటాలి. విత్తనాల పాదుని ఎలా తయారు చేయాలో తెలిసింది కాబట్టి చేపట్టవలసిన ఇతర చర్యలేమిటో చూద్దాం. మొలకలని బలంగా చేయడానికి ఫిలిప్స్ వాటి వరుసల మధ్య చిన్న వరుసల్ని తవ్వుతాడు. ఈ చిన్న వరుసల్లో వారానికోసారి కోళ్ల పెంటని చేర్చుతాడు. తాజా పెంట తగిలితే విత్తనాలు మాడిపోవచ్చు, కాబట్టి అది విత్తనాలకి తగలకుండా అలా అరికడతాడు. ఇదివరకు మీ పంట నెమటోడ్లు రోగాల బారిన పడి ఉంటే పొలాన్ని శుభ్రం చేయడానికి అనేక పద్ధతులున్నాయి. క్రిముల్ని చంపడానికి చాలా పద్ధతులు వేడిని వాడతాయి. ఎండిన పంట అవశేషాలని విత్తనాల పాదు మీద కాల్చవచ్చు. లేదా గ్రాండ్ పోపోకి చెందిన బాసిల్ అగ్బాగ్లీ చెప్తున్నట్లు ఇంకా సమర్థవంతమైన పద్ధతిని వాడవచ్చు.
0: విత్తనాల పాదును చేసి ఒక పీపాని కాస్తాం. అందులో ఇసుక ఎరువుని కలిపి వేస్తాం. ఆ మిశ్రమాన్ని కాసేపు వేడెక్కనిచ్చి దాని పాదు మీద జల్లుతాం. విత్తే ముందు నీళ్లలో తడుపుతాం.
1: మట్టిని అప్పుడప్పుడు తిరగదోడితే వేడి మట్టి లోపలకంతా చేరి క్రిముల్ని చంపుతుంది. మట్టి ముట్టుకోలేనంతగా వేడెక్కాలి. వేడి మట్టిని పాదు మీద పొరగా వేయాలి. దాంతో కిందనున్న మట్టి కూడా వేడెక్కి అందులోని క్రిములన్నీ పోతాయి. అరగంట తర్వాత కిందనున్న మట్టి చల్లబడిందేమో చూడాలి. వేడికి మిరప విత్తనాలు మాడిపోకుండా ట్రేస్ చేసి విత్తే ముందు పాదుకి నీళ్లు పెట్టాలి. విత్తనాలు అంటుకుపోకుండా బాసిల్ ఒక గిన్నెలో విత్తనాలని అంతే మొత్తంలో జల్లించిన ఇసుకని కలుపుతాడు. విత్తేటప్పుడు అంటుకున్న విత్తనాలని వేరు చేస్తాడు. దానివల్ల ప్రతి విత్తనానికి బలమైన మొలకగా ఎదగడానికి తగినంత ఎడం ఏర్పడుతుంది. విత్తనాల వరుసల మీద శుభ్రపరిచిన మట్టి ఎరువులని పల్చని పొరగా పోయాలి. క్రిములే కాక ఇతర ప్రాణులు కూడా మీ విత్తనాలని నాశనం చేయగలవు. పురుగుల నుంచి జంతువుల నుంచి విత్తనాలని కాపాడాలి. గొంగలి పురుగులు, గొల్లభామలు, కోళ్ళు, మేకలకి మీ విత్తనాల పాదులో మహాప్రీతిగా మేస్తాయి. విత్తనాల పాదుని రోజుకి ఒకసారైనా తనిఖీ చేయాలి. అవి చిన్నవి కాబట్టి కీటకాలని ఒక్కోసారి చేత్తోనే తీసేయవచ్చు. విత్తనాల పాదు మీద ఒక జాలిని కడితే రాత్రి పగలు రక్షణ ఏర్పరిచే సాధనంగా పనికొస్తుంది. ఏవి లోపలికి చొరబడకుండా దాన్ని సరిగ్గా మూయాలి. మనం నేర్చుకున్నది ఒకసారి చూద్దాం. విత్తనాల పాదుని నీళ్ల అందుబాటుకి దగ్గరలో ఏర్పాటు చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలని వాడాలి. మొలకల్ని తేలిగ్గా చేరడానికి వీలయ్యేలా విత్తనాల పాదు వెడల్పు మీటర్ ఉండేలా చూసుకోవాలి. 15 సెంటీమీటర్ల ఎడంలో వరుసలు చేయాలి. దగ్గర దగ్గరగా ఎక్కువ విత్తనాలని నాటవద్దు. దానివల్ల మొలకలు మరీ పొడవుగా బలహీనంగా ఎదిగి నాట్లు వేసినప్పుడు తేలికగా విరిగిపోతాయి. విత్తనాల పాదు మీద గడ్డి గాని తాటాకులు గాని ఇతర మల్చ్ గాని పరిస్తే ఎండావానల తాకిడి నుంచి కాపాడవచ్చు. విత్తనాల పాదుకి పైన ఒక జాలీని కట్టి పురుగులు జంతువుల బారి నుంచి విత్తనాలని కాపాడవచ్చు. సరైన దశలో మొలకల్ని నాటాలి. బలమైన ఆరోగ్యమైన మొలకలే

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీబోడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: చెవి పోట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్న పిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
1: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసెటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స
1: ఆదిత్య ఇఎన్టి కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
0: మీకు నచ్చే, మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
0: ఫోన్ 7738351695.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సిపి, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665585773.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
3: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
4: శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లిసనర్స్, ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా నౌకాయానం గురించి తెలుసుకుందామండి. భారతదేశ నౌకాయాన సామర్థ్యం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రథమ స్థానంలోనూ, ప్రపంచంలో 18వ స్థానంలోనూ ఉందండి. అయితే మన దేశం 1992 డిసెంబర్31 నాటికి 430 నౌకలతో 6.275 MGRT నౌకా సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే మన దేశంలో ప్రస్తుతం 55 షిప్పింగ్ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రభుత్వ రంగ సంస్థ అన్నమాట. 1958 మిర్చెంట్ షిప్పింగ్ చట్టం ద్వారా ఏర్పడిన నేషనల్ షిప్పింగ్ బోర్డ్ నౌకాయాన విషయంలో ప్రభుత్వానికి సలహాలు ఇస్తుందండి. ఈ ఇండియన్ నేషనల్ షిప్పింగ్ క్లాసిఫికేషన్ సొసైటీ 1975 మార్చిలో నెలకొల్పబడింది. అయితే ఇది ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ దగ్గర రిజిస్టర్ చేయించుకున్న నౌకల వర్గీకరణకు, నౌకా నిర్మాణంలో ప్రమాణాలను, నమూనాల రూపకల్పనకు, నౌకాయానంలో పరిశోధనకు తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ ప్రధాన కేంద్రం ముంబై అండి. అయితే దీని శాఖలు ముంబై, కలకత్తా, విశాఖపట్టణం, చెన్నై, కొచ్చిన్, గోవా, పూనా, రూర్కెలా, తిరుచిరాపల్లి, కాండ్లా, ఢిల్లీలో ఉన్నాయి. అయితే ఈ నౌకా కంపెనీలన్నీ ఇండియన్ రిజిస్టర్ ఆఫ్ షిప్పింగ్ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నౌక నిర్మాణం గురించి తెలుసుకోవాలంటే మన దేశంలో 4 ప్రధాన నౌక నిర్మాణ కేంద్రాలు అనేవి ఉన్నాయండి. ఒకటేంటంటే హిందుస్థాన్ షిప్ యార్డ్, అది విశాఖపట్నంలో ఉంది. ఇక రెండోది గార్డెన్ రీచ్ వర్క్షాప్స్, ఇది కోల్కతాలో ఉందండి. ఇక మూడోది అయినటువంటి మస్గన్ డ్యాక్స్, ఇది ముంబైలో ఉంది. ఇక నాలుగోది కొచ్చిన్ షిప్ యార్డ్, ఇది కొచ్చిన్ దేశంలో కలదు. ఈ 4 నౌక నిర్మాణ కేంద్రాలు అనేవి ప్రభుత్వ రంగ సంస్థలుగా చెప్పుకోవచ్చు. ఇక నౌకాశ్రయాలు, ఇక మన దేశంలో 11 ప్రధాన నౌకాశ్రయాలు, 139 చిన్న ఓడరేవులు ఉన్నాయి. అయితే ప్రధాన నౌకాశ్రయాల నిర్వహణను కేంద్ర ప్రభుత్వం చూస్తుంది, చిన్న ఓడరేవుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలు అనేవి చూస్తాయండి. ఇప్పుడు పౌర విమానయానం అంటే ఏంటో తెలుసుకుందాం. మన దేశంలో పౌర విమానయానాన్ని క్రమబద్ధం చేసే కేంద్ర ప్రభుత్వ శాఖ సివిల్ ఏవియేషన్, టూరిజం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అన్నమాట. ఇక డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కార్యాలయం పౌర విమానయానాన్ని నియంత్రిస్తూ ఉండడం జరుగుతుంది. ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా మన దేశంలో ఉన్న 5 అంతర్జాతీయ విమానాశ్రయాలను నిర్వహిస్తూ ఉంటుందండి. మన దేశంలో ఉండేటువంటి ముంబై, ఢిల్లీ, కోల్కతా, మద్రాస్, తిరువనంతపురంలు అంతర్జాతీయ విమానాశ్రయాలుగా చెప్పుకోవచ్చు. ఇక 1986 జూన్1 ఏర్పడిన నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీ సురక్షితమైన, సమర్థవంతమైన విమానయాన సర్వీసులను ప్రయాణికులకు అందించే బాధ్యతను వహిస్తుందండి. అయితే దేశీయ విమానాశ్రయాల సివిల్ ఎన్క్లేవ్ను నిర్వహించే బాధ్యత కూడా ఈ సంస్థ మీదనే ఉంటుంది. ప్రస్తుతం ఈ సంస్థ 88 దేశీయ విమానాశ్రయాలను, 28 సివిల్ ఎన్క్లేవ్లను నిర్వహిస్తుంది. అంతేకాక అలహాబాద్, కోల్కతాల్లో 2 విమానయాన శిక్షణా కేంద్రాలను కూడా నిర్వహిస్తోంది. మన దేశ విమానయాన సర్వీసులు ప్రధానంగా 5 రకాల సంస్థలు నిర్వహించడం జరుగుతోంది. అయితే అవేంటంటే ఎయిర్ ఇండియా, రెండోది ఇండియన్ ఎయిర్లైన్స్, మూడోది వాయుదూత్, 4 పవన్ హంస్, 5 ప్రైవేట్ ఎయిర్ ట్యాక్స్ సర్వీసులు. ఈ ఎయిర్ ఇండియా అనేది అంతర్జాతీయ విమాన సర్వీసులను నిర్వహించడం అనేది జరుగుతోందండి. అయితే మన దేశానికి 67 దేశాలతో పరస్పర విమానయాన సంబంధాలు అనేవి ఉన్నాయి. ఈ సంస్థకు 23 విమానాలు కూడా ఉన్నాయి. ఇక రెండోదైనటువంటి

0: ఇండియన్ ఎయిర్లైన్స్ అనేది దేశీయ విమాన సర్వీసుల్లో 8 పొరుగు దేశాలకు అంటే పాకిస్తాన్, మాల్దీవులు, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి విమాన సర్వీసులను నిర్వహిస్తోంది. అయితే ఈ సంస్థకు 57 విమానాలున్నాయి. ఇక మూడవది అయినటువంటి వాయుదూత్, ఇది చిన్న చిన్న పట్టణాల మధ్య విమాన సౌకర్యాలను కల్పిస్తోందండి. ప్రధానంగా ఇది ఈశాన్య భారతదేశానికి విమాన ప్రయాణ సౌకర్యాలను కల్పిస్తోంది. ఈ వాయుదూత్ ఆధ్వర్యంలో పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఏవియేషన్ విమానాల మీద నుండి పురుగుల మందులు, విత్తనాలు చల్లే కార్యక్రమాలు చేపడుతోంది. ఈ వాయుదూత్ ఆధ్వర్యంలో 16 విమానాలు, 36 స్టేషన్లకు విమాన సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. లిజనర్స్, మరి మన భారతదేశంలో 127 విమానాశ్రయాలు ఉన్నాయండి. అయితే వీటిలో అంతర్జాతీయ విమానాశ్రయాలు 15, దేశీయ విమానాశ్రయాలు 87, 25 డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి. ఇక 2005లో 170 విమానాలనేవి ఉండేవి. ఇప్పుడు ఆ సంఖ్య 312 పెరిగిందండి. సంవత్సరాంతానికల్లా ఈ సంఖ్య అనేది 370 పెరుగుతుంది. ఇక విమానయానంలో చైనా, అమెరికా తర్వాత అగ్రస్థానం భారతదే. లిజనర్స్, మరి ఇంతవరకు ఎన్నెన్నో విజ్ఞానపరమైన అంశాలను మీకు అందించే ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమం ద్వారా మనకు తెలియని ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నా కదండి. మరికొన్ని అంశాలతో రేపటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ సెల్ నంబర్ 6304327391.

శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.

పళ్ళ నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్ళపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్.

0: இது விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் ஹலோ லிசனர்ஸ், குட் மார்னிங். நீர் வந்துனாரு இது விஷ்ணு 90.4. வெல்கம் டு அதி சங்கதி. மரி லிசனர்ஸ், నదికి భారతీయ సంప్రదాయంలో ఎంతో ప్రత్యేకత ఉంది కదండి. నదిని పవిత్రమైనదిగాను దేవతాస్వరూపంగాను పూజిస్తూ ఉంటాం. మరి అలాంటి నదికి మరింత ప్రత్యేకతను జోడిస్తూ నదిలోనే 1000 శివలింగాలు కొలువయ్యాయి ఓ చోట. అభిషేక ప్రియుడైన శివుడికి అక్కడ నిత్యం అభిషేకమే. 100 కుండలో 1000 కుంభాలు కాదండి, ఏకంగా 100,000 బిందెల నీళ్లతో ఆయనకు నిత్య స్నానాలే. ఎందుకంటే అక్కడ శివుడు ఏకంగా నదిలోనే కొలువయ్యాడు. మరి ఆ అద్భుత ప్రదేశమే కర్ణాటకలోని సహస్రలింగ. మరి ఈ ప్రదేశం గురించి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం.
1: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
2: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
1: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
2: వెర్టిగో టెనిటస్ అలర్జీ సెరిసిటీ స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
1: ఆదిత్య ఈఎన్టీ కేర్ స్పందన హాస్పిటల్ బిల్డింగ్ జేపీ రోడ్ భీమవరం.
3: వెల్కమ్ బ్యాక్ టు ది సంగతి. మరి లిజనర్స్, కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా సిర్సి మండలంలోని ఓ ప్రదేశమే సహస్రలింగండి. సిర్సి తాలూకా కేంద్రం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. సిర్సి ఎల్లాపూర్ రోడ్లోని హల్గోల్ వద్ద దిగి దాదాపు 2 కిలోమీటర్లు నడిస్తే ప్రకృతి రమణీయతతో అలరారే సహస్రలింగాన్ని చేరుకోవచ్చట. అక్కడ పచ్చని చెట్ల మధ్య సల్మల నది ప్రవహిస్తూ ఉంటుందండి. ఒడ్డు దగ్గరికి వెళ్లి చూస్తే ఆ నది అడుగున ఉన్న రాళ్ల నిండా నందితో సహా చెక్కిన 100 శివలింగాలు నీళ్ల మధ్య దర్శనమిస్తాయి. వర్షాకాలంలో నది నిండుగా ఉన్నప్పుడు కాకుండా నీటి ఉధృతి తక్కువగా ఉండే రోజుల్లో అయితే నది అడుగు భాగంలో అక్కడక్కడ విసిరేసినట్లుండే నల్లని రాళ్ల మీద ఉండే శివలింగాలను స్పష్టంగా చూడవచ్చట. ఇక్కడ 1000కి పైగా శివలింగాలు కొలువవడంతో ఈ ప్రాంతానికి సహస్రలింగంగా పేరు వచ్చిందండి. మరి లిజనర్స్, ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేసింది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: శ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334022.
2: వెల్కమ్ బ్యాక్ టు అది సంగతి. మరి లిజనర్స్, ఇంద్రలింగాలు ఈ నదీ ప్రవాహంలోని రాళ్ల మీదకు ఎలా వచ్చాయి అనే విషయం మీద సరైన స్పష్టత లేకపోయినప్పటికీ, అప్పట్లో సిరిసి ప్రాంతాన్ని పాలించిన విజయనగర రాజు సదాశివరాయలు గారు ఈ శివలింగాలను చెక్కించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారండి. సామ్రాజ్య వారసుడి కోసం రాజు వీటిని చెక్కించాడని చెబుతారు. ఇన్ని శివలింగాలు ఒక్కచోట కొలువైన ఈ ప్రాంతం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిందండి. గంగవల్లి నదికి ఉపనది అయిన సెల్మలలో వానాకాలం తర్వాత నీటి ఉధృతి నెమ్మదిస్తుందట. శివరాత్రి పర్వదినం రోజున వివిధ ప్రదేశాలకు చెందిన వేల మంది భక్తులు ఈ ప్రాంతాన్ని దర్శించుకుని ఇక్కడ శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. ప్రకృతి రమణీయతకు నెలవుగా ఉన్న ఈ ప్రాంతానికి నవంబర్ నుంచి మార్చి మధ్యకాలంలో వెళ్తే శివలింగాలను దర్శించడంతో పాటు ఈ వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. విన్నాను కదా లిజనర్స్, మరి ఈరోజు మన అది సంగతి కార్యక్రమంలోని ఓ మంచి విషయం గురించి, ఇంకా మరి రేపు ప్రసారం అయ్యే మన అది సంగతి కార్యక్రమంలో ఇంకా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం, సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే నందిని.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎంట్రోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు మాస్ టైం పాస్. మరి రోజు మీతోటి సరదా సరదాగా మాట్లాడడానికి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేయడానికి వచ్చేసాను నేను మీ ఆర్జే నందిని. మరి మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే మీ డైల్ చేయాల్సిన నెంబర్

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
3: శ్రీ గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, DMLT, DANS, GNM, DOA, BSc నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
4: ఆఫ్టర్ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మాస్టర్ టైం పాస్. ఓకే లిసనర్స్, మరి మన ఫస్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో.
5: హలో మేడం.
4: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
5: నేను కొప్పురావు శ్రీనివాసరావు అండి, భీమవరం శంకరపద్య గారి వీధి నుంచి మాట్లాడుతున్నాను.
4: ఓకే శ్రీనివాసరావు గారు, ఎలా ఉన్నారండి?
5: బాగున్నాం సార్ మేడం.
4: మీరు భీమవరంలో ఉన్నారు, నేను భీమవరం, సేమ్ సేమ్.
5: థ్యాంక్ యూ.
4: ఓకే అండి, మరి ఈరోజు టాపిక్ వచ్చేసి వరల్డ్ చాక్లెట్ డే.
5: వరల్డ్ చాక్లెట్ డే అండి.
4: ప్రపంచ చాక్లెట్ దినోత్సవం.
5: చెప్పండి.
4: మరి చెప్పండి, మీకు ఇష్టమైన చాక్లెట్స్ ఏంటి?
5: మాకు ఓల్డ్ అంటే, నేను 1968 పుట్టానండి.
4: అబ్బో, అప్పుడు పుట్టారా?
5: శంకరంకటేశ్వర హాస్పిటల్ లో పుట్టాను.
4: అయితే మీరు చాలా చాక్లెట్ రకాలు చూసుంటారే.
5: అవునండి, గోల్డ్ స్పాట్ చాక్లెట్, న్యూట్రల్ చాక్లెట్ అండి. అందులో న్యూట్రన్ కంపెనీ వాళ్ళది న్యూట్రల్ చాక్లెట్ అంటే చాలా ఇష్టం అండి.
4: ఓకే,
5: ఎందుకంటే అది మామూలుగా టాబ్లెట్ టైప్ లో ఉంటది, కొద్దిగా 10 గ్రాములు ఉంటది సైజు.
4: 10 గ్రాములు?
5: 10 గ్రాములు ఉంటది, 5 పైసలు అండి ఆ రోజుల్లో.
4: 5 పైసలా?
5: 5 పైసలకి కూడా మంచి క్వాలిటీ ఇచ్చి చాక్లెట్ నిండా నెయ్యి పోసేవారు, నెయ్యితో చాక్లెట్ చేసేవారు.
4: అబ్బా,
5: ఆ చాక్లెట్ అసలు తినుంటే మీరు ఏ చాక్లెట్ తినబుద్ది అది.
4: అబ్బా, మాకు ఛాన్స్ లేదే. ఇప్పుడు
5: ఇప్పుడు రావట్లేదండి, న్యూట్రన్ కంపెనీ వాళ్ళు తీసుకున్నట్టున్నారు, ఆ చాక్లెట్ రావట్లేదు. అప్పుడు రూపాయికి 20 చాక్లెట్లు అండి.
4: రూపాయికి
5: మిరపకాయ బజ్జీలు కూడా 20నండి. అవునండి, అది నేను తిన్న చాక్లెట్ అది 1975 తిన్నాను.
4: 75లో ఏమైనా తింటారా అంటే ఈ జనరేషన్?
5: ఇప్పుడు ఈ జనరేషన్ అయితే నాకు 5-స్టార్ చాక్లెట్ బాగా ఇష్టం అండి.
4: 5-స్టారా?
5: అవునండి, 5-స్టార్ చాలా టేస్ట్ గా ఉంటది. కానీ డైరీ మిల్క్ అంటారు, కానీ డైరీ మిల్క్ అంతా కూడా స్మూత్ గా మెత్తగా పళ్ళు లేని వాళ్ళకి అయితే దిగిపోద్ది. పళ్ళు లేని వాళ్ళకి అయితే చప్పరించవచ్చు, పళ్ళు ఉన్న వాళ్ళు అయితే 5-స్టార్ చాక్లెట్ తింటే ఆ టేస్ట్ ఆ తీయదను మళ్ళీ ఆ న్యూట్రల్ చాక్లెట్ లోనే కనిపిస్తుంది నాకు. అంత బాగుంటాయండి అవి. అయితే అప్పట్లో ఎగ్ చాక్లెట్ అని ఒకటి ఉండేదండి.
4: ఎగ్ చాక్లెట్?
5: కోడిగుడ్డు చాక్లెట్ అని, కోడిగుడ్డు సైజ్ లో ఉండేది అప్పట్లో.
4: కోడిగుడ్డు సైజ్?
5: అంతా పందారతోటే చేసేవారు. అది భీమవరం తాలూకా ఆఫీస్ ఎదురుకుండా నందా కిల్లి కొట్టు అని ఒకటి ఉందండి. నందా కిల్లి కొట్టులోనే దొరికాయి, 5 పైసలు అండి ఆ కోడిగుడ్డు చాక్లెట్ కూడా. 100 గ్రాముల బరువు ఉంటదండి ఆ చాక్లెట్.
4: ఓహో,
5: ఆ 100 గ్రాముల చాక్లెట్ 5 పైసలు 10 పైసలు అండి.
4: Great.

0: అవి కొరుక్కొని కొరుక్కొని కొరుక్కొని తింటే గంట పట్టేదండి ఆ చాక్లెట్. ఆ చాక్లెట్ ఇప్పుడు మళ్ళీ కనిపించవు.
1: అవునండి,
0: అంత బాగుండేయండి.
1: ఓకే, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
0: నేను సీనియర్ ఎన్టీఆర్ పార్టీ అండి.
1: ఓకే, మూవీ మూవీ అండి.
0: మూవీ జస్టిస్ చౌదరిలోంచి న్యాయానికి చట్టానికి కళ్ళు అనే సాంగ్ ఉంది కదండి.
1: ఓకే అండి, మరి
0: ఆ సాంగ్ అంటే బాగా ఇష్టం అండి.
1: ఓకే, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: బొండాడ శ్యామ సుందర్ గారికి, ఒబిలిశెట్టి శ్రీనివాస్ గారికి, కోరికొండ శ్రీనివాస్ గారికి, జూలూరు శ్రీనివాస్ గారికి హాయ్ చెప్పండి.
1: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

కన్న కొడుకునే కాదని నేను కన్నీటిని దిగమింగుతున్నది ఎందుకోసం? ఎందుకోసం? దహించినది ధర్మం కనుక, సహించాలి అది సత్యం కనుక.

0: ಇಚ್ಚಿನ ತೀರ್ಪು.
1: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ వినేశాం కదా. మరి మన నెక్స్ట్ కాలర్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో,
2: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మేడం, కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన గ్రామం హరినాథ్ రెడ్డి మేడం. బాగున్నారు మేడం?
1: మేము చాలా బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు?
2: వర్షం కోసం ఎదురు చూస్తున్నాం మేడం, చల్లటి గాలిలో ఉన్నాము, అంతేగాని వర్షం రావడం లేదు.
1: అయ్యయ్యో, అసలు మీరు ఇక్కడ ఉండాల్సింది, వర్షం మామూలుగా పడట్లేదండి.
2: అదే మేడం, మాకు కూడా పంపించండి మేడం.
1: నేనైతే పంపిస్తానండి, మీరు రెడీగా ఉండండి.
2: కొరియర్ లో పంపిస్తారా, అదే ఎట్లా పంపిస్తారు మేడం?
1: ఏది ఫాస్ట్ చెప్పండి, దానికి పంపిస్తా. ఓకే మరి చెప్పండి, ఈరోజు టాపిక్
2: మేడం విన్నాను మేడం.

0: మీకు విజయ మేడం గారికి డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా నమస్కారాలు మేడం.
1: ఓకే అండి.
0: మధ్యాహ్నం కథానికి కూడా విన్నాము 1 గంటకు. డైలీ ఉంటారు మేడం కథానికలు, డైలీ ఉంటాను మేడం. ఇష్టం మేడం నాకు కథానికలు అంటే కూడా.
1: కథలు చెప్తారా అయితే?
0: లేదు మేడం, చెప్పను, వింటాను మేడం.
1: వింటారా?
0: అప్పుడు మా అవ్వ చెప్పేవాళ్ళం మేడం, అవ్వతో చెప్పించుకునే పండుకునే వాళ్ళం మేడం.
1: మీరు ఆ జనరేషన్ అనమాట.
0: అవును మేడం, 66 మేడం అండి. ఇప్పుడు నాకు
1: 66 అండి.
0: అవును మేడం.
1: మీ వాయిస్ అస్సలు తెలియట్లేదు.
0: అవును మేడం, 66. కానీ అప్పట్లో మా వాళ్ళు కథలు చెప్పుకుని పండుగ కాదు మేడం, మిద్దె మీద చల్లగా తిని ఎన్నెలకి మంచి మంచి రాజు కథలు చెప్పేవాళ్ళు మేడం అప్పుడు.
1: అయితే చెప్పండి, మీరు కూడా ఆ కాలానికే చెందినవాళ్ళు కదా. మరి మీకే చాక్లెట్స్ ఇష్టం
0: మేడం? చాక్లెట్ అంటే మేమేమి అప్పుడు అంటే తక్కువ అంటే సొంటి పప్పర్మెంట్లు చాక్లెట్ ఎప్పుడో తినేవాళ్ళు మేడం.
1: పప్పర్మెంట్ నాకు తెలుసండి.
0: సొంటి పప్పర్మెంట్లు అంటే మేడం అప్పుడు చాలా మంది జ్వరం వస్తే కూడా తినేవాళ్ళు మేడం. అవును మేడం, జ్వరం కూడా తగ్గిపోతుండే మేడం. అక్కడ మంచి మేడం, మంచి టేస్ట్ అంటే ఇప్పుడు లేవు మేడం. అప్పుడు మేడం ఇట్లా జ్వరం వచ్చింది, ఏదైనా జలుబు చేసింది అంటే సొంటి పప్పర్మెంట్ ప్రత్యేకంగా తెప్పించుకొని తినేవాళ్ళు మేడం.
1: మీరు కూడా అంతే అనమాట.
0: అవును మేడం, అవును మేడం, తిన్నాం మేడం. కానీ అప్పుడు అవుట్కే పోతుండే మేడం, ఇప్పుడు ఇంజక్షన్ చేసుకోవాలా. ఏమైనా జలుబు చేసిందంటే ఇంజక్షన్ చేసుకోవాలా. అప్పుడు ఏమన్నా ఇట్లా పప్పర్మెంట్లు తిని పసుపు పాలు తాగి ఇట్లా ఇట్లా మనం తింటే కూడా పోయేవి మేడం.
1: పోయేవా?
0: అవును మేడం, మా కాలంలో టమాటో చారు అయితే కూడా పోయేవి మేడం. జ్వరాలు గిరాలు ఆరోగ్యం బాగుండేది మేడం.
1: అది కూడా ఇప్పుడు ఉంటే బాగుండేది.
0: ఇప్పుడుంటే బాగుండేది మేడం, కానీ ఆశిస్తాము, అది రావడం లేదండి మేడం. కోరుకుందాం మేడం. శంకర్ దాదా MBBS మేడం సినిమా పేరు.
1: ఓకే, ఆ మూవీ నుంచి?
0: అందులో నుంచి చైలా చైలా అయిన పాట ఉంటుంది మేడం.
1: ఓకేనండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, ప్రత్యేకంగా వింటున్న అందరి కోసం మేడం. మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలతో. మీ ఈ పాట మీకోసం కూడా మేడం.
1: మా కోసం?
0: అవును మేడం, ఎందుకంటే మీరు బాగుండాలి మేడం. మీరు బాగుంటే మేము 100 మంది బాగున్నట్టు మేడం.
1: మీరు అంటే మమ్మల్ని ఆదరిస్తారు కాబట్టి మేము బాగుంటాం.
0: అవును మేడం, అవును మేడం, ఎందుకంటే మేము బాగుండాలని కోరుకుంటాం చూడు మేడం. నిజంగా అంటే ఎందుకంటే మేము ఆరు, మీరు ఒక్కరు మేడం, మేము 100 మంది ఉంటాం మేడం. అట్లా మీ ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మేడం, అందరికి కూడా నమస్కారాలతో. ఈ పాట అందరికోసం మేడం, ధన్యవాదాలు మేడం.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్.
2: ప్రేమ గురించి నాకేం తెలుసు, లైలా మజ్నులకు తెలుసు, పారు దేవదాసులకు తెలుసు, ఆ తర్వాత తమకే తెలుసు. ఇదిగో తమ్ముడు, మనకి ఓ లవ్ స్టోరీ ఉందమ్మా, వింటావా?

అమ్మాయి మీద ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, ఆ అమ్మాయి నాకే సొంతం అనుకున్నాను. కానీ ఒకరోజు ఏం జరిగిందో ఏమో తెలియదు, ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది.

0: తేమైంది?
1: తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది.
2: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మనం నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
3: హలో, నమస్తే అమ్మా.
2: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: జోస్గా మాట్లాడుతున్నావు. నేను జోస్గానే మాట్లాడుతున్నాను. మీ బొడ్డేటి జగన్నాథరావు, విశాఖపట్నం జిల్లా చింతల అగ్రహారం.
2: ఓకే జగన్నాథరావు గారు, ఎలా ఉన్నారండి?
3: నేనైతే బాగున్నానమ్మా. మీ కార్యక్రమం కూడా చాలా జోస్గా చేస్తున్నారు.
2: జోస్గా జరుగుతుందా? ఓకే, ఇంతకు నా పేరు చెప్పండి.
3: అమ్మా,
2: నా పేరు చెప్పండి.
3: పేరు నేను మర్చిపోయాను, కానీ ఎక్కువ మన మాటలు మాత్రం ఎప్పుడు వింటుంటానరా.
2: ఓకే ఓకే. ఆహా, నా మాటలు గుర్తున్నాయంటే చాలండి.
3: ఎప్పుడు ఇద్దరం చాలా సార్లు మాట్లాడుకున్నాం.
2: అదే కదా, రెండు నన్ను మర్చిపోయారా?
3: లేదు లేదు, మర్చిపోలేదు. వాయిస్ ఎప్పుడు పరిచయం, పేరుతోనే ఉంది, ఎప్పుడు బాగా పరిచయమైన.
2: చెప్పండి. చాలు చాలు, మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
3: లేదమ్మా, ఇప్పుడు అలా ట్రై చేశాను. అయితే అది టాపిక్ దాటిసింది. నేను కార్యక్రమంలో మీ మాటలు వింటున్నాను, అలా వింటూనే చేస్తున్నాను
2: అన్నమాట. టాపిక్ వచ్చేసి వరల్డ్ చాక్లెట్ డే.
3: చాక్లెట్ డే, ఓకే.
2: మరి మీకు ఇష్టమైన చాక్లెట్స్ ఏంటి? మీకు ఎవరైనా చాక్లెట్స్ ఇచ్చారా?
3: నాకు చాక్లెట్లు ఎవరు ఇవ్వలేదు, నేను ఎవరికి ఇవ్వలేదు.
2: అయితే నేను ఇస్తానండి.
3: నేను చాక్లెట్లకు దూరం అమ్మా.
2: తినరా?
3: తిన్నాను తిన్నాను. ఇప్పుడు కూడా మాది స్కూల్ అనమాట. నాకు బర్త్డే విషెస్ అయితే అందరూ చెప్పి ఖరీదైన చాక్లెట్లు అయితే తెచ్చిస్తారనమాట సార్లు అనేసి. సో అవాయిడ్ చేసేస్తాను అవి మాత్రం.
2: పిల్లలకి
3: ఇస్తాను మళ్ళీ అవి.
2: అయితే
3: చిన్నప్పుడు మాత్రం ఆశ, ఇప్పుడు చాక్లెట్లు ఉంటాయి కదా అలాంటివి అవి తినేవాడి.
2: చిన్నప్పుడు
3: ఆశ ఆశ.
2: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
3: అమ్మా, ఇది ఎల్లారేశ్వరి పాడింది, జోష్గా ఉంటది పాట. జీవితం చిత్రం లేదమ్మా.
2: జీవితం, ఓకే. ఆ మూవీ నుంచి,
3: ఓల్డ్ మూవీ అది జీవితం. అందులో మామిడి తోపుల్లోన మాపటి మాటేసి ఓలమ్మో ఓరు నాయనో అని సాంగ్ ఉంటది.
2: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
3: అమ్మా, ఈ పాట మన బండారు త్రిమూర్తుల గుప్తా గారికి, మరి దుర్గా మన దుర్గాడ మాణిక్యాలరావు గారికి, అలాగే నల్లమల్లి వెంకటరెడ్డి గారికి ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను.

0: ఈ పాట ఒక పక్క అవుతుంటే వీళ్ళు ముగ్గురు కూడా ఒకే రేంజ్ లో ఆ పాటకి డాన్స్ చేస్తారమ్మ వీళ్ళు.
1: అబ్బా
0: అందుకే ఈ ముగ్గురికి డెడికేట్ చేయమని మిమ్మల్ని కోరుతున్నాను నేను.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చంద్రలూరు కోడ మేడం. నా పేరు బండారు శంకరయ్య.
0: శంకరయ్య గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నా మేడం, మీరు బాగున్నారా?
0: మేము కూడా చాలా బాగున్నామండి. మరి ఈరోజు టాపిక్ విన్నారా?
1: లేదు మేడం, ఇప్పుడే పెట్టినా ఈ పనిలో ఉండి.
0: మరి టాపిక్ వచ్చేసి వరల్డ్ చాక్లెట్ డే అండి. చాక్లెట్ దినోత్సవం.
1: చాక్లెట్ దినోత్సవం.
0: మీకు ఇష్టమైన చాక్లెట్ ఏంటి?
1: అప్పుడు మేము పిల్లకాలప్పుడు 10 పైసలు ఎంత ఉంది, అది ఒక చాక్లెట్ మేడం. అది బాగా గుర్తులేదు, అబ్బాయి నెయ్యి చాక్లెట్ భలే ఉండేది.
0: అవునండి, ఫస్ట్ కాలర్ కూడా అదే చెప్పారు, బాగుంటది అంట కదా.
1: భలే ఉండేది అబ్బా, అది కాగితం ఓపెన్ చేస్తే నెయ్యి వాసన వచ్చేది.
0: 5 పైసలు అన్నారు ఆయన.
1: అంతే, అవును కరెక్ట్.
0: 5 పైసలేనా?
1: ఐదు పైసలు.
0: అసలు మీది కదా అదృష్టం, నెయ్యి తోటి చేసిన చాక్లెట్ తిన్నారంటే.
1: అయితే భలే స్మెల్ కూడా భలే ఉండేది మేడం.
0: మరి
1: చాక్లెట్ ఇప్పుడు అసలు ఇప్పుడు అన్ని ఏంటి ఏంటి వస్తా ఉన్నాయి
0: ఇంట్లో, ఏం ట్రై చేయలేదా? అంటే ఈ జనరేషన్ లో వచ్చే చాక్లెట్స్ ఏ ట్రై చేయలేదా?
1: లేదు మేడం,
0: అస్సలు లేదంటారా?
1: అప్పుడు అప్పుడైతే భలే తినేది అయ్యి, భలే ఉండేది. నోట్లు వేసుకుంటే మేడం సప్రస్తా ఉంటే కమ్మటి భలే ఉండేది.
0: కరిగిపోయేది అంటారా?
1: కరిగిపోయేది
0: భలే చెప్తున్నారు.
1: మీకు అంత గుర్తు చేసి నాకు తెలియదు.
0: ఓకే, మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: జీన్స్ సినిమా.
0: ఓకే, జీన్స్ మూవీ నుంచి.
1: కన్నులతో చూసేది గురువ అనే సాంగ్ వినిపించండి మేడం.
0: ఓకేనండి, తప్పకుండా. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: మా మిత్రులు బండార త్రిమూర్తి గుప్తా గారికి, పాలెం పోలయ్య గారికి, మా భావతి సోమనాథ జనార్దన్ కి, కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారికి మేడం.
0: ఓకేనండి, మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థాంక్స్ ఫర్ కాలింగ్.
2: గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగమ గమగ

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ ఇది వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్. సార్ సారీ, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం అశోక్ మేడం, మార్కాపురం మాది.
0: ఓకే అశోక్ గారు, ఎలా ఉన్నారండి?
1: మేడం బాగున్నాం మేడం.
0: మరి టాపిక్ విన్నారండి?
1: విన్నాను మేడం.
0: చెప్పండి.
1: ఈరోజు చాక్లెట్ డే మేడం. అయితే మేము ఏం చాక్లెట్ తిన్నాము అవి
0: ఏంటండి?
1: మేము ఏం చాక్లెట్ తిన్నామో అవి చెప్పాలి.
0: అంటే మీకు ఇష్టమైన చాక్లెట్
1: అంటే మేడం, చిన్నప్పుడు అంటే పావులాక అలా వచ్చాయి మేడం, పావులాక 4-5 అట్లా వచ్చాయి, అవి తిన్నాం మేడం. పేర్లు పెద్దగా గుర్తులేవు మేడం, ఆశా ఇంకా ఏమో ఉన్నాయి మేడం, అవి తిన్నాం. మళ్ళీ 2000 మేడం నెస్లీ కంపెనీ వాళ్ళు, కిట్ క్యాట్ కంపెనీ వాళ్ళు, అవి ఏమి నెస్లీ క్యాడ్బరీ కంపెనీ వాళ్ళు ఏమైతే ఆ సంవత్సరంలో వచ్చినాయి మేడం, అవన్నీ మొత్తం తిన్నాం మేడం. గిఫ్ట్లేదు కానీ అన్ని పేర్లు. మళ్ళీ నెస్లీ కంపెనీ వాళ్ళే నట్ చాక్లెట్లు అని ఇచ్చేవారు మేడం, అవి చిన్న పిట్ట గుడ్డి అంత సైజ్ లో అదే ఆకారంలో ఉంటాయి మేడం.
0: మీరు చాక్లెట్ పేర్ల కంటే కంపెనీల పేర్లు బాగా గుర్తుపెట్టుకున్నారండి.
1: అవును మేడం, అంటే నెట్ కంపెనీ వాళ్ళే నెట్ చాక్లెట్ అని వదిలేరు అన్నమాట.
0: ఓకే,

0: చాలా బాగుంటుంది మేడం. పైన ఏమో లోపలేమో మెత్తగా ఎక్కువగా టేస్ట్ అంటే క్రీమ్ లా ఉంటుంది, పైన గోలిలాగా స్ట్రాంగ్ గా ఉంటుంది మేడం. బాగుంటుంది.
1: ఓకే, మరి మీకు ఎవరైనా చాక్లెట్ ఇచ్చారా అంటే గిఫ్ట్ గా?
0: గిఫ్ట్ గా నేనే ఇచ్చాను కదా మేడం. నేనే ఇచ్చాను.
1: ఏమి ఇచ్చారు, ఏ చాక్లెట్ ఇచ్చారు?
0: అంటే నేను బేకరీలో చేసాను మేడం అప్పుడు హైదరాబాద్ లో. అయితే వాళ్ళు ఈ

0: ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: మేడం, మూవీ నేమ్ వచ్చేసి ప్రియురాలు పిలిచింది.
0: ఓకే, ఆ మూవీ నుంచి
1: కదిలే కాలమే జీవితం అనే సాంగ్ ఉంది మేడం.
0: ఓకేనండి, మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: లిజనర్స్ అందరికీ హాయ్ మేడం.
0: ఓకే అండి, మీ తరఫున లిజనర్స్ అందరికీ హాయ్ చెప్పేస్తే మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే లిసనర్స్, బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడిద్దాం. హలో.
1: హలో
0: హలో అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు నందిని అండి, నేను కాశిరెడ్డి కాలనీ కనిగిరి నుంచి మాట్లాడుతున్నానండి.
0: మీ పేరు నందిని అండి?
1: ఎస్ అండి.
0: సేమ్, నేను కూడా, నా పేరు కూడా నందిని అండి.
1: అవునా అండి.
0: నందిని గారు ఎలా ఉన్నారండి?
1: బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు?
0: మేము చాలా బాగున్నామండి. మరి చెప్పండి, ఈరోజు టాపిక్ విన్నారా?
1: లేదండి.
0: వినలేదా?
1: లేదండి.
0: ఓకే, టాపిక్ వచ్చేసి వరల్డ్ చాక్లెట్ డే అండి. మరి మీకు ఇష్టమైన చాక్లెట్ ఏంటి? మీకు ఎవరైనా గిఫ్ట్గా ఇచ్చారా, లేక మీరే ఇచ్చారా?
1: లేదండి, నేను ఎవరికి గిఫ్ట్గా ఇవ్వలేదు, నాకు ఎవరు గిఫ్ట్గా ఇవ్వలేదు.
0: మీకు కూడా ఎవరు ఇవ్వలేదా?
1: లేదండి.
0: ఇష్టమైన చాక్లెట్ ఉంటుంది కదా ఒకటి,
1: పిస్తా కునాఫా అండి.
0: ఓకే, ఇంకా
1: అదొక్కటే అండి.
0: అదొకటే ఇష్టమా? ఓకే అండి. మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: నేనా? ధ్రువ మూవీలో విలన్ సాంగ్ వినాలనుకుంటున్నానండి.
0: విలన్ సాంగా? ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
1: అవునండి.
0: ఎవరికండి?
1: కనిగిరిలో నా ఫ్రెండ్ ఉంటదండి, నందిని, తనకు హాయ్ చెప్పాలనుకుంటున్నానండి.
0: మళ్ళీ కనిగిరిలోనే ఇంకో నందిని ఫ్రెండా?
1: అవునండి.
0: ఓకేనండి, తప్పకుండా మీ నందిని గారికి హాయ్ చెప్పేస్తూ మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

మంచివాడు మంచి చేయటంలో ఆశ ఉంటుంది, చెడ్డవాడు చెడు చేయటంలో దురాశ మాత్రమే ఉంటుంది. ఆశకి దురాశకి మధ్య పోరులో ఎప్పుడూ గెలిచేది.

0: ఓకే లిసనర్స్, ఓ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మరి మన నెక్స్ట్ కాల్ అయితే లైన్ లో ఉన్నారండి, వారితో మాట్లాడేద్దాం. హలో
1: హలో నందిని చిట్టి తల్లి, నమస్తే, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం.
1: నా పేరు బండారు త్రిమూర్తి మాట్లాడుతున్నాను.
0: ఓకేనండి, త్రిమూర్తి గుప్తా గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు? బహుకాల సరదర్శనం.
0: మేము చాలా బాగున్నామండి. రెండు నెలలు గ్యాప్ వచ్చేసింది.
1: సెలవులకు వెళ్ళకండి, ఇప్పుడే వచ్చారు కదా. ఈవేళ కదా మీరు ఫస్ట్ లైవ్ గా
0: రియండి.
1: అదే సెకండ్ ఇన్నింగ్
0: సెకండ్
1: అదే నీకు సెలవులకు వెళ్ళారు, సెలవులకు వెళ్ళి సెలవు కూర్చొని వస్తారంటే సెకండ్ ఇన్నింగ్ ఆడుకోవాలండి. అది మళ్ళీ వచ్చిన తర్వాత ఫస్ట్ లైవ్ అంటున్నానండి.
0: అవునండి, కరెక్ట్ చెప్పారు. మీకు నేను బాగానే గుర్తున్నాను.
1: మీరు ఫస్ట్ మీ నందిని అని చెప్పారు కదా ఫస్ట్, అప్పుడే అనుకున్నారు ఫస్ట్ కాల్ చేద్దాం, ఫస్ట్ కాల్ చేద్దాం, నందిని తల్లికి అభినందనలు, ఆశీర్వాదాలు అభినందనలు. అప్పటి నుంచి అలా ట్రై చేశారు.
0: అబ్బా సరే అండి, ఇప్పటికైనా కలిసింది కదా, సంతోషం.
1: కలిసిందమ్మా, ఎన్నాళ్ళకు వచ్చింది మా నందిని అనిపించింది నాకు.
0: నా కోసం సాంగ్ పాడేశారు మీరు, థ్యాంక్ యూ అండి.
1: మన జిన్సీ చిట్టి తల్లి, తర్వాత సౌమ్య చిట్టి తల్లి, తర్వాత ప్రణీత అన్న, మా అన్న చిట్టి తల్లి, ఇంకొకరు ఉన్నారండి బంగారు తల్లి, చిట్టి తల్లి, ఆ తల్లి, నేను అడుగులు చేస్తున్నారు ఎక్కువ ఈ మధ్య లైవ్.
0: ఓకే,
1: ఇవాళ నందిని గారు వచ్చారు.
0: అవునండి, ఫర్ చేంజ్.
1: సరే అండి, ఇవాళ ప్రపంచ చాక్లెట్ దినోత్సవం ఉందని చెప్పారు, టాపిక్ అదే కదా ఇచ్చారు.
0: అదే అండి,
1: దాని గురించి రెస్పాండ్ అవ్వడానికి ముందు ఇవాళ రెండు విషయాలు చెప్పేస్తాను.
0: చెప్పండి.
1: ఈవేళ ప్రముఖ నేపథ్య ప్రముఖ సింగర్ నేపథ్య గాయకులు లివింగ్ లేచారు, చిన్నబ్బాయ్ వారు 73 లో పుట్టారు. కైలాస్ కేర్ గారు పుట్టిందండి ఇవాళ. వారు చక్కగా మంచి మంచి సినిమాల్లో పాడారు పాటలు. పరుగు మన మస్తు టైప్ కి గడకాలు వస్తారు కదా పాట, మన పాటకు వెనక మన పాటల కార్యక్రమంలో వెనకాల నేపథ్య సంగీతం ఏమో పాడిన సాకేత్ గారు పాడారు. కాకపోతే అందులో ఇంకో సినిమా ఈయన కైలాస్ కేజర్ కూడా పాడారని
0: చెప్తున్నారండి.
1: తర్వాత అరుంధ సినిమాలో కమ్ముకున్నా టికెట్ లోనా సాహిత్యం కూడా వారే పాడారు. అదండి, ఉద్యోగ భాగం తెలియపరుస్తున్నాను. హలో,
0: చెప్పండి చెప్పండి.
1: అంతేకాకుండా ఈవేళ జూలై 7 ప్రపంచ క్షమాపణ దినోత్సవం అండి.
0: అవునండి, రెండు టాపిక్స్ తీసుకోవాలని చెప్పి తీసుకున్నా నేను.
1: అదే అది తీసుకుంటా అది తీసుకుంటారేమో అని నేను అనుకున్నా అండి, చెప్పబడమే.
0: అంటే మీరు ఆల్రెడీ చెప్పేశారంట కదా.
1: చెప్పేశారండి, అందుకని కాదు, విద్యాబంగారు చెప్పేశారు అనుకోండి, కానీ ఇప్పుడు అప్పుడు వెళ్ళాలని వింటారు కదా.
0: ఓకే,
1: ప్రియారిటీ ఉన్న అంశాలని తీసుకోండి, బంగారు తల్లి, చిట్టి తల్లి, నందిని గారు.
0: ఓకే అండి, తప్పకుండా.
1: అదే అండి, కంటికంటే మన ప్రమేయం ఉండి కానీ మన ప్రమేయం లేకుండా కానీ ఎవరితోనా అస్పష్టంగా తప్పుగా పొరపాటుగా మాట్లాడితే మన ఒక్కసారి క్షమించండి అని ఒక మాట అంటే తిరిగి ఆ కుటుంబ బాంధవ్యాలు ఆ స్నేహ బంధాలు వరుసగా సంతోషంగా యథావిధి కొనసాగుతాయి అన్న ఉద్దేశం మీద ఈ దేని ప్రవేశపెట్టారండి.
0: అవునండి,
1: మానవుల పట్ల బంధం, ఒకరి పట్ల ఒకరికి అనురాగం, అనుబంధం ఇంకా బాగా వెళ్ళి విరియాలని. ఈ విషయాన్ని కూడా తెలియపరిచాను, కైరాజ్ గారు పుట్టిన శుభాకాంక్షలు చెప్పాను. మీ టాపిక్ చెప్పాలంటే ఈదర ముఖ్యంగా చాక్లెట్ అధికంగా తినకూడదండి,
0: తినకూడదండి,
1: ముఖ్యంగా చిన్నపిల్లలకి. మీరు కూడా చిన్నవారే కాబట్టి, ఇప్పుడు మా మనవలు ఉన్నారు, మా అక్కగారు మనవలు రక్షత్ బాబు, నాగభాగ్యశ్రీ, సూర్య భార్గవి, చాక్లెట్లు కావాలని అందరు చిన్నపిల్లలతో పాటు వాళ్ళు అలాగే పేజీ పెడతారండి. మరి కొంతవరకు ఇస్తాం కానీ కొంతవరకు మరీ ఎక్కువ ఎలా కంటే అలా తినేయండి, ఎందుకంటే కొనుక్కోండి అని చెప్పేసి మాత్రం అనవండి.
0: ఎక్కువ తినకూడదండి, అప్పుడప్పుడు
1: అప్పుడప్పుడు తినచ్చండి, పర్వాలేదండి, అప్పుడు అప్పుడప్పుడు తినచ్చమ్మా.
0: మరి చెప్పండి, ఈరోజు ఏ సాంగ్ వినాలనుకుంటున్నారు?
1: ఈవేళ ప్రపంచ క్షమాపణ దినోత్సవానికి సంబంధించి పాట, ఒక సరదా పాట అడుగుతాను.
0: ఓకే,

0: అనగనగా ఒకరోజు
1: మూవీ నేమ్ అండి.
0: అనగనగా ఒకరోజు సినిమా పేరండి.
1: ఓకే.
0: ఆ చిత్రంలో మను చిత్ర పాడిన పాట, గీతరచన సీతారామ శాస్త్రి, సంగీతం శ్రీ చక్రవర్తి. శ్రీ చక్రవర్తి అనగా చక్రవర్తి గారు అబ్బాయి, కొమ్మనే చక్రవర్తి గారు అబ్బాయి శ్రీ గారు అంటే. ఏం మా కోపమా? లేదు, సంతోషం. లేట్ అయ్యిందనా? మా చెల్లి మా ఫ్రెండ్ చెల్లిని కొందరు ఏడిపించారు, వాళ్ళు నేను ఎల్లు చేశాను వాళ్లతో పెద్ద పైట్ అయ్యింది ఇంత లేట్, ఓకే క్షమించమన్నానుగా. ఆ పాట వేయండి.
1: ఓకేనండి. మరి ఎవరికైనా హాయ్ చెప్పాలనుకుంటున్నారా?
0: మా అక్క గారికి, వాళ్ళప్పుడు నాగలక్ష్మి గారికి, మీ మేడం గారు, మా బంగారు తల్లి అయినటువంటి విజయ బంగారు తల్లికి, మా నందిని కిట్టు తల్లికి, తర్వాత నల్లబిడ్డి వెంకటరెడ్డి గారికి, బొడ్డెడ్డి జగన్నాథరావు మాస్టర్ గారికి, నెక్స్ట్ శ్రీకాకుళం భాస్కర్రావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, మస్తాన్ బాషా గారికి, రాఘవేంద్రరావు గారికి, తర్వాత చిన్నమ్మ గారు, బాబాయ్ గారు, వీరందరికీ హాయ్ చెప్తూ పాట వేయమని మంత్రి గారిని మనసారా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను.
1: ఓకేనండి, తప్పకుండా. మీరు చెప్పిన వాళ్ళందరికీ హాయ్ చెప్పేస్తాం. మీరు కోరుకున్న సాంగ్ అయితే ప్లే చేస్తున్నాం. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే లిసనర్స్, మరి ఈరోజు మన ప్రోగ్రామ్ ఎండ్ చేసే సమయం అయితే వచ్చేసిందండి. మరి మరలా తిరిగి రేపు ప్రసారమే మస్త్ టైం పాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ అర్జునందని.
2: మా కోపమా?
3: లేదు, చాలా సంతోషం.
2: లేట్ అయ్యిందనా?
3: అచ్చి, నాతో మాట్లాడుకో.
2: ఏయ్, మా ఫ్రెండ్ చెల్లెల్ని కొందరేడిపించారు.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
0: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్ బన్స్ రస్క్ కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తులు ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయిస్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయిస్.
1: ఫోన్ 7738351695.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసనర్స్, మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. వెల్కమ్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. మరి ఈ రోజు ప్రోగ్రామ్ లో రైల్వేలో ఉన్న టెక్నీషియన్ పోస్టుల గురించి తెలుసుకుందామండి. రైల్వే కూలీలకు మరో అవకాశం అయితే ఎదురు చూస్తుంది. టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటన అయితే వెలువడిందండి. దేశవ్యాప్తంగా 6,557 ఖాళీలు అయితే ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీటెక్ తో పాటు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలో ప్రతిభతో నియామకాలు అయితే ఉంటాయండి. ఉద్యోగంలో చేరిన వారు ఆకర్షణీయ వేతనంతో పాటు సుస్థిర కెరీర్ ను సొంతం చేసుకోవచ్చు. గత 2 నెలల నుంచి రైల్వేలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి ప్రకటనలు అయితే వెలువడుతూ ఉన్నాయి. అందువల్ల వీటిని లక్ష్యంగా చేసుకున్న వారు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. నియామకాలు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బీల వారీగా ఉంటాయండి. పరీక్ష మాత్రం అందరికీ ఉమ్మడిగా నిర్వహిస్తారు. ఆసక్తి, అర్హతలు ఉన్నవారు ఏదో ఒక ఆర్ఆర్బీలోని ఖాళీలకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అందులోని జోన్ల వారీగా ప్రాధాన్యం ఎంచుకోవాలి. పరీక్ష కోసం తెలుగు మాధ్యమాన్ని కూడా ఎంచుకోవచ్చండి. గ్రేడ్ 1, గ్రేడ్ 3 విభాగాల్లో ఈ పోస్టులు భర్తీ చేయాలి. అర్హతలు ఉన్నవారు 2 పోస్టులకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ముందుగా పోస్ట్ 1.

అది టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్. ఖాళీలు వచ్చేసి 323. అర్హత ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్, వీటిలో ఏదైనా ఒక సబ్జెక్ట్ తో బిఎస్సి, డిప్లొమా, బిఇ, బీటెక్ పూర్తి చేయాలి. వయసు వచ్చేసి 1 జూలై 2026 నాటికి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలండి. ఇక వేతనం గ్రేడ్ 1 టెక్నీషియన్ కు లెవెల్ 5 29,200 రూపాయలు మూల వేతనం చెల్లిస్తారు. ఇక డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లతో వీరు సుమారు 60,000 రూపాయల వరకు జీతం మొదటి నెల నుంచి అందుకోవచ్చు. ఇక పరీక్ష వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ విధానంలో 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు వస్తాయండి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ అయితే ఉంటుంది. పరీక్ష వ్యవధి 9 నిమిషాలు. ఇక ప్రశ్నాంశాలు జనరల్ అవేర్నెస్ 10, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 15, కంప్యూటర్ అప్లికేషన్స్ బేసిక్స్ 20, మ్యాథమెటిక్స్ 20, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో 35 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే వస్తాయి. ఇక రెండో పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ గ్రేడ్ 3, ఖాళీలు వచ్చేసి 6,234 అండి. అర్హత వచ్చేసి 10వ తరగతి తర్వాత సంబంధిత ట్రేడుల్లో లేదా విభాగాల్లో ఐటీఐ లేదా అప్రెంటిస్షిప్ పూర్తి చేయాలి. ఇక వయసు 1 జూలై 2026 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలండి. వేతనం గ్రేడ్ 3 టెక్నీషియన్లకు లెవెల్ 2 19,900 రూపాయల నుంచి మూల వేతనం ఉంటుంది. ఇక డిఏ, హెచ్ఆర్ఏ ఇతర అలవెన్స్లతో వీరు సుమారు 40,000 రూపాయల వరకు అందుకోవచ్చు. అనుభవం అంతర్గత పరీక్షలతో గ్రేడ్ 2 గ్రేడ్ 1 టెక్నీషియన్గా పదోన్నతులు పొందవచ్చు. ఇక పరీక్ష వచ్చేసి ఆన్లైన్లో 100 మార్కులకు నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ ఉంటుంది. పరీక్ష వ్యవధి వచ్చేసి 9 నిమిషాలు. ఇక ప్రశ్నాంశాలు మ్యాథమెటిక్స్ 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25, జనరల్ సైన్స్ 40, జనరల్ అవేర్నెస్ 10 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అయితే వస్తాయి. గ్రేడ్ 1 గ్రేడ్ 3 రెండు పరీక్షల్లోనూ ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారండి. ఇక గ్రేడ్ 1 గ్రేడ్ 3 పరీక్షల్లో అర్హత సాధించడానికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్లు 40, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ 30, ఎస్టీ 25 మార్కులు పొందాలి. ఇక ఇందులో మెరిట్లో ఉన్నవారి ధృవపత్రాలు పరిశీలించి వైద్య పరీక్షల అనంతరం ఉద్యోగానికి తీసుకుంటారు. రెండు పోస్టులకు ఎస్సీ ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలో ఎన్సీఎల్కు 3 ఏళ్లు, దివ్యాంగులకు కేటగిరీల ప్రకారం 10 నుంచి 15 ఏళ్ల గరిష్ట వయసులో సడలింపు అయితే ఉంటుంది. ఓకే లిసనర్స్, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. మరి గ్రేడ్ 3 కి ఏ విధంగా సన్నద్ధత అవ్వాలో తెలుసుకుందామండి. నోటిఫికేషన్ లో సిలబస్ వివరాలు ఉంటాయి, వాటిని బాగా గమనించాలి. అందులోని అంశాలే శ్రద్ధగా చదివితే సరిపోతుందండి. విభాగాల వారి ప్రాథమిక అంశాల నుంచి సన్నద్ధత ప్రారంభించాలి. చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలండి. వీలైనన్ని మాది ప్రశ్నలు సాధన చేయాలి. అన్ని అంశాలు చదవడం పూర్తయిన తర్వాత గత ప్రశ్న పత్రాలు పరిశీలించాలి. పరీక్షా కోణంలో ఆలోచించి ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలో తెలుసుకుని వాటిని మరోసారి బాగా చదివి మాదిరి ప్రశ్నలు సాధన చేయాలి. అధ్యయనం పూర్తయిన తర్వాత మాక్ టెస్టులు రాసి ఫలితాలు విశ్లేషించుకోవాలి. తప్పులు చేస్తున్న అంశాలు మళ్లీ శ్రద్ధగా చదవాలండి. ముందు పరీక్షల్లో చేసిన తప్పులు పునరావృతం కాకుండా పరీక్షల వారి స్కోర్లో మెరుగుదల ఉండేలా సాధన చేయాలి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలివినవి వదిలేయాలి. ప్రతి ప్రశ్నకు గరిష్టంగా 54 సెకండ్లే ఉంటుంది. అందువల్ల బాగా తెలిసిన ప్రశ్నలే ముందు పూర్తి చేయాలి. సమాధానం గుర్తించడానికి ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలండి. సన్నద్ధత కోసం ఏ పుస్తకాలు తీసుకున్నప్పటికీ పరీక్షలో పేర్కొన్న అంశాలకే పరిమితమై వాటినే బాగా సాధన చేయాలి. మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రశ్నలకు ఆబ్జెక్టివ్ అర్థమెటిక్ RS అగర్వాల్ పుస్తకం సరిపోతుంది. ఈ విభాగంలో త్రికోణమితి, ఆల్జిబ్రా తదితర అంశాల కోసం 10వ తరగతి గణిత పుస్తకాన్ని బాగా చదివి వీలైనన్ని ప్రశ్నలు సాధన చేయాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ విభాగానికి RS అగర్వాల్ రీజనింగ్ పుస్తకం లేదా మరోటి ఏదైనా తీసుకోవచ్చు. జనరల్ సైన్స్ పై అధిక దృష్టి సారించాలండి. 100 మార్కుల పరీక్షలో ఈ విభాగానికి 40 మార్కులు కేటాయించారు. అయితే నిర్ణయించడంలో ఇవే కీలకం. 8, 9, 10 తరగతుల భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు పుస్తకాలు క్షుణ్ణంగా చదవాలి. పాఠ్యాంశాలు చివరిలో ఉన్న ముఖ్యాంశాలన్నీ ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి. అలాగే ఈ విభాగాల్లో APRJC, పాలిటెక్నిక్, పాత మాదిరి ప్రశ్నలు బాగా చదివితే ఎక్కువ మార్కులు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. జనరల్ అవేర్నెస్ కోసం పత్రికలు చదువుతున్నప్పుడే ముఖ్యాంశాలు నోట్స్ రాసుకోవాలండి. సిలబస్ లో పేర్కొన్న అంశాలకు చెందిన తాజా వార్తలకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక ముఖ్య వివరాలు వచ్చేసి, ఆన్లైన్ దరఖాస్తులు July 29 వరకు స్వీకరిస్తారు. ఇక దరఖాస్తు ఫీజు Grade 1, Grade 3 దేనికైనా మహిళలు, SC, ST, ట్రాన్స్జెండర్, EBCలకు 250 రూపాయలు. ఇక పరీక్షకు హాజరైతే బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలిన ఫీజు ఇచ్చేస్తారు. ఇతర వర్గాల వారికి ఫీజు 500 రూపాయలు. పరీక్ష రాస్తే 100 రూపాయలు మరియు బ్యాంక్ ఛార్జీలు మినహాయించి మిగిలింది అకౌంట్ లో వేస్తారు. ఓకే లిసనర్స్, విన్నారు కదండి రైల్వేలో టెక్నీషియన్ పోస్టుల గురించి. మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఇప్పుడు మీకోసం బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: వెల్కమ్ బ్యాక్ టు కెరీర్ చాయిస్ లిసనర్స్. మరి రైల్వేలో ఉన్న టెక్నీషియన్ పోస్టుల గురించి తెలుసుకున్నాం కదండి. మరి ఇప్పుడు ఎంబీఏ తర్వాత ఏ కోర్సులు చేస్తే బాగుంటుందో తెలుసుకుందాం. ఎంబీఏ పూర్తయ్యేలా ఉద్యోగం రాకపోవడం సహజంగానే ఆందోళన కలిగించే విషయం కదండి. అయితే దీన్ని కెరీర్కు ముగింపుగా భావించాల్సిన అవసరమే లేదు. సాధారణంగా విదేశాల్లో డిగ్రీ చదివిన తర్వాత కనీసం 2 ఏళ్ల పాటు ఉద్యోగం చేసి ఎంబీఏలో ప్రవేశం పొందుతారు. కానీ మన దేశంలో మాత్రం దాదాపు 90% మంది విద్యార్థులు డిగ్రీ పూర్తయిన వెంటనే ఎంబీఏలో చేరుతున్నారు. దీనివల్ల విద్యార్థులు డిగ్రీ సర్టిఫికేట్లు మాత్రమే పొందుతున్నారు. ప్రస్తుతం కేవలం డిగ్రీ పట్టాతోనే ఉద్యోగాలు పొందడం చాలా కష్టమండి. దీంతోపాటు ప్రాక్టికల్ నైపుణ్యం, కమ్యూనికేషన్ సామర్థ్యం, డిజిటల్ అవగాహన, డేటా విశ్లేషణ సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలు ఉన్న వారికి నియామక సంస్థలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముందుగా మీకు ఉద్యోగం ఎందుకు రాలేదో ప్రశాంతంగా విశ్లేషించుకోవాలి. బయోడేటా బలహీనంగా ఉందా, కమ్యూనికేషన్ లో లోపముందా, ఇంటర్వ్యూలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉందా, లేదా మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలు లేవా అన్నది గుర్తించాలండి. చాలా మంది ఎంబీఏ లేదా ఏదైనా డిగ్రీ పూర్తయ్యాక ఏ రంగంలో ఉద్యోగం చేయాలనుకున్నారో స్పష్టంగా నిర్ణయించుకోలేరు. మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, ఆపరేషన్స్ లాంటి అన్ని విభాగాలకు ఒకే బయోడేటాతో దరఖాస్తు చేస్తూ ఉంటారు. ఇది సరైన విధానం కాదండి. అభ్యర్థి ఆసక్తి, నైపుణ్యాలు, మార్కెట్ డిమాండ్ లాంటి 3 అంశాలను పరిశీలించి వాటిలో ఒక వర్గాన్ని ఎంచుకోవాలి. ఒకేసారి అన్ని కోర్సులు చేయడం కంటే ఒక్క రంగాన్ని ఎంచుకుని క్రమశిక్షణతో సంబంధిత నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా మంచిది. కోర్సులు చేయడం మాత్రమే సరిపోదండి, వాటిని ప్రాక్టికల్ గా చూపించగలగాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ను ప్రొఫెషనల్ గా అప్డేట్ చేయాలి. సరైన ఫోటో, స్పష్టమైన హెడ్లైన్, బలమైన అబౌట్ సెక్షన్, నేర్చుకున్న నైపుణ్యాలు, చేసిన ప్రాజెక్టులు అందులో ఉండాలి. 2 ఏళ్ల గ్యాప్ ఉందని భయపడాల్సిన అవసరమే లేదండి. ఈ కాలంలో ఉద్యోగాల కోసం ప్రయత్నించడంతో పాటు నా నైపుణ్యాలను అప్గ్రేడ్ చేసుకున్నానని, సంబంధిత కోర్సులు చేసి ప్రాక్టికల్ ప్రాజెక్టులను పూర్తి చేసుకున్నానని ధైర్యంగా చెప్పగలగాలి. ఉద్యోగాలకు రోజు అనేక సాధారణ దరఖాస్తులు పంపడం కంటే కొన్ని లక్ష్యబద్ధమైన దరఖాస్తులు చేసుకోవడం చాలా మంచిది. ఉద్యోగ సాధనలో సరైన లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం, మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాలు నేర్చుకోవడం, ప్రాక్టికల్ ప్రాజెక్టులు చేయడం, బయోడేటా బలపరచడం, ఇంటర్వ్యూ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం చాలా ముఖ్యమండి. మొదటి ఉద్యోగంలో జీతం కంటే అనుభవాన్ని ప్రాధాన్యంగా చూడాలి. 1-2 ఏళ్ల అనుభవం వచ్చిన తర్వాత మంచి ఉపాధి అవకాశం రావడం సులభమవుతుంది. డిగ్రీ సర్టిఫికేట్, పాస్పోర్ట్ అయితే నైపుణ్యాలు వీసా లాంటివండి. పట్టుదల, క్రమశిక్షణ, సరైన నైపుణ్యాల ద్వారా ఎంబీఏ విద్యార్హతతో మంచి కెరీర్ ను సొంతం చేసుకోవచ్చు. విన్నారు కదండి ఎంబీఏ తర్వాత ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో. మరి మరల తిరిగి రేపు ప్రసన్న కెరీర్ చాయిస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంటే లెన్స్ స్టేట్ ఇంటూ రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాసం వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జనందిని.

0: చెవి పూట, ముక్కు దిబ్బడ, గొంతు సమస్య.
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి, ముక్కు, గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఈఎన్టీ కేర్ భీమవరం.
0: ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి, ముక్కు, గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సైనసైటిస్, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును. పెద్ద కోతలు లేకుండా హై డెఫినిషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఈఎన్టీ కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: विष्णु एफएम 90.4।
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. ఖైదీ, విక్రమ్, కూలీ లాంటి విజయవంతమైన చిత్రాలతో డైరెక్టర్ గా ప్రేక్షకుల్ని మెప్పించారు లోకేష్ కనకరాజ్. త్వరలోనే డీసీ చిత్రంతో హీరోగా కూడా తెరపైన సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి ఇప్పుడు నిర్మాతగా ఓ మహిళా ప్రాధాన్యమైన చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఈ సినిమాలో హీరోయిన్ గా రెజినాను ఎంపిక చేశారంట లోకేష్. విశాల్ వెంకట్ దీనికి డైరెక్షన్ వహిస్తున్నారని, ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైనట్లు సమాచారం. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన పేరు, కథాంశంతో పాటు తదితర వివరాలని అధికారికంగా ప్రకటించడానికి సన్నాహాలు చేస్తున్నారని తమిళ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన తాజా చిత్రం ఐనోబడి, నిస్సాం బషీర్ డైరెక్షన్.

రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఇది. పార్వతి తిరువత్తు హీరోయిన్. మలయాళంలో ఈ మూవీ జూలై 9 విడుదలవుతుండగా ఒక రోజు ఆలస్యంగా ఈ నెల 10 తెలుగులో ఐ నోబడీగా విడుదల కానుంది. ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి రాజు జీవితంలో జరిగిన అనూహ్య సంఘటనల నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. లిజనర్స్, మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఏ బ్యూటిఫుల్ సాంగ్.

0: తన దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం వన్ శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఓ మల్టీ స్టారర్ సినిమా రూపొందుతుంది. సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్ తో కలిసి సాహుగారు పాటి దీన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. అందులో తను స్టైలిష్ గా చలువ కళ్లద్దాలు పెట్టుకుని హుషారుగా స్టెప్ వేస్తూ కనిపించారు. అనిల్ రావుపూడి జోన్ లో ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది అని చెప్పారు. 2027 సంక్రాంతి కోసం ఓ భారీ వినోదాత్మక చిత్రం సిద్ధమవుతోంది, రెడీగా ఉండండి అని తన తొలి ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చారు కళ్యాణ్ రామ్. ఆయన ఈ సందర్భంగానే ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించడం విశేషం. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ చేసుకుంటుంది. దీంట్లో వెంకీకి జోడీగా కీర్తి సురేష్ నటిస్తుండగా కళ్యాణ్ రామ్ కి జోడీగా కృతి శెట్టి ఆడిపాడుతోంది. సీమలో జరుగుతున్న మహాభారతమే లెనిన్ సినిమా అంటున్నారు అగ్ర హీరో అక్కినేని నాగార్జున. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ భోసే జంటగా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 10 విడుదల కానుంది. మరికొన్ని కొత్త మూవీస్ గురించి తెలుసుకునే ముందు మీకోసం ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. విజయ్ నటించిన జననాయగన్ విడుదలపై రోజుకో వార్త సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. తాజాగా దీని సెన్సార్ రిపోర్ట్ విడుదల తేదీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనిపై నటి ప్రియమణి ఓ ఈవెంట్ లో స్పందించారు. నాకు ఇంకా ఖచ్చితమైన విడుదల తేదీ తెలియదు కానీ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్పారు. అంతేకాకుండా జూలై నెలాఖరులోనే ఈ చిత్రం థియేటర్ లోకి వచ్చే అవకాశం ఉందని ఆమె హింట్ ఇచ్చారు. దీంతో మరోసారి ఈ సినిమా విడుదల తేదీపై చర్చ మొదలైంది. ఇక్కడ నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నువ్వు ఏ దేశంలో ఉన్నావో ఎవరితో మాట్లాడుతున్నావో నీకు త్వరలోనే తెలుస్తుంది అని అంటున్నారు హీరో ఆర్ మాధవన్. ఆయన ప్రధాన పాత్రలో కృష్ణకుమార్ రామ్ కుమార్ దర్శకత్వం వహించిన సినిమా జీడీఎన్ కోసమే ఇదంతా. ప్రముఖ భారతీయ ఆవిష్కర్త జీడీ నాయుడు జీవితం ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో స్ఫూర్తిదాయకమైన జీడీ నాయుడు పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. మీరు అన్యాయమైన పనులను విధించడం ప్రారంభించిన తర్వాతే నాయుడు మిమ్మల్ని ప్రశ్నించడం మొదలు పెట్టాడు. స్వచ్ఛమైన హృదయం నుంచి వచ్చిన మాటలు నిజమవుతాయి మిత్రమా, ఇది రాసి పెట్టుకో. ఈ రోజు నుంచి ఒక్క రాత్రి కూడా నాయుడికి నిద్ర పట్టదు అంటూ ఆద్యంతం ఆసక్తికరమైన సంభాషణలతో సాగుతూ ఆకట్టుకుంటోంది ట్రైలర్. బ్రిటిష్ కాలంలో సాంకేతిక విప్లవానికి ముందు భవిష్యత్తును పునర్సృష్టించడానికి జీడీ నాయుడు చేసిన పోరాట సన్నివేశాలతో ఈ సినిమాను తీర్చిదిద్దున్నట్లు ట్రైలర్ స్పష్టం చేస్తోంది. ఇందులో సత్యరాజ్, జయరామ్, ప్రేమణి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రాన్ని ఆర్ మాధవనే నిర్మించారు. మరి విన్నారు కదా లిజనర్స్, ఇది ఈ రోజు టాలీవుడ్ టాకీస్. రేపు మరికొన్ని కొత్త మూవీ అప్డేట్స్ తో మీ ముందుంటానండి. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4 విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ నేను మీ అజయ్ సౌమ్య.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ మాచవరపు మహేష్ ఎంబీబీఎస్ డిఎన్బి ఎంఎస్ న్యూరో సర్జరీ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, డాక్టర్ ఎన్ మాధురి ఎంబీబీఎస్ ఎంఎస్ ఎంసీహెచ్ సర్జికల్ అంకాలజీ ఎఫ్ఐ ఎంఏఎస్ క్యాన్సర్ సర్జన్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, చిన్నమిరం, భీమవరం.
0: ఫోన్ 0881622345.

0: in Vishnu FM 90.4.
1: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chestunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikkam MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
2: Hi, hello, good evening, listeners. Welcome to Radio Vishnu 90.4 Low Teen Mar with your RJ Satvika. Listeners, mari vala mee kosam Telugu, Hindi, Tamil nundi superhit songs aithe play cheyadaniki mem aithe ready ga unnam. Mari aa songs aithe vinaboye mundu, let's have a short break.
3: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
4: ప్రతి మంగళ మరియు శనివారాలు విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
3: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: After a short break, welcome back to Teen Mar. Listeners,

మనం వినబోతున్న ఫస్ట్ సాంగ్ వచ్చేసి స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీ నుండి ఇష్క్ వాలా లవ్ సాంగ్. మరి ఈ పాటను శేఖర్ రఫ్జాని, ఇంకా సలీం మెర్చెంట్, ఇంకా నీతి మోహన్ గారు పాడగా అన్విత గడ్కర్ రచించారు. మరి విశాల్ శేఖర్ గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకు స్మృతి వచ్చేస్తుంది. లిసన్ టు ఎంజాయ్.

గత 19 సంవత్సరములుగా అత్యంత నాణ్యమైన దంత వైద్యానికి చిరునామాగా నిలిచి సమాజానికి విశిష్టమైన దంత వైద్య సేవలు అందిస్తున్న విష్ణు దంత వైద్య కళాశాల యందు మీ సౌకర్యం కొరకు పనిచేయు వేళలు పొడిగించడమైనది. సోమవారం నుండి శనివారం వరకు 8:30 నుండి 7:30 వరకు, ఆదివారం మరియు ఇతర సెలవు దినముల్లో 9:00 నుండి 1:00 వరకు వైద్య సేవలు అందించబడును.

0: బావల్దా పళ్ళు శుభ్రపరచుట, పిప్పి పళ్ళకు ఫిల్లింగ్స్ పెట్టుట, పిప్పి పళ్ళను తీసివేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయుట, క్లిప్ ట్రీట్మెంట్ చేయుట, కట్టుడు పళ్ళు కట్టుట, ఇంప్లాంట్ వేయుట, చిగుళ్ల శస్త్రచికిత్స చేయుట, ముఖ, నోటి, దవడ శస్త్రచికిత్సలు చేయుట, డెంటల్ సిటీ స్కాన్లు తీయుట, పిల్లలకు మరియు వృద్ధులకు ప్రత్యేక దంత వైద్య సేవలు అందించబడదు.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినిపోతున్న నెక్స్ట్ సాంగ్ వచ్చేసి జులై మూవీ నుండి మీ ఇంటి ముందు గేటు అద్దుకోవాలంటే డౌట్ మీ రోడ్ లో ఎలగదు లైటు అని ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాటను దేవి శ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించగా సాగర్ ఇంకా రాణిన రెడ్డి గారు పాడారు. మరి శ్రీమణ్ గారు రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే వచ్చేస్తుంది. లిజనర్ ఎంజాయ్.

లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటు.

0: లో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సూపరేట్ సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నా, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ట్యూబ్లైట్ మూవీ నుండి నాచ్ మేరీ జాన్ సాంగ్. మరి ఈ పాటను నాకాష్ అజీజ్ ఇంకా కమల్ ఖాన్ గారు పాడగా అమిత భట్టాచార్య గారు రచించారు. మరి ప్రీతం గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే వచ్చేస్తుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: ఒక మంచి సాంగ్ అయితే విని సార్ కదా లిజనర్స్.

మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ మన నేచురల్ స్టార్ నాని సాంగ్ అండి. అది మజ్ను మూవీ నుండి. కళ్ళు మూసి తెరిచే లోపే గుండెలోకి చేరావి, తనివి తీరా చూద్దామంటే మారిపోతావి అనే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాటను గోపిసుందర్ గారు సంగీతం అందించగా సుచిత్ గారు పాడారు. మరి శ్రీమణి గారు రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే వచ్చేస్తుంది. లిజ్ నిట్ అండ్ ఎంజాయ్.

0: బ్యాంక్ ఆఫ్ బరోడా భీమవరం
1: మీ సొంతింటికలను సాకారం చేసుకోండి.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా హోమ్ లోన్స్, కార్ లోన్స్, ఎడ్యుకేషనల్ లోన్స్,
1: హోమ్ లోన్స్ పై అతి తక్కువ వడ్డీ రేటు 7.45% నుండి ప్రారంభం.
0: ఎటువంటి ప్రాసెసింగ్ ఛార్జీలు లేకుండా 3 లక్షల రూపాయల వరకు అతి తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ సదుపాయం.
1: 1 గ్రాము బంగారానికి 10,000 రూపాయల వరకు ఇవ్వబడను.
0: బ్యాంక్ ఆఫ్ బరోడా గోల్డ్ అండ్ గోల్డ్ డిపాజిట్ స్కీమ్. ఫిక్స్డ్ డిపాజిట్స్ పై 555 రోజులకు 6.75% వడ్డీ.
1: సీనియర్ సిటిజన్స్ కి 7.25% వడ్డీ.
0: ట్రస్టెడ్ లెగసీ, స్ట్రాంగర్ ఫ్యూచర్.
1: బ్యాంక్ ఆఫ్ బరోడా ఫస్ట్ ఫ్లోర్ నాగరాజ్ మాల్ ఆపోజిట్ అక్షర స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ చినామిరం భీమవరం.
0: ఫోన్ 0881622354.
2: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఇంకొక సూపర్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజనర్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ వచ్చేసి ఏ జవానీ ఏ దివానీ మూవీ నుండి కబీరా సాంగ్. మరి ఈ పాటను రేఖా భరద్వాజ్ ఇంకా తోషి రైనా గారు పాడగా అమితాబ్ భట్టాచార్య గారు రచించారు. మరి ప్రీతం సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్, జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: సూపర్ హిట్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: చెవి పూట ముక్కు దిబ్బడ గొంతు సమస్య
1: చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చెవి ముక్కు గొంతు సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ ఆదిత్య ఇఎన్టి కేర్ భీమవరం.
0: ప్రముఖ ఇఎన్టి సర్జన్ డాక్టర్ రామకృష్ణ గారిచే ఎండోస్కోప్ సహాయంతో చెవి ముక్కు గొంతు సమస్యలతో పాటు
1: వెర్టిగో, టెనిటస్, అలర్జీ, సెరిసిటీ, స్లీప్ అప్నియా వంటి వాటికి ఆధునిక చికిత్సలు అందించబడును.
2: పెద్ద కోతలు లేకుండా హై డెఫినేషన్ ఎండోస్కోప్ సహాయంతో చెవి సమస్యలకు ఖచ్చితమైన చికిత్స.
0: ఆదిత్య ఇఎన్టి కేర్, స్పందన హాస్పిటల్ బిల్డింగ్, జేపీ రోడ్, భీమవరం.
3: ఒక మంచి సాంగ్ అయితే వినేసారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న నెక్స్ట్ సాంగ్ వచ్చేసి కబీర్ సింగ్ మూవీ నుండి బేకయాలి సాంగ్. మరి ఈ పాట ను సచిత్ ట్యాండన్ గారు పాడగా ఇర్షద్ కమిల్ గారు రచించారు. మరి సచిత్ పరంపరా గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకు స్మృతి వచ్చేస్తుంది. విని ఆనందించండి.

0: ఎంటర్ప్రైజెస్. అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనల్ ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: ఒక మంచి సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినబోతున్న లాస్ట్ సాంగ్ వచ్చేసి నువ్వు వస్తానంటే నిన్నదంటున్నాము. వినండి, సంథింగ్ సంథింగ్ సంథింగ్ సంథింగ్ అనే సాంగ్ అయితే వచ్చేస్తుంది. మరి ఈ పాటను టిప్పు గారు పాడగా దేవిశ్రీ ప్రసాద్ గారు సంగీతం అందించారు. మరి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే వచ్చేస్తుంది. లిజనర్స్ ఎంజాయ్.

0: మే గాయత్రి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ కోర్సులు నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, డిఎంఎల్టీ, డిఏఎన్ఎస్, జిఎన్ఎం, డిఓఏ, బిఎస్సి నర్సింగ్ కోర్సెస్ కలవు. ఉచిత హాస్టల్ వసతి కలదు. తల్లికి వందనం పథకం వర్తించును. కొత్త బస్టాండ్ దగ్గర ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన భీమవరం 1. శ్రీనివాస్ తెన్నేటి కరస్పాండెంట్, విరించి తెన్నేటి డైరెక్టర్.
1: సూపర్ హిట్ సాంగ్ ఇది వినిసారు కదా లిజనర్స్. మరి వాళ్ళ మేము మీకోసం ప్లే చేసిన అన్ని సాంగ్స్ మీకైతే నచ్చినాయని అనుకుంటున్నాము. తిరిగి ప్రసారం అయ్యే తినిమర్లో ఇంకా ఇంకా మంచి సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే సాత్విక.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
3: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
2: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
3: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
2: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
3: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
2: ఫోన్ 7996079666.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.